శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం 358.4 మీటర్లు అనగా 837 కిలోహెర్ట్స్ పై అనలాగ్ ప్రసారాలతో పాటుగా డిఆర్ఎం రిసీవర్ ఉన్నవారు 828 కిలోహెర్ట్స్ పై డిజిటల్ ప్రసారాలు మరియు ఎఫ్ఎం 102.2 మెగాహెర్ట్స్ పై ఈనాటి మా ప్రసారాలు ప్రారంభం. శక సంవత్సరం 1948 ఆషాఢమాసం 11వ రోజు 2026వ సంవత్సరం జూలై నెల 2వ తేదీ గురువారం. ఇప్పుడు సమయం 5 గంటల 54 నిమిషాలు దాటి 9 సెకండ్లు. శుభోదయం.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఇప్పుడు సూక్తి సుధా.
1: సద్గుణాలు ఆపదలందు ధైర్య గుణమంచిత సంపదలందు తాల్మయన్ భూప సభాంతరాళమున పుష్కల వాక్ చతురత్వమాజి బాహాపటు శక్తియున్ యశుమునందను రక్తియు విద్యయందు వాంఛాపరివృద్ధియున్ ప్రకృతి సిద్ధగుణంబులు సజ్జనాళికిన్. ఈ పద్యము ఏనుగు లక్ష్మణకవి రచించిన సుభాషిత రత్నావళి అనే గ్రంథంలోనిది. ఆపదలు వచ్చినప్పుడు ధైర్యంగా ఉండడం, వాటిని ఎదుర్కొని నిలబడడం, సంపదలు కలిగినప్పుడు ఊర్పుతో ఉండడం, రాజసభలలో వాక్చాతుర్యం ప్రదర్శించడం, యుద్ధంలో భుజబలం చూపుట, కీర్తిని పొందుట యందు అనురక్తి కలిగి ఉండుట, విద్య నేర్చుట యందు మిక్కిలి వాంఛ కలిగి ఉండుట అనునవి గొప్పవారికి ప్రకృతి సిద్ధంగా వచ్చిన గుణాలు. ఆపదలు చుట్టుముట్టిన వేళ ధైర్యంగా వ్యవహరించాలి. ఆపద నుండి బయటపడే మార్గం అన్వేషించాలి. ఆత్మవిశ్వాసం కోల్పోకూడదు. రామాయణంలో సీతాదేవి పాత్ర ద్వారా ఆపదలలో ధైర్యంగా ఎలా ఉండాలో తెలుసుకోవచ్చు. శ్రీరామ లక్ష్మణులు లేని వేళ భిక్షుకు రూపంలో వచ్చి సీతాదేవిని రావణుడు అపహరిస్తాడు. లంకానగరంలో అశోకవనంలో భయంకరమైన రాక్షస స్త్రీల మధ్య బంధిస్తాడు. శింసుపావృక్షం కింద సీతాదేవి కాపలాగా ఉన్న రాక్షస స్త్రీలు నిన్ను తినేస్తాం, చంపేస్తాం అంటూ సీతాదేవిని భయపడతారు. రావణుడు క్రూరమైన మాటలతో బాధిస్తాడు. అయినా సీతాదేవి ఏమాత్రం భయపడక గడ్డిపరక అడ్డుగా పెట్టి రావణుడితో మాట్లాడుతుంది. రాముడు వస్తాడని, తనను కాపాడతాడని విశ్వసిస్తుంది. శ్రీరాముడు సుగ్రీవాదులతో కూడి లంకను ముట్టడించి రావణ సంహారం చేసి సీతాదేవికి తనపై గల నమ్మకాన్ని నిలబెడతాడు. సీతాదేవి స్వభావం ద్వారా ఆపదలు వచ్చిన వేళ భయపడరాదని, ధైర్యంగా ఎదిరించాలని తెలుస్తోంది. ఆజి బాహాపటు శక్తియున్ అనగా హనుమ యుద్ధాలలో గొప్ప ధైర్యాన్ని ప్రదర్శించుట. హనుమ ఎంత గొప్ప బలవంతుడైనప్పటికీ, బ్రహ్మాది దేవతల వరాలు పొందినప్పటికీ, ఎందరో రాక్షసులను సంహరించినప్పటికీ తనకు గల శక్తి అంతా రామానుగ్రహమని భావించి శ్రీరాముని పాదాలను సేవించాడే తప్ప గర్వం ప్రదర్శించలేదు. భూపసభాంతరాలమున పుష్కల వాక్ చతురత్వము అనగా రాజసభలలో గొప్పగా మాట్లాడి మెప్పు పొందుట.

0: పెరియాళ్ళవారుగా కీర్తించబడే విష్ణుచిత్తుడు అనే వైష్ణవుడు పరమ భాగవతుడు. ఆయన వటపత్ర సాయిని శ్రీహరిని అనన్య భక్తితో ఆరాధించేవాడు. శ్రీహరి ఆదేశం మేరకు పాండ్యదేశ రాజసభలో శాస్త్ర చర్చలలో పాల్గొని అందరినీ ఓడించి బంగారు వరహాలు వజ్ర వైడూర్యాలు కానుకగా పొందాడు. విద్యయందు వాంఛాపరివృద్ధి అనగా విద్యలను నేర్పుటయందు మిక్కిలి ఆసక్తి ఉండుట. రాక్షస గురువైన శుక్రాచార్యుడు తన వద్దకు విద్యను నేర్చుకున్నట్టుకు వచ్చిన దేవగురు బృహస్పతి కుమారుడైన కచుని ఆదరణతో శిష్యునిగా స్వీకరించి విద్యాదానం చేశాడు. ఈ విధంగా దివ్య పురుషులు సమాజానికి మేలు చేసే సద్గుణవంతులుగా వ్యవహరించారు, సమాజానికి మేలు చేశారు. సంస్కృతంలో భర్తృహరి, తెలుగులో ఏనుగు లక్ష్మణ కవి, వేమన, బద్దెన వంటి ఎందరో కవులు రచించిన నీతిపద్యాలు పాఠశాల స్థాయిలో బోధిస్తున్నారు. ఇటువంటి నీతిపద్యాల సారాన్ని నేటి కాలంలో జాతీయ అంతర్జాతీయ స్థాయిలలో సుప్రసిద్ధమైన సాఫ్ట్వేర్ సంస్థలు తమ ఉద్యోగులకు వ్యక్తిత్వ నైపుణ్య వికాస తరగతులలో బోధిస్తూ ఉద్యోగుల మనోవికాసానికి కృషి చేయడం మొదావహం.
1: మరింతవరకు సూక్తి సుధ విన్నారు. సమర్పణ శ్రీ గోవర్ధనం వెంకట రంగనాథ. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. సమయం 6:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు వింటారు. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

0: మీరింతవరకు సన్నతి గీతాలు విన్నారు. భక్తిరంజని కార్యక్రమం మీరింతవరకు విన్నారు. ఈనాటి భక్తిరంజని కార్యక్రమం ఇంతటితో సమాప్తం.
1: కారులో ఉన్నా, రైల్లో ఉన్నా, వంటింట్లో ఉన్నా, పొలంలో ఉన్నా, వెన్నెల్లో ఆరుబయట ఉన్నా, ఎక్కడున్నా మీకు తోడు నీడ ఆకాశవాణి.
0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం

మొక్కజొన్న పంట సాగు గురించి తెలుసుకుందాం. మొక్కజొన్నను మనము ఆహారంగానే కాక దాణా రూపంలోనూ, పశువులకు మేతగానూ, వివిధ పరిశ్రమల్లో ముడిసరుకుగానూ, పేలాలు, తీపికండే, అలాగే కాయగూర రకంగానూ ఉపయోగించుకోవటం జరుగుతోంది. మన రాష్ట్రంలో మొక్కజొన్న సాగు విస్తీర్ణం 3.5 లక్షల హెక్టార్లు ఉంది. ఉత్పత్తి 24.98 లక్షల టన్నులుగా చెప్పుకోవచ్చు. అలాగే దిగుబడిని చూసుకున్నట్లయితే హెక్టారుకు 7064 కిలోలుగా నమోదు చేయబడుతూ నంద్యాల, బాపట్ల, విజయనగరం, ఏలూరు, అలాగే గుంటూరు జిల్లాల్లో ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేపడుతూ ఉంది. మొక్కజొన్నలో కాలపరిమితిని బట్టి దీర్ఘకాలిక, మధ్యకాలిక, స్వల్పకాలిక రకాలు అందుబాటులో ఉన్నాయి. వీటిలో రకాల గురించి మనం చూసుకున్నట్లయితే, ముందుగా DHM 111 అనే రకం 90 నుండి 95 రోజుల్లో పంట చేతికి వస్తుంది. ఇది ఎకరాకు 25 నుండి 30 క్వింటాల దిగుబడిని ఇస్తుంది. అధిక దిగుబడినిచ్చు మధ్యకాలిక రకంగా చెప్పుకోవచ్చు. ఇది ఆకు ఎండు, కాండం కుళ్ళు, అలాగే కంకి ఎండు తెగుళ్లను తట్టుకుంటుంది. కోత సమయంలో కర్ర పచ్చిగా ఉండి మేలిన పశుగ్రాసంగా కూడా పనికొస్తుంది. తర్వాత DHM 113, ఇది 105 నుండి 120 రోజుల్లో పంట చేతికి వస్తుంది. ఎకరాకు 28 నుండి 30 క్వింటాల దిగుబడినిస్తుంది. ఇది అధిక దిగుబడినిచ్చు దీర్ఘకాలిక రకం, ఖరీఫ్కు అనువైనదిగా చెప్పుకోవచ్చు. ఇది కొంతవరకు కాండం తొలచు పురుగు, అలాగే పూత తర్వాత వచ్చే కాండం కుళ్ళ తెగులను తట్టుకుంటుంది. తర్వాత DHM 115, ఇది 85 నుండి 90 రోజుల్లో పంట చేతికి వస్తుంది. ఒక ఎకరాకు 26 నుండి 28 క్వింటాల దిగుబడిని ఇస్తుంది. ఇది స్వల్పకాలిక హైబ్రిడ్ రకంగా చెప్పుకోవచ్చు. ఇది చూడటానికి ఆకర్షణీయమైన నారింజ రంగు, గుండ్రని గింజలు కలిగి ఆకు ఎండు, తుప్పు తెగులు, అలాగే కాండం కుళ్ళు తెగులను తట్టుకుంటుంది. తర్వాత DHM 117, ఇది 95 నుండి 100 రోజుల్లో పంట చేతికి వస్తుంది. ఎకరాకు 30 నుండి 35 క్వింటాల దిగుబడిని ఇస్తుంది. అధిక దిగుబడినిచ్చు మధ్యకాలిక రకంగా చెప్పుకోవచ్చు. ఇది ఖరీఫ్ కి, అలాగే రబీకి కూడా అనువైనది. మంచి యాజమాన్య పద్ధతుల్లో 40 క్వింటాల వరకు కూడా దిగుబడినిస్తుంది. ఇది కొంతవరకు కాండం తొలచు పురుగును, ఆకు ఎండు తెగులను, అలాగే పూత తరువాత వచ్చే కాండం కుళ్ళు తెగులను కూడా తట్టుకుంటుంది. కోత సమయంలో కర్ర పచ్చిగా ఉంటుంది కాబట్టి ఇది పశుగ్రాసానికి మేలైనదిగా చెప్పుకోవచ్చు. తర్వాత DHM 119,

ప్రత్యేక రకాలైన అంబర్ పాప్కార్న్, ఇది పేలా రకంగా కూడా చెప్పొచ్చు. ఇది 90 నుండి 95 రోజుల్లో పంట చేతికొస్తుంది. ఎకరాకు 10 నుండి 14 క్వింటాల దిగుబడినిస్తుంది. నాణ్యమైన పేలాలకు అనువైనదిగా చెప్పుకోవచ్చు. తర్వాత మాధురి, ఇది తీపి రకం పంట. ఇది 75 నుండి 80 రోజుల్లో పంట చేతికి వస్తుంది. ఎకరాకు 30 నుండి 32 క్వింటాల దిగుబడిని ఇస్తుంది. ఇది తీపికండి రకం. 24% చక్కెర కలిగి ఉడికించి తినుటకు అనువైనదిగా చెప్పుకోవచ్చు. ఎకరాకు 6 నుండి 8 టన్నుల పచ్చి చొప్పను ఇస్తుంది. తర్వాత ప్రియా, ఇది కూడా తీపి రకం పంటగా చెప్పుకోవచ్చు. ఇది 78 నుండి 85 రోజుల్లో పంట చేతికి వస్తుంది. ఎకరాకు 30 నుండి 32 క్వింటాల దిగుబడిని ఇస్తుంది. 20 నుండి 22% వరకు చక్కెర కలిగి ఉంటుంది. ఇది పొడవైన కండలు గల రకం. ఉడికించి తినుటకు అనువైనది. ఎకరాకు 6 నుండి 8 టన్నుల పచ్చి చొప్పను ఇస్తుంది. ఇవే కాక సిఫారసు చేయబడిన ప్రైవేట్ సంకర రకాలు చాలానే ఉన్నాయి. దీనిలో దీర్ఘకాలిక రకాలు, మధ్యకాలిక రకాలు, స్వల్పకాలిక రకాలు, అలాగే ప్రత్యేక రకాలు కూడా ఉంటాయి. వీటిలో ప్రత్యేక రకాల గురించి చూసినట్లయితే మొక్కజొన్నలో ప్రత్యేక రకాలైన తీపి, బేబీ కార్న్, పేలాలు, అలాగే క్వాలిటీ ప్రోటీన్ మొక్కజొన్న రకాలను అవసరాన్ని బట్టి సాగు చేసుకోవచ్చు. పట్టణ పరిసర ప్రాంతాల్లో ఈ ప్రత్యేక రకాలను నేరుగా కానీ వివిధ రూపాల్లో కానీ వినియోగిస్తున్నారు. వీటికి మన దేశంలోనే కాక ఇతర దేశాల్లో కూడా ఎక్కువ గిరాకీ ఉన్నందున ఎగుమతికి మంచి అవకాశాలు ఉన్నాయి. ఈ ప్రత్యేక రకాలను రైతులు మార్కెట్ అవసరాలకు అలాగే ఎగుమతి అవసరాలకు అనుగుణంగా సాగు చేసుకుని అధిక లాభాలను ఆర్జించవచ్చు. వీటి సాగు వల్ల ఉపాధి అవకాశాలు మెరుగుపడటమే కాకుండా మొక్కజొన్న ఆధారిత పరిశ్రమలు కూడా అభివృద్ధి చెందుతాయి. తీపి రకాల్లో చూసుకున్నట్లయితే ఈ రకంలో చక్కెర శాతం అధికంగా ఉండి తీయగా అలాగే రుచిగా ఉంటుంది. వీటిలో హైబ్రిక్స్ 39, హైబ్రిక్స్ 53, ఆల్మెరా, విన్ ఆరెంజ్ లాంటి కాంపోజిట్ రకాలు, అలాగే షుగర్ 75, హైబ్రిక్స్ 39, 53 వంటి హైబ్రిడ్ రకాలు ముఖ్యమైనవిగా చెప్పుకోవచ్చు. తర్వాత పేలాల రకాల్లో చూసుకున్నట్లయితే ఈ రకాల్లో గింజలను పేలాలుగా చేసుకోవటానికి వీలవుతుంది. ఇందులో అంబర్ పాప్కార్న్, విఎల్ఆర్ మోరా పాప్కార్న్, అలాగే పెర్ల్ పాప్కార్న్ కాంపోజిట్ రకాల్లో ముఖ్యమైనవిగా చెప్పుకోవచ్చు. తర్వాత బేబీ కార్న్ రకాల్లో చూసుకున్నట్లయితే పీచు తొలి దశలో ఉండి ఫలదీకరణం చెందని మొక్కజొన్న కండిను బేబీ కార్న్ అంటారు. కాంపోజిట్ రకాలైన VL42, HIM 123, HIM 129, VL బేబీ కార్న్ 2, తీపి మొక్కజొన్న, అలాగే హైబ్రిడ్ రకాలైన HIM 128, ప్రకాశ్ HM 4, పూసా ఎర్లీ హైబ్రిడ్ మొక్కజొన్న 1, అలాగే పూసా ఎర్లీ హైబ్రిడ్ మొక్కజొన్న 2 వంటి రకాలు బేబీ కార్న్ సాగుకు అనుకూలమైనవిగా చెప్పుకోవచ్చు. తర్వాత క్వాలిటీ ప్రోటీన్ మొక్కజొన్న రకాలను చూసుకున్నట్లయితే మామూలు మొక్కజొన్న రకాల్లో పోల్చినప్పుడు క్వాలిటీ ప్రోటీన్ మొక్కజొన్న రకాలు రెట్టింపు లైసిన్, అలాగే ట్రిప్టోపిన్ అనబడే అమైనో ఆమ్లాలతో నాణ్యమైన ప్రోటీన్లను కలిగి ఉంటాయి. ఇందులో AQH 8, వివేక్ QPM 9 రకాలు ముఖ్యమైనవిగా చెప్పుకోవచ్చు. తర్వాత పశుగ్రాస రకాల్లో చూసుకున్నట్లయితే ఈ రకాలను పూత దశ నుండి గింజ పాలు పోసుకునే దశలో ఎప్పుడైనా కోసి పశువులకు మేతగా వేసుకోవచ్చు. ఇందులో ఆఫ్రికన్ టాల్ J1006, గంగా సఫేద్ 2, వరుణ్ కాంపోజిట్, విజయ్ కాంపోజిట్, గంగా 5 మరియు APFM 8 రకాలు ముఖ్యమైనవిగా చెప్పుకోవచ్చు. అలాగే ఈ పంటను సాగు చేయడానికి ఏ విధమైన నేలల్లో సాగు చేసుకోవచ్చు అంటే సారవంతమైన అలాగే నీరు ఇంకే నల్లరేగడి నేలలు, ఎర్ర నేలలు, ఒంట్రు కలిగిన ఇసుక నేలలు ఈ మొక్కజొన్న సాగుకు అనుకూలమైనవిగా చెప్పుకోవచ్చు. చౌడు భూములు, నీరు నిలువ ఉండు భూములు వీటికి పనికిరావు. బుద్ధజని సూచిక 6.5 నుండి 7.5 ఉన్న నేలలు అనుకూలంగా చెప్పుకోవచ్చు. మొక్కజొన్న విత్తే ముందు నేలను ఏ విధంగా తయారు చేసుకోవాలంటే విత్తటానికి ముందు 3 లేదా 4 సార్లు నాగలతో దుక్కి దున్నాలి. ఎకరాకు దాదాపు 10 టన్నులు బాగా మాగిన పశువుల ఎరువును ఆఖరి దిక్కులో వేసి కలియదున్నుకోవాలి. తర్వాత నాగలతో బోదలు, కాలువలు చేసుకోవాలి. విత్తే కాలాన్ని గమనిస్తే గనక సాధారణ పరిస్థితుల్లో వర్షాధారపు పంటను జూన్ 15 నుండి జులై 15 వరకు విత్తుకోవచ్చు. రబీలో చూసుకున్నట్లయితే అక్టోబర్ 15 నుండి నవంబర్ 15 లోగా విత్తితే ఎక్కువ దిగుబడులు పొందటానికి అవకాశం ఉంటుంది. కోస్తా జిల్లాలో వరిమాగాణి తదుపరి 0 టిల్లేజ్ పద్ధతిలో జనవరి వరకు విత్తుకోవచ్చు. దీనిలో విత్తన మోతాది, విత్తే దూరం గురించి మనం చూసుకున్నట్లయితే సంకర రకాలకి ఎకరాకు 8 కిలోల చొప్పున విత్తనాలు అవసరమవుతాయి. విత్తే దూరం సాళ్ల మధ్య 60 సెంటీమీటర్లు, మొక్కల మధ్య 20 సెంటీమీటర్లు ఉండేట్టు చూసుకోవాలి. అలాగే తీపి మొక్కజొన్నలో చూసుకున్నట్లయితే ఎకరాకు 4 కిలోల విత్తనాలు అవసరమవుతాయి. విత్తే దూరం సాళ్ల మధ్య 60 సెంటీమీటర్లు, మొక్కల మధ్య 20 సెంటీమీటర్లు ఉండే విధంగా చూసుకోవాలి. పేలాల మొక్కజొన్నలో చూసుకున్నట్లయితే విత్తన మోతాదు ఎకరాకు 5 కిలోలు అవసరమవుతుంది. విత్తే దూరం సాళ్ల మధ్య 60 సెంటీమీటర్లు, మొక్కల మధ్య 20 సెంటీమీటర్లు ఉండేట్టు చూసుకోవాలి. తర్వాత బేబీ కార్న్లో చూసుకున్నట్లయితే ఎకరాకు 10 కిలోల విత్తనాలు అవసరమవుతాయి. విత్తే దూరం సాళ్ల మధ్య 45 సెంటీమీటర్లు, మొక్కల మధ్య 20 సెంటీమీటర్లు ఉండాలి. తర్వాత పశుగ్రాస మొక్కజొన్నల్లో చూసుకున్నట్లయితే ఎకరాకు 16

0: 6 కిలోల విత్తనాలు అవసరమవుతాయి. విత్తే దూరం సాళ్ల మధ్య 45 సెంటీమీటర్లు, మొక్కల మధ్య 10 సెంటీమీటర్లు ఉండేట్టుగా విత్తుకుంటే దిగుబడులు అధికంగా పొందడానికి అవకాశం ఉంటుంది. విత్తే పద్ధతి చూసుకున్నట్లయితే మొదట బోదనాగులతో బోదలు చేసుకోవాలి. తరువాత విత్తనాన్ని బోదకు పైనుండి 3/4 ఎత్తులో విత్తనచో నీటిపారుదల సులభంగా ఉండటమే కాక వర్షపాతం ఎక్కువైనప్పుడు నీరు బయటకు పోవటానికి కూడా వీలుంటుంది. మొలకెత్తిన 10 రోజుల తర్వాత ఒత్తుగా మొలచిన చోట ఒక్కొక్క మొక్కను మాత్రమే ఉంచి అదనంగా ఉన్న మొక్కలను తీసివేయాలి. దీనికి విత్తన శుద్ధి చేసుకోవటానికి కిలో విత్తనానికి 3 గ్రాముల మాంకోజెప్తో విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే లేత దశలో మొక్కలను తెగుళ్ల బారి నుండి కాపాడుకోవచ్చు.
1: పొలం పనులు కార్యక్రమం మీరు ఇంతవరకు విన్నారు. ఈనాటి పొలం పనులు కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి సమయం 6:45 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు వింటారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది షేక్ మస్తాన్బీ. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి జిల్లాలో నిర్వహించే వీబీజీ రామ్జీ పథక ప్రారంభోత్సవంలో కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పాల్గొంటారు. తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ లక్ష్యాల సాధనకు ఆదాయ సమీకరణపై ఖచ్చితమైన కార్యాచరణ అవసరమని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. సామాజిక మాధ్యమాలను బాధ్యతాయుతంగా వినియోగించాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సూచించారు. పోలవరం ప్రాజెక్టు ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ది చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. వార్తల వివరాలు. ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి జిల్లా ఓబులవారిపల్లె మండలం ముక్కవారిపల్లెలో వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అజీవికా మిషన్ గ్రామీణ్ వీబీజీ రామ్జీ జాతీయస్థాయి ప్రారంభోత్సవం ఈరోజు జరగనుంది. ఈ కార్యక్రమంలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో కలిసి సంయుక్తంగా పథకాన్ని ప్రారంభిస్తారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు గ్రామీణ రోజ్గార్ గ్యారంటీ కార్డులను పంపిణీ చేస్తారు. అలాగే పథకం వివరాలను తెలిపే సమాచార పుస్తకాన్ని విడుదల చేయడంతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న ఉపాధి హామీ శ్రామికులు, స్వయం సహాయక సంఘాల సభ్యులతో దృశ్య మాధ్యమ విధానం ద్వారా సమావేశమవుతారు. ఈ కార్యక్రమంలో పలువురు కేంద్ర మంత్రులు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పాల్గొంటారని అధికారులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ను దేశంలోనే ప్రముఖ లాజిస్టిక్స్ కేంద్రంగా తీర్చిదిద్దుతున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. తిరుపతి జిల్లా వరదయ్యపాలెం మండలం మాదన్నపాలెంలో హీరో మోటోకార్ప్ విడిభాగాల కేంద్రం నిర్మాణానికి ముఖ్యమంత్రి నిన్న శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, అవకాశాలను సద్వినియోగం చేసుకుని రాష్ట్రాన్ని పారిశ్రామిక కేంద్రంగా అభివృద్ది చేస్తున్నామని తెలిపారు. పేదరిక నిర్మూలనకు ప్రభుత్వం ప్రైవేటు ప్రజల భాగస్వామ్యం P4 విధానాన్ని అమలు చేస్తున్నామని ముఖ్యమంత్రి తెలియజేస్తూ,
1: P4 పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్, ఆల్ ఆఫ్ us ఆర్ హావింగ్ ఎ రెస్పాన్సిబిలిటీ బికాస్ ఆఫ్ సొసైటీ వీఆర్ ఏబుల్ టు ఎర్న్ మనీ. దిస్ ఇస్ వేర్ ఐఎమ్ ఇంట్రడ్యూసింగ్ టాప్ 10% ఐఎమ్ కాలింగ్ మార్గదర్శి, బాటమ్ 20% ఐఎమ్ కాలింగ్ బంగారు ఫ్యామిలీస్, గోల్డెన్ ఫ్యామిలీస్. One day I want to see all golden families to be the margadarshis. They must be in a position to hand hold those who are all in poverty.
0: Telangana Rashtra budget lakshyala sadhanaku aadaya samikarana pai ఖచ్చితమైన కార్యాచరణ అవసరమని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ప్రభుత్వ ఆదాయ సమీకరణపై హైదరాబాద్లో జరిగిన ఉన్నతస్థాయి సమీక్షా సమావేశంలో నిన్న ముఖ్యమంత్రి మాట్లాడుతూ, తెలంగాణలో పన్నుల వసూళ్లలో మోసాలు, ఎగవేతలను అరికట్టి ప్రభుత్వ ఆదాయాన్ని పెంచేందుకు ప్రత్యేక నిఘా వ్యవస్థను చేజింగ్ సెల్ పేరుతో ఏర్పాటు చేసి నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. హైదరాబాద్ మహానగర అభివృద్ది సంస్థ HMDA, తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ TGIIC ఆదాయ వనరులపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. సామాజిక మాధ్యమాలను బాధ్యతాయుతంగా వినియోగించాలని, దుర్వినియోగాన్ని అరికట్టి

0: ఇందుకు కొత్త చట్టం తీసుకురావడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. వాక్ స్వాతంత్ర్యం, సామాజిక మాధ్యమాల దుర్వినియోగంపై ఉప ముఖ్యమంత్రి నిన్న ఒక వీడియో సందేశంలో మాట్లాడుతూ, సోషల్ మీడియా దుర్వినియోగానికి సంబంధించిన ఫిర్యాదులు స్వీకరించేందుకు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. వీటి ఆధారంగా చర్యలు ఉంటాయని ఉప ముఖ్యమంత్రి తెలుపుతూ,
1: ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది పూర్తిగా అపరిమితమైన హక్కు కాదు. దానికి కొన్ని పరిమితులు ఉన్నాయి. ఒకరి హక్కులను మరొకరు ఉల్లంఘించే స్థాయికి వెళ్ళినప్పుడు చట్టపరమైన పరిణామాలు తప్పవు. నేరం చేసిన ప్రతి ఒక్కరిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోబడతాయి. ఈ వ్యవస్థని మరింత బలోపేతం చేయడానికి ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ని ఏర్పాటు చేస్తున్నాం. సైబర్ క్రైమ్ పోలీస్ మరియు ఇతర లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ తో కలిసి పనిచేస్తూ సోషల్ మీడియాలో జరిగే నేరాలపై చాలా వేగంగా చర్యలు తీసుకుంటాం.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఆంధ్రప్రదేశ్లో విద్యుత్ అంతరాయాలు, లో వోల్టేజ్ సమస్యల నివారణకు ప్రత్యేకంగా దృష్టి సారించాలని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అధికారులను ఆదేశించారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో విద్యుత్ శాఖ ఉన్నతాధికారులతో మంత్రి నిన్న సమీక్షా సమావేశం నిర్వహించారు. విద్యుత్ సరఫరా, ట్రాన్స్కో ప్రాజెక్టుల పురోగతి, థర్మల్ విద్యుత్ ఉత్పత్తి, భవిష్యత్తు విద్యుత్ అవసరాలపై సమావేశంలో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ట్రాన్స్కో పరిధిలో చేపడుతున్న విద్యుత్ ప్రాజెక్టులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని అన్నారు. అలాగే జిల్లా కలెక్టర్లతో సమన్వయం చేసుకుని క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న విద్యుత్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని సూచించారు. పోలవరం ప్రాజెక్టు ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ది చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో పోలవరం సుందరీకరణపై సంబంధిత అధికారులతో నిన్న సమీక్ష నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, పోలవరం స్పిల్వే పరిధిలోని ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ది చేసేలా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తెలియజేస్తూ,
2: రాష్ట్ర ఔన్నత్యాన్ని చాటి చెప్పేటువంటి విధంగా, తెలుగుదనం ఉట్టుబడేటువంటి విధంగా ఉండాలని 4-5 డిజైన్స్ ను పరిశీలించడం, ఈ యొక్క పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి ఈ యొక్క రైట్ అండ్ లెఫ్ట్ బ్యాంకులకి కనెక్టివిటీస్ ఉండేటువంటి విధంగా ఒక బ్రిడ్జ్, ఆ బ్రిడ్జ్ కూడా ఒక ఐకానిక్ మోడల్లో ఉండాలి అని, వాటికి అనుగుణంగా కూడా మరి కొన్ని మోడల్స్ ని, కొన్ని డిజైన్స్ ని కూడా మేము పరిశీలించినటువంటి పరిస్థితి అని చెప్పి తెలియజేసుకుంటూ,
0: దేశ పన్నుల వ్యవస్థలో జీఎస్టీ ఒక గొప్ప సంస్కరణగా నిలిచిందని తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ పేర్కొన్నారు. హైదరాబాద్లోని బంజారాహిల్స్లో నిర్వహించిన జీఎస్టీ దినోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన, జీఎస్టీ పన్నుల వసూళ్లను మరింత పారదర్శకంగా, సమర్థవంతంగా పన్ను చెల్లింపుదారులకు అనుకూలంగా మార్చిందని అన్నారు. డిజిటలైజేషన్, ఏకరూపత, సహకార సమైక్య స్ఫూర్తితో దేశ పరోక్ష పన్నుల వ్యవస్థను జీఎస్టీ సరళతరం చేసిందని తెలిపారు. పటిష్టమైన జీఎస్టీ వ్యవస్థ నిర్మాణానికి పన్ను చెల్లింపుదారులు, నిపుణులు, పాలనా యంత్రాంగం సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. కృష్ణా డెల్టా రైతుల సాగునీటి అవసరాల కోసం ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ ప్రకాశం బ్యారేజ్ నుంచి తూర్పు డెల్టా ప్రధాన కాలువలోకి ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి లక్ష్మీస నిన్న నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా కృష్ణానదికి సంప్రదాయబద్దంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పాత్రికేయులతో మాట్లాడిన కలెక్టర్, రైతుల సాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని ముందుగా 3,200 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు తెలిపారు. ప్రపంచ క్రీడా పాత్రికేయుల దినోత్సవం ఈరోజు నిర్వహిస్తున్నారు. క్రీడారంగ వార్తలను ప్రజలకు అందజేయడానికి క్రీడా పాత్రికేయులు చేస్తున్న కృషిని గుర్తించి వారి పనితీరు మరింత మెరుగుపడేలా ప్రోత్సహించడం ఈ కార్యక్రమ నిర్వహణలోని ముఖ్య ఉద్దేశం. 1924 జూలై 2 ప్యారిస్లో జరిగిన ఒలింపిక్స్లో అంతర్జాతీయ స్పోర్ట్స్ ప్రెస్ అసోసియేషన్ స్థాపించిన సందర్భాన్ని పురస్కరించుకుని ఈ కార్యక్రమం జరుగుతోంది. అయితే ప్రపంచ క్రీడా పాత్రికేయుల దినోత్సవాన్ని 1994 ప్రకటించారు. వాతావరణం. ఆంధ్రప్రదేశ్ యానాం దిగువ ట్రోప్ ఆవరణలో నైరుతి, పశ్చిమ దిశ నుంచి గాలులు వీస్తున్నట్లు అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. వీటి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో వచ్చే 3 రోజుల పాటు పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. కోస్తా జిల్లాల్లో ఈరోజు తేలికపాటి నుంచి 1 మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది. మరోవైపు తెలంగాణ

రానున్న 2 రోజులు చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి జిల్లాలో నిర్వహించే విబీజీ రామ్జీ పథక ప్రారంభోత్సవంలో కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పాల్గొంటారు. తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ లక్ష్యాల సాధనకు ఆదాయ సమీకరణపై ఖచ్చితమైన కార్యాచరణ అవసరమని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. సామాజిక మాధ్యమాలను బాధ్యతాయుతంగా వినియోగించాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సూచించారు. పోలవరం ప్రాజెక్టు ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ది చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: మంత్రాలయేన ప్రతిపాదితం యత్ అయం అధినియమ ప్రత్యేకం విత్తీయ వర్షే పంచవింశత్యుత్తరైకశత దినానాం సవేతన వృత్తేః ప్రతిభూతిం ప్రదాయ గ్రామీణ భారతస్య సశక్తీకరణం విధాస్యతి. దిల్ల్యాః ముఖ్య నిర్వాచనాధికారిణః కార్యాలయేన సంసూచితం యత్ హ్యః పర్యంతం రాష్ట్రీయ రాజధాన్యాం ద్వాత్రింశత్ సహస్రాధిక గణనా ప్రపత్రాణాం అంకీకరణం సంపూర్ణం. దిల్ల్యాం మతదాత్రీ సూచ్యాః విశేష గహన సంశోధనస్య భాగరూపేణ ప్రాయః 99,000+ ప్రపత్రాణి వితరితాని. సంప్రతి దిల్ల్యాం నైర్వాచనిక గణనా ప్రపత్రాణాం ప్రతిగృహం వితరణం ప్రచలతి. విశ్వస్య ప్రముఖా కందుక క్రీడా ప్రతియోగితా డ్యూరండ్ కప్ ఇత్యస్య 35th సంస్కరణం మాసస్యాస్య 25 దినాంకాత్ కోలకాతాయాం ఆరప్స్యతే. ఇతి వార్తాః.
1: మీరు వింటున్నారు 102.2 మెగాహెర్ట్స్ పై ఆకాశవాణి ఎఫ్ఎం. ఈరోజు ప్రసారమయ్యే ప్రసార విశేషాలు మరియు కార్యక్రమ వివరాలు వింటారు. 7:15 ఉదయరేఖల కార్యక్రమంలో భగవద్గీత పారాయణం, భగవద్గీత శ్లోక విశ్లేషణ వింటారు. సమర్పణ శ్రీ మల్లాది శ్రీరామ ప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. అనంతరం తెలుగు సాహితీ మణిదీపాలు, తెలుగు కవుల సాహిత్య పరిచయ కార్యక్రమం వింటారు. ఈరోజు కవి తెనాలి రామకృష్ణుడు, రచన ఎస్వి రవిప్రసాద్, పఠనం డాక్టర్ గుమ్మ సాంబశివరావు, పర్యవేక్షణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. అనంతరం వనమహోత్సవం, స్వాతంత్ర సమరోత్సవం కార్యక్రమం వింటారు. అనంతరం లలిత గీతాలు. 8:30 చిత్రతరంగిణి ఫిల్మ్ గీతాలు వింటారు. 9:00 కర్ణాటక సంగీత కార్యక్రమంలో లాల్గుడి శ్రీ జి జయరామన్ గారి వయలిన్ వాద్యం వింటారు. 9:30 నమస్తే అమరావతి కార్యక్రమంలో చిత్రగీతాలు వింటారు. 10:00 ఆకాశవాణి ప్రాంతీయ వార్తా విభాగం వారి సమర్పించు ప్రధానమంత్రి ఆదర్శ గ్రామ యోజనపై ప్రత్యేక కార్యక్రమం వింటారు. అనంతరం రాబోయే అతిథి. 11:00 గుర్తు చేసుకున్న కార్యక్రమంలో చిత్రగీతాలు వింటారు. 11:30 చిత్రతరంగిణి ఫిల్మ్ గీతాలు. 12:10 లాహిరి లాహిరిలో 12:40 జానపద కళారూపాలు కార్యక్రమంలో కాశీ మజిలీ కథలు కార్యక్రమంలో బంగారు నంది కథ, తంబురు కథ వింటారు. గానం శ్రీమతి మిరియాల రంగమ్మ అని బృందం, వంతలు శ్రీమతి మిరియాల రమణమ్మ, శ్రీమతి మిరియాల వెంకటమ్మ. 1:10 చిత్రగీతాలు వింటారు. 1:30 గ్రామలక్ష్మి గ్రామీణ స్త్రీల కార్యక్రమంలో మహిళల అభ్యున్నతికి డ్వాక్రా శ్రీమతి జి రామతులసమ్మ గారితో పరిచయ కార్యక్రమం వింటారు. అనంతరం లలిత గీతం విశేషాలు. 2:30 సినీ గీతాలు వింటారు. 3:00 ఎన్సీఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం. 3:30 టీన్ టైం. 4:00 సందేశ్ టు సోల్జర్స్ కార్యక్రమం వింటారు. 5:00 సినీ గీతాలు. 6:30 పల్లెసీమల కార్యక్రమంలో స్మార్ట్ రైస్ కుక్కర్ ప్రాధాన్యత డాక్టర్ డి సందీప్ రాజు గారితో పరిచయ కార్యక్రమం వింటారు. 6:50 వ్యవసాయ సూచనలు కార్యక్రమంలో పంటల్లో కలుపు మందుల వినియోగం, తీసుకోవాల్సిన జాగ్రత్తలు. 7:15 సినీ గీతాలు వింటారు. రాత్రి 7:30 ఫిఫా వరల్డ్ కప్ 2026 డైలీ అప్డేట్స్ వింటారు. 7:32 చిత్రగీతాలు. 7:45 వికసిత్ భారత్. 8:00 తెలుగు సాహితీ కార్యక్రమంలో డాక్టర్ సిహెచ్ కళావతి గారి స్వీయ కవితలు వింటారు. 8:15 సినీ గీతాలు. 8:40 దేశభక్తి గీతం. 8:45 ఆకాశవాణి విజయవాడ ఏకేంద్ర ప్రసారాలు వింటారు. 11:13 ఎఫ్ఎం గోల్డ్ కార్యక్రమాలు రిలే. ఇవి ఈరోజు ప్రసారమయ్యే ప్రసార విశేషాలు మరియు కార్యక్రమ వివరాలు.

మీరు వింటున్నారు 102.2 మెగాహెడ్స్పై ఆకాశవాణి ఎఫ్ఎం. సమయం 7:05 కావస్తుంది. మరి కొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు. హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎండ్రపాటి మాధవీలత. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు న్యూఢిల్లీలో జపాన్ ప్రధానమంత్రి సనాయ్ తకైచితో వార్షిక శిఖరాగ్ర స్థాయి చర్చలు జరుపుతారు. జనాభా మార్పులపై ఏర్పాటైన ఉన్నత స్థాయి కమిటీ తమ సిఫారసులను వీలైనంత త్వరగా సమర్పించాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదేశించారు. వెనిజులాలో వరుస భూకంపాల వల్ల మరణించిన వారి సంఖ్య 2,295 చేరిందని, 11,000 మందికి పైగా గాయపడ్డారని ఆ దేశ జాతీయ అసెంబ్లీ అధ్యక్షులు జార్జ్ రోడ్జిగ్జ్ తెలియజేశారు. చెస్టర్లీ స్ట్రీట్లో రాత్రి భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య జరగాల్సిన మొదటి T20 మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు న్యూఢిల్లీలో జపాన్ ప్రధానమంత్రి సనాయ్ తకైచితో వార్షిక శిఖరాగ్ర స్థాయి చర్చలు జరుపుతారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సహకారానికి సంబంధించిన అన్ని అంశాలను, పరస్పరం ఆసక్తి ఉన్న ప్రాంతీయ అంతర్జాతీయ సమస్యలపై అభిప్రాయాలు పంచుకుంటారు. మోదీ తకైచి మధ్య చర్చల అనంతరం పలు అవగాహన ఒప్పందాలు కుదిరే అవకాశం ఉందని భావిస్తున్నారు. జపాన్ ప్రధానమంత్రి 3 రోజుల పర్యటన నిమిత్తం నిన్న సాయంత్రం న్యూఢిల్లీ చేరుకున్నారు. తకైచి భారత్లో మొదటిసారి అధికారిక పర్యటన జరుపుతున్నారు. భారత్ జపాన్ మధ్య ఉన్న ప్రత్యేక వ్యూహాత్మక గ్లోబల్ భాగస్వామ్యాన్ని ముందుకు తీసుకెళ్లడంలో ఈ పర్యటన ఒక ముఖ్యమైన ముందడుగని విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఇరు దేశాల సంబంధాల్లో ఆర్థిక భద్రత ఒక కీలకమైన అంశంగా ఉందని ఆకాశవాణి ప్రతినిధి తెలియజేస్తున్నారు. జనాభా మార్పులపై ఏర్పాటైన ఉన్నత స్థాయి కమిటీ తమ సిఫారసులను వీలైనంత త్వరగా సమర్పించాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదేశించారు. అక్రమ వలసల వల్ల జరుగుతున్న జనాభా మార్పులను అధ్యయనం చేసే ఈ కమిటీకి రిటైర్డ్ జస్టిస్ ప్రకాష్ ప్రభాకర్ నౌలేకర్ చైర్మన్గా ఉన్నారు. క్షేత్రస్థాయి పరిశీలన కోసం వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో పర్యటించి అధికారులతో సంప్రదింపులు జరుపుతామని కమిటీ హోంమంత్రికి వివరించింది. ఇందుకోసం ముందస్తుగా ఒక ప్రత్యేక ప్రశ్నావళిని కూడా సిద్ధం చేసింది. ఈ వ్యూహాన్ని అభినందించిన అమిత్ షా కమిటీ పర్యటనలకు అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు అందించాల్సిందిగా కేంద్ర హోంశాఖ కార్యదర్శిని ఆదేశించారు. విదేశాంగ మంత్రిత్వ శాఖ న్యూఢిల్లీలో నిర్వహించిన 2 రోజుల హ్యూమన్ రిసోర్స్ మొబిలిటీ ఫోరం సదస్సు నిన్న ముగిసింది. ఈ ఫోరంను విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ప్రారంభించారు. ప్రపంచ శ్రామిక శక్తిని బలోపేతం చేయడానికి, చట్టబద్దమైన వలసలు ప్రోత్సహించడానికి సంబంధిత మంత్రిత్వ శాఖలు, విదేశీ ప్రభుత్వాలు, విదేశీ యజమానులు, రిక్రూటింగ్ ఏజెంట్లతో చర్చల కోసం ఒక ఉమ్మడి వేదికనందిస్తూ మంత్రిత్వ శాఖ నిర్వహించిన మొదటి ఫోరం ఇది. ఈ సదస్సు సందర్భంగా భారత్, డెన్మార్క్, జర్మనీ, ఇటలీ, జపాన్, రష్యాతో నిర్దిష్ట అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఈ సందర్భంగా మాట్లాడుతూ డాక్టర్ జయశంకర్, చట్టబద్దమైన వలసలను బలోపేతం చేయడానికి

0: దోపిడీ పద్ధతులను నిర్మూలించడానికి ప్రపంచ సమాజం ఉమ్మడి బాధ్యత కలిగి ఉండాలని అన్నారు. భారతీయ ఓడల రీసైక్లింగ్ యార్డులను ఈయు షిప్ రీసైక్లింగ్ నిబంధనల పరిధిలోకి చేర్చే ప్రక్రియను వేగవంతం చేయడానికి భారత్, యూరోపియన్ యూనియన్ కలిసి పనిచేస్తున్నాయని ఓడరేవులు, జలమార్గాల శాఖ మంత్రి సర్బానంద్ సోనోవాల్ తెలిపారు. ఎలాంటి అడ్డంకులు లేని సమన్వయం కోసం ఒక ప్రణాళికపై చర్చించామని ఆయన తెలిపారు. స్థిరమైన ప్రపంచ ప్రమాణాలు, విస్తృత భారత్ ఈయు స్వేచ్ఛ వాణిజ్య ఒప్పంద లక్ష్యాలకు తాము కట్టుబడి ఉన్నట్టు వారు పునరుద్ఘాటించారు. ఓడల నిర్మాణం, కంటైనర్ల తయారీ ద్వారా దేశంలోని సముద్రయాన రంగాన్ని మరింత బలోపేతం చేయవచ్చని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. ఏపీ మోలర్ మార్క్స్ గ్రూప్ అసెట్ స్ట్రాటజీ అధిపతి అహ్మద్ హసన్, పీయూష్ గోయల్ మధ్య నిన్న జరిగిన సమావేశంలో భారతదేశ సముద్రయాన రంగాన్ని బలోపేతం చేయడంపై చర్చించారు. పరిశ్రమల మధ్య మరింత పటిష్టమైన సహకారం ద్వారా గ్లోబల్ మారిటైమ్ లాజిస్టిక్స్ హబ్గా భారత్ పోటీతత్వాన్ని పెంపొందించడంపై కూడా తాము అభిప్రాయాలు పంచుకున్నట్టు గోయల్ తెలియజేశారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. వెనుజులాలో వరుస భూకంపాల వల్ల మరణించిన వారి సంఖ్య 2295కు చేరిందని, 11,000 మందికి పైగా గాయపడ్డారని ఆ దేశ జాతీయ అసెంబ్లీ అధ్యక్షులు జార్జ్ తెలియజేశారు. అలాగే దాదాపు 13,000 మంది నిరాశ్రయులయ్యారని పేర్కొన్నారు. దేశంలో అత్యంత శక్తివంతమైన భూకంపాలు సంభవించి 7 రోజులు గడుస్తున్నా సహాయ చర్యలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. మరోవైపు భూకంపాల వల్ల జరిగిన ప్రాణ నష్టానికి దేశం తీవ్ర దిగ్భ్రాంతికి లోనైందని పేర్కొంటూ వెనిజులా తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ 7 రోజుల పాటు సంతాప దినాలు ప్రకటించారు. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్లలో రవాణా సౌకర్యాలను మెరుగుపరచడం కోసం 2 భారీ రోడ్డు ప్రాజెక్టులకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇందులో మొదటిది ఢిల్లీలోని ద్వారకా ఎక్స్ప్రెస్ వేను వసంతకుంజ్లోని నెల్సన్ మండేలా మార్గుతో అనుసంధానించే 6 లేన్ల రోడ్డు టెన్నల్ నిర్మాణం. 8.1 కిలోమీటర్ల పొడవుతో నిర్మించబోయే ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం 6,969 కోట్ల రూపాయలకు పైగా ఉంది. ఈ ప్రాజెక్టు వల్ల పశ్చిమ, దక్షిణ ఢిల్లీ మధ్య ప్రయాణం మరింత వేగవంతం కానుంది. దీంతోపాటు ఎయిమ్స్, మహిపాల్పూర్ మధ్య ఎలివేటెడ్ కారిడార్ను కూడా NHAI ప్రతిపాదిస్తోంది. ఈ ఢిల్లీ ప్రాజెక్టు ద్వారా సుమారు 7.54 లక్షల మందికి ప్రత్యక్షంగానూ, 980,000 మందికి పరోక్షంగానూ ఉపాధి లభిస్తుంది.
1: दिल्ली के लिए एक बहुत बड़ा वरदान साबित होगी. 8 किलोमीटर की ये टनल एक तरीके से कम्प्लीट ये एक नया कॉरिडोर बन जाएगा. ये रिज है, इस रिज को बिना डिस्टर्ब किए सारा काम करना है. इस रिज को, रिज हमारे दिल्ली की एक तरीके से लंग्स ऑफ दिल्ली है, इसलिए उसको बिल्कुल भी डिस्टर्ब किए बिना इसके नीचे से ही टनल लेके जाने का है.
0: अलागे ఉత్తర ప్రదేశ్ లోని జాతీయ రహదారి 34లో భాగంగా 117.7 కిలోమీటర్ల పొడవైన కాన్పూర్ కబ్రాయ్ సెక్షన్ను నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం 7,145 కోట్ల రూపాయలు. ఇది కాన్పూర్ కబ్రాయ్ మధ్య హైస్పీడ్ రవాణాను అందించడమే కాకుండా మధ్యప్రదేశ్లోని సాగర్, భోపాల్ వంటి నగరాలకు కనెక్టివిటీని పెంచుతుంది.
1: बुंदेलखंड क्षेत्र को जोड़ने वाला है उत्तर प्रदेश में. कानपुर से भोपाल का सेक्शन है बीच में, आज जो अप्रूव हुआ है 242 किलोमीटर का, ये कानपुर से कबराई, कानपुर से भोपाल की तरफ जो नेचुरल ट्रैफिक का फ्लो है उस सबको ये कैटर करेगा. 242 किलोमीटर का है ये, एक्सेस कंट्रोल रहेगा, कम्प्लीट एक्सप्रेस वे की तरह का है. 2.5 ईयर्स में कंस्ट्रक्शन करेंगे इसको. कानपुर, हमीरपुर, महोबा 3 जिले इमीडिएटली इससे कवर होंगे.
0: पुरुषुल क्रिकेट लो చెస్టర్లీ స్ట్రీట్లో రాత్రి భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరగాల్సిన మొదటి టీ20 మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. దీంతో 5 మ్యాచ్ల సిరీస్ ప్రస్తుతం 0-0 సమంగా ఉంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది. వర్షం కారణంగా మ్యాచ్ నిలిచిపోవడంతో ఆతిథ్య ఇంగ్లాండ్ జట్టుకు 2వ ఇన్నింగ్స్లో బ్యాటింగ్ చేసే అవకాశం లభించలేదు. ఇరు జట్లు శనివారం మాంచెస్టర్లో జరిగే 2వ టీ20 మ్యాచ్లో తలపడనుండగా 3వ మ్యాచ్

0: ఈ నెల 7న నాటింగ్హామ్లో జరుగుతుంది. బ్రిస్టల్, సౌతాంప్టన్లో చివరి 2 T20 మ్యాచ్లు జరుగుతాయి. ఈ T20 సిరీస్ ఈ నెల 11వ తేదీతో ముగుస్తుంది. దీని తర్వాత భారత్, ఇంగ్లాండ్ జట్లు 3 మ్యాచ్ల వన్డే సిరీస్లో తలపడతాయి. రానున్న 2 రోజుల్లో నైరుతి ఋతుపవనాలు ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, పంజాబ్ ప్రాంతాలకు విస్తరించే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. అలాగే రానున్న 2 రోజుల్లో ఉత్తరప్రదేశ్, బీహార్, ఉత్తరాఖండ్, ఒడిశా, విదర్భ ప్రాంతాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ఆయా రాష్ట్రాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు న్యూఢిల్లీలో జపాన్ ప్రధానమంత్రి సనాయ్ తకైచితో వార్షిక శిఖరాగ్ర స్థాయి చర్చలు జరుపుతారు. జనాభా మార్పులపై ఏర్పాటైన ఉన్నత స్థాయి కమిటీ తమ సిఫారసులను వీలైనంత త్వరగా సమర్పించాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదేశించారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వింటారు.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి FM 102.2.

0: భగవద్గీత పారాయణం గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్.
1: శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత 18వ అధ్యాయం మోక్ష సన్యాస యోగము 59వ శ్లోకం.

0: ప్రకృతిస్త్వా నియోక్ష్యతి.
1: అహంకారం గర్వాన్ని ఆశ్రిత్య పూని, నయోత్స్యే యుద్ధం చేయును ఇతి అని, యత్ మన్యసే దేనిని గురించి ఆలోచిస్తున్నావో, ఏషః అట్టి ఈ, తే నీ యొక్క, వ్యవసాయః నిశ్చయము, మిథ్యా అసత్యము అంటే నిలబడేది కాదు. ప్రకృతి పూర్వజన్మ కర్మశేషమై సంక్రమించిన నీ స్వభావము, త్వాం నిన్ను, నియోక్ష్యతి అనగా అదుపులో పెట్టుకుని నడిపించగలదు.
0: యదహంకారమాశ్రిత్య నయోత్స్య

0: అర్జున, ఇంత చెప్పినా వినకుండా నేను నశించిపోయినా పర్వాలేదు, యుద్ధం మాత్రం చేయను అని గర్వంతో నీవు భావించేటట్లయితే ఏ నిర్ణయాన్ని గురించి నువ్వు ఆలోచిస్తున్నావో అది నిలవనే నిలువదు. నీలో జన్మసిద్ధమై నిలిచి ఉన్న వీరత్వ స్వభావం ఏదో ఒక దశలో నిన్ను అదుపులోకి తీసుకుని నిన్ను ఆజ్ఞాపించి నడిపించగలదు. విద్ధి నష్టానచేత సహా నా సిద్ధాంతం ప్రకారం నడుచుకోని వాళ్ళు నశించిపోతారని తెలుసుకో అన్నాడు శ్రీకృష్ణుడు. సదృశం చేష్టతే స్వస్యాహ ప్రకృతేర్ జ్ఞానవానపి. ఎంత శాస్త్రజ్ఞానం ఉన్నా మనిషి తన జన్మసిద్ధమైన స్వభావాన్ని బట్టే నడుస్తాడు అని కూడా చెప్పాడు. ఇదే విషయాన్ని స్వభావస్తు ప్రవర్తతే, మానవులకు భగవంతుడు కర్తృత్వాన్ని అంటగట్టడు, వారి జన్మసిద్ధమైన పూర్వకర్మ రూపమైన ప్రకృతి మాత్రమే అంటగడుతుంది అని సిద్ధాంతపరంగా వివరించాడు. ఇక్కడ కూడా అదే విషయాన్ని భగవానుడు అర్జునుడికి మరింత స్పష్టంగా చెప్తున్నాడు.
1: యదహంకారమాశ్రిత్య నయోత్స్య

0: ప్రకృతిస్త్వా నియోక్ష్యతి.
1: భగవద్గీత పారాయణం మీరింతవరకు విన్నారు. గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. భగవద్గీత పారాయణం రేపు ఉదయం ఇదే సమయానికి వినవచ్చు. ఇంకా న్యూస్ ఆన్ ఎయిర్ యాప్లో కూడా వినవచ్చు భగవద్గీత పారాయణం.

0: తెలుగు సాహితీ మణిదీపాలు శీర్షికన తెలుగు కవుల సాహిత్య పరిచయం కార్యక్రమంలో ఈరోజు కవి తెనాలి రామకృష్ణుడి గురించి తెలుసుకుందాం. రచన శ్రీ ఎస్వి రవిప్రసాద్, పఠనం డాక్టర్ గుమ్మా సాంబశివరావు, ఈ కార్యక్రమ పర్యవేక్షణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు.
1: జగతి సొబగుల నిన్నగా కావ్యధారల ఘనుడవు ఆశువునందు కరము మేటివి అఖిల భూమిపాలకాస్థాన కమలాకరోదయ తరుణ సూర్యోదయుడవు శైవ వైష్ణవ పురావళి నానార్ధ రచనా పటిష్ఠైక రమ్యమతివి లౌకిక వైదిక లక్షణ చాతుర్య ధైర్య ప్రభారూఢ కార్యచనుడవు అరయ భూమి

విట్లమవీవు సరస కవివి రమ్య గుణకృష్ణ రామయ రామకృష్ణ అని పాండురంగ మహాత్మ్యములో కృతి స్వీకర్త విరూరి వేదాద్రి మంత్రి రామకృష్ణుని ప్రశంసించాడు. శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలోని అష్టదిగ్గజ కవుల్లో ఒకడుగా గుర్తించబడిన తెనాలి రామకృష్ణుడు అద్భుత ప్రతిభా సంపన్నుడు. రామకృష్ణుడు అష్టదిగ్గజాల్లో ఒకడా కాడా అనే చర్చ అప్రస్తుతం. రాయల కాలం నాటి కవి రామకృష్ణుడని చెప్పవచ్చు. రామకృష్ణుడు క్రీస్తు శకం 1495-1575 సంవత్సరాల మధ్య జీవించాడని విఘ్నుల అభిప్రాయం. శ్రీకృష్ణదేవరాయల పరిపాలన క్రీస్తు శకం 1509-1530 సంవత్సరాల మధ్య సాగిందని

0: చారిత్రకుల నిర్ణయం. రామకృష్ణుని తండ్రి రామయ్య పండితుడు, తల్లి లక్ష్మమ్మ. వీరి ఇంటి పేరు గార్లపాటి. తరువాతి కాలంలో వీరు తెనాలిలో నివసించడం వల్ల ఇంటి పేరు తెనాలిగా స్థిరపడిందని తెలుస్తున్నది. రామకృష్ణుడు మొదట శైవుడుగా ఉన్నప్పుడు రామలింగడని, వైష్ణవం పుచ్చుకున్న తరువాత రామకృష్ణుడు అయ్యాడని వినికిడి. రామకృష్ణుని గ్రంథాలుగా ఉద్భటారాజ్య చరిత్రము, పాండురంగ మహాత్మ్యము, ఘటికాచల మహాత్మ్యము అనే రచనలు లభిస్తున్నాయి. తెనాలి రామకృష్ణుడు కందర్పకేళీ విలాసం, హరిలీలా విలాసం అనే గ్రంథాలని కూడా రచించినట్లు ప్రబంధ రత్నాకరము అనే గ్రంథం ద్వారా తెలుస్తున్నది. అయితే ఈ గ్రంథాలని గూర్చి ప్రస్తావనలు ఉన్నాయే కానీ గ్రంథాలు లభ్యం కాలేదు. తెనాలి రామకృష్ణుడు రచించిన ఉద్భటారాధ్య చరిత్రకు మల్లికార్జున పండితారాధ్యుని శివతత్వసారం, పాల్కునికి సోమన పండితారాధ్య చరిత్ర ఆధారాలని విమర్శకుల భావం. పాల్కునికి సోమనాథుని బసవపురాణములో ఉన్న 38 ద్విపదలు తెనాలి రామలింగడుగా రచించిన ఉద్భటారాధ్య చరిత్రకు మూలమని ఆచార్య కొర్లపాటి వారి అభిప్రాయం. పాల్కునికి చెప్పిన కథను రామలింగడు 686 పద్య గద్యాల్లో రచించాడు. అయితే రామలింగడు రచించిన ఉద్భటారాధ్య చరిత్రలు ఉద్భటుని కథ 140 పద్య గద్యాల్లో మాత్రమే ఉండటం గమనార్హం. అందులోనూ 83 పద్యాలు ఆరాధ్య శైవ సిద్ధాంత ప్రతిపాదకాలే, మిగిలిన విషయాలు తెనాలి రామలింగని స్వతంత్ర కల్పనలు. ఉద్భటారాధ్య చరిత్రము మీద శ్రీనాథుని కాశీఖండం ప్రభావం కూడా ఉంది. శివభక్తి మహాత్మ్యాన్ని ప్రకటిస్తూ రామలింగడు ఆకుల కందమూలములన్ అంబు ఫలంబుల కూరగాయలంజేకొని ప్రాణరక్షణము చేసి మహాటవిలోన తీవ్ర నిష్ఠాకలనన్ శరీరము కృశంబుగనుండిన ముక్తిగల్గునే ప్రాకటమైన భక్తి పురభంజను పూజ వనర్పకుండినన్ అని కేవలం కందమూలాలు, కూరగాయలు స్వీకరించి పెద్ద అడవుల్లో శరీరాన్ని శుష్కింపచేసుకున్నంత మాత్రాన ముక్తి కలగదని, నిష్ఠాగరిష్టమైన భక్తితో శివుని పూజించినప్పుడు మాత్రమే కలుగుతుందని ప్రబోధించాడు. ఇంకా శివపూజ వైశిష్ట్యాన్ని ప్రకటిస్తూ శివలింగ దర్శనంబును శివపూజా వైభవంబు శివ సద్గుణ సంశ్రవణంబును మానవులకు భవనీరద పటల చెటుల పవమానంబుల్ అని శివలింగాన్ని దర్శించిన, శివపూజను ఆచరించిన, శివుని గుణాలను విన్నా మానవుల పుట్టుక అనే మేఘాలు తొలగిపోతాయని చెప్పాడు. తెనాలి రామకృష్ణుని రచనల్లో పాండురంగ మహాత్మ్యం చాలా విశిష్టమైంది. కృతి భర్త రామకృష్ణుని మహాంధ్ర కవితా విద్యాబల ప్రౌఢి నీకెదురేరి సరసార్ధ బోధ ఘటనా హేళా పరిష్కార శారదని రూపము రామకృష్ణ కవిచంద్ర సాంద్ర కీర్తీశ్వర అని ప్రశంసించాడు. శృంగార ప్రబంధాలు వెల్లువెత్తుతున్న కాలంలో భక్తి రసాత్మకమైన ప్రబంధాన్ని రచించి తన ప్రత్యేకతను ప్రకటించిన కవిశ్రేష్ఠుడు రామకృష్ణుడు. పాండురంగ మహాత్మ్యం 5 ఆశ్వాసాల అత్యుత్తమ ప్రబంధం, క్షేత్ర మహాత్మ్యాన్ని వివరించే గ్రంథం. భక్తుడైన పుండరీకుని కథను బట్టి దీన్ని పౌండరీక మహాత్మ్యం అని కూడా అంటారు. పాండురంగ మహాత్మ్యములో పుండరీకుని చరిత్ర, నిగమశర్మ కథ, శ్రీకృష్ణ అవతార చరిత్ర, రాధాచరిత్ర, సుశీల ఉపాఖ్యానం, అయుత నియుతుల చరిత్ర మొదలైన వారి కథలు ఉన్నాయి. ఈ కథలు అన్నిటిలోనూ వైష్ణవ భక్తి ప్రాధాన్యం అంతర్లీనంగా ఉంది. పదప్రయోగంలో రామకృష్ణ కవి అపార ప్రతిభా సంపన్నుడు కాబట్టి పాండురంగ విభుని పదగుంభనంబు అని ప్రసిద్ధి పొందాడు. అగస్త్యుడు తుంగభద్రా నదిని దర్శించినప్పుడు రామకృష్ణుడు గంగా సంగమమిచ్చగించునే మదిన్ కావేరి దేవేరిగా అంగీకారమనర్చునే యమునతో ఆనందమున్బొందునే రంగతుంగతరంగహస్తములన్ ఆ రత్నాకరేంద్రుండు నీ అంగం వంటి సుఖించునేని గుణభద్ర తుంగభద్రానది అని అద్భుతంగా వర్ణించాడు. పాండురంగ మహాత్మ్యములో నిగమశర్మ కథ ప్రధానమైంది. సంప్రదాయ నిష్ఠతో కూడిన కుటుంబంలో పుట్టి భ్రష్టుడై అక్క హితబోధ చేసినప్పుడు ప్రవర్తనను మార్చుకున్నట్లు నటించి తరువాత అధముడై ఆశ్రయం కల్పించిన కాపు కోడలితో సంబంధం పెట్టుకుని లేవదీసుకుపోయి ఆ తరువాత బోయకాంతతో సంసారం సాగించి చివరి దశలో పుండరీక క్షేత్రములో మరణించటం వల్ల వైకుంఠ ప్రాప్తిని పొందినవానిగా రామకృష్ణుడు నిగమశర్మను సృష్టించాడు. పాండురంగ మహాత్మ్యములో మరొక పాత్ర సుశీల. పేరుకు తగినట్లు ఈమె సౌశీల్యవతి. దుష్టుడైన భర్త వల్ల బాధలు పొందిన సాధ్వి. తెనాలి రామకృష్ణుడు సుశీల పాతివ్రత్యాన్ని వర్ణిస్తూ, తాళి విభుండుగట్టిన మొదల్ సతిదేవత ఆ సుశీల పెన్గోలతనంబునన్ మగడు కొట్టిన తిట్టిన రట్టుపెట్టినన్ తాళి దినంబు తచ్చరణ తామరసంబులుగొల్చు నేలయున్బోలుని ఈపెకంచు కృతబుద్ధులు ప్రస్తుతింపగన్ అనే పద్యాన్ని రచించాడు. పెళ్లి అయిన నాటి నుంచి భర్త ఎన్ని విధాలుగా బాధలు పెట్టినా అతని పాదపద్మాలను సేవిస్తూ భూదేవిని మించిన సకనంతో సుశీల ప్రవర్తించడం వల్ల అందరూ ఆమెను ప్రశంసించేవారని రచించాడు. పాండురంగ మహాత్మ్యములోని అయుత నీతోపాఖ్యానం గృహస్థాశ్రమ ప్రాధాన్యాన్ని వివరిస్తుంది. అయుత నీతులు ప్రయుతుడు అనే మునికి కుమారులు, అగస్త్యుని శిష్యులు. గురూపదేశంతో నీతుడు గృహస్థాశ్రమాన్ని స్వీకరిస్తాడు. అయుతుడు గృహస్థాశ్రమాన్ని నిరాకరించి గురుకృపకు దూరం అవుతాడు. తపస్సు చేస్తున్న అయుతునితో ఇంద్రుడు పలికిన తీరును రామకృష్ణుడు, వరసారస్వత పట్టభద్రులు కవుల్ వర్ణించి వర్ణించియున్ సరసావంతయు కానలేరు తుది యోషావిభ్రమాంబోదికిన్ విరసాంతఃకరణుండవై ఎటులుగా నిందించదో అయ్యా తత్సరసాకారముదారమన్మథ కళా సర్వస్వ శృంగారమున్ అని వర్ణించాడు. రామకృష్ణుని చివరి రచన ఘటికాచల మాహాత్మ్యం. ఇందులో అవతారిక ఆశ్వాసాంత పద్యాలు లేవు. ఇది ఖండోజీరాయనికి అంకితం. అవతారిక ఆశ్వాసాంత పద్యాల్ని దర్భ వెంకటగిరి కవి రచించాడు. ఘటికాచల క్షేత్ర మాహాత్మ్యాన్ని వర్ణించే కావ్యం ఇది. ఇందులో మూడు ఆశ్వాసాలు ఉన్నాయి. సప్తఋషులు దర్శించిన తిరుపతి క్షేత్ర వర్ణనం 5 శేషపద్యాల్లో ఉంది. 28 పద్యాల్లో కాంచీపుర మహాత్మ్యం ఉంది. వైష్ణవ ప్రబోధం మిక్కుటంగా ఈ కావ్యంలో ఉంది. రామకృష్ణుడు సర్వశాస్త్ర జలాల్ని పుక్కిటపట్టిన అగస్త్యుడు. పాఠకుల్ని ఆశ్చర్యపరచగలిగే అద్భుత పదబంధాల్ని కూర్చిన మేర్పరి. సందర్భోచిత సమాస ప్రయోగాలతో వినూత్న రత్నాభరణాల్ని ఆంధ్ర సాహిత్య సరస్వతి మెడలో అపూర్వంగా అలంకరించిన విత్పన్నుడు రామకృష్ణుడు.
1: మీరు ఇంతవరకు తెలుగు సాహితీ మణిదీపాలు శీర్షికన తెనాలి రామకృష్ణుడు కవి గురించి విన్నారు. రచన శ్రీ ఎస్వి రవిప్రసాద్. పఠనం డాక్టర్ గుమ్మా సాంబశివరావు. ఈ కార్యక్రమ పర్యవేక్షణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. తిరిగి వచ్చేవారం ఇదే సమయానికి మరొక కవి గురించి తెలుసుకుందాం.
2: కార్యక్రమంలో తర్వాత

అతిపెద్ద గ్రహం భూమి. పంచభూతాల్లో ప్రధానమైనది ఇదే. గాలి, నీరు ఆవరించి ఉన్నది కూడా ఈ భూమిపైనే. జీవుల మనుగడకు నిలయమైన ఆవరణ కూడా ఇదే. ఇలా ఎంతో ప్రాధాన్యత కలిగిన భూమికి మానవాళి చేస్తున్న అనాలోచిత చర్యల వల్ల ముప్పు వాటిల్లుతోంది. అడవుల నరికివేత, కాలుష్య కారకాలు, విచ్చలవిడిగా రసాయనిక ఎరువుల వినియోగం, ఖనిజ వనరుల పేరిట జరుగుతున్న దోపిడీతో ధరిత్రి విలాపం రోజురోజుకు ఎక్కువవుతోంది. భూమిలోని వనరులన్నీ దోపిడీకి గురవుతున్నాయి. ఫలితంగా భూమి తన సహజ శక్తిని కోల్పోతున్నది. భూమికి తూట్లు పొడుస్తున్న మైనింగ్ కార్యకలాపాల వల్ల వాతావరణం తీవ్రంగా కలుషితమవుతోంది. ఫలితంగా జీవావరణం దెబ్బతింటోంది. విపత్తులు, ప్రకృతి ప్రకోపాలు విజృంభించి నానాటికి సాగుభూమి వైశాల్యం చిక్కిపోతోంది. వనరుల లూటీ, పారిశ్రామిక కాలుష్యం కారణంగా భూతాపం పెరుగుతోంది. నిస్సారమవుతున్న భూమితో జీవజాతులకు ఆహారం, నీటి కొరత ఏటిగా ఏడు అధికమవుతున్నాయి. ఆహార భద్రత కొరువై పేదరికం, పౌష్టికాహార సమస్య పెనుముప్పులా ప్రపంచాన్ని వణికిస్తున్నాయి. ఈ సమస్యల నుంచి విముక్తి పొంది భూగోళం మీద మానవ జాతి మనుగడ సాగించాలంటే భూమి మీద వనాల విస్తీర్ణం పెరగాలి. భూమి మీద ఉండే ప్రాణికోటి అంతటికీ ఆహార భద్రత, ఇంధన వనరులతో పాటు జీవన వనరులను కూడా అడవులు కల్పిస్తున్నాయి. అయితే మానవాళి ధనదాహానికి ఇప్పటికే 46% అడవులు కనిపించకుండా పోయాయి. పట్టణీకరణ, జనాభా పెరుగుదల వల్ల వచ్చే 200 ఏళ్లలో 54% అడవులు హరించుకుపోతాయి అని నివేదికలు హెచ్చరిస్తున్నాయి. మన దేశం విషయానికొస్తే మొత్తం భూభాగంలో 33.3% అడవులు ఉండాలి. కానీ వాస్తవంలో 21%కి మించిన వన సంపద లేదు. విలువైన వనాలు నరికేస్తున్నా అడ్డుకునేవారే కరువయ్యారు. ఫలితంగా 420 కోట్ల సంవత్సరాల చరిత్ర కలిగిన భూమి అభివృద్ధి పేరుతో జరుగుతున్న బీభత్సం కారణంగా రాబోయే 80 సంవత్సరాల్లో బూడిద కాబోతోంది. ఈ భూమి మీద ఉన్న సమస్త జీవజాతి క్రమంగా అంతరించిపోతున్నది. ఇప్పటికే కొన్ని జీవజాతులు అంతరించిపోయాయి కూడా. ఈ విపత్తుల నుంచి మనల్ని మనమే కాపాడుకోవాలి. ఈ దిశగా పౌరులందరినీ చైతన్యవంతులను చేయాలి. ప్రతి మనిషి మొక్కల పెంపకాన్ని ప్రాథమిక బాధ్యతగా స్వీకరించాలి. ఈ ఆశయంతోనే ఏటా 1 జూలై వన మహోత్సవాలను భారత ప్రభుత్వం నిర్వహిస్తున్నది. మొక్కలు పెంచడం, అడవుల సంరక్షణ, పర్యావరణ పరిరక్షణ దిశగా ప్రజలను చైతన్యవంతులను చేయటం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యం. వృక్షో రక్షతి రక్షిత అనే నినాదం ఇటీవల బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. వృక్షాలను కాపాడండి, అవి మిమ్మల్ని కాపాడతాయి అనేది ఈ నినాదానికి అర్థం. వృక్షాలు పచ్చదనంతో పాటు స్వచ్ఛమైన ఆక్సిజన్ను కూడా అందిస్తాయి. వాతావరణ సమతుల్యాన్ని కాపాడటంలో చెట్లు ఎంతో కీలక పాత్ర పోషిస్తాయి. భూగర్భజలాల స్థాయి పెరగాలన్నా చెట్ల పెంపకం తప్పనిసరి. ఈ అంశాలన్నీ దృష్టిలో పెట్టుకున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వన మహోత్సవ కార్యక్రమాలను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నాయి. పాఠశాల స్థాయి నుంచి ప్రభుత్వ స్థాయి వరకు అన్ని దశల్లోనూ ప్రజలు ఇందులో భాగస్వాములు అయ్యేలా చర్యలు తీసుకుంటున్నాయి. ఈ విధమైన వన సంరక్షణ కార్యక్రమాల వైపు ప్రజలను చైతన్యవంతులను చేసే విధానాన్ని స్వాతంత్ర సమయంలోనే మన ఉద్యమ వీరులు అమలు చేశారు. వనసీమల్లో హాయిగా నివసించే ప్రజలను అనేక విధాలుగా దోపిడీకి గురి చేస్తూ వారందరినీ కట్టుబానిసలుగా మార్చిన తెల్లవారిని ఎదిరించి మన్యం ప్రజల్లో స్వేచ్ఛా భావనలను ఊపిరిపోసిన స్వాతంత్ర వీరుడు అల్లూరి సీతారామరాజు. అల్లూరి సీతారామరాజు 1897 జూలై 4 విజయనగరం సమీపంలోని పాండ్రంగి గ్రామంలో ఆయన తాతగారైన మందలపాటి శ్రీరామరాజు గారింటి జన్మించారు. రాజును ముందుగా చిట్టిబాబు అని పిలిచేవారు. రాజుకు సీతమ్మ అనే చెల్లెలు, సత్యనారాయణరాజు అనే తమ్ముడు ఉన్నారు. అల్లూరి సీతారామరాజుగా ప్రసిద్ధుడైన ఈ మన్యం వీరుడి అసలు పేరు శ్రీరామరాజు. 6వ తరగతి చదువుతున్న సమయంలోనే తండ్రి మరణించడంతో రాజు జీవితంలో కష్టాల కడలి ఏర్పడింది. స్థిరమైన ఆదాయం లేకపోవటం, పేదరికం వల్ల రాజు కుటుంబం అష్టకష్టాలు పడాల్సి వచ్చింది. స్థిరంగా ఓ చోట ఉండలేక అనేక ప్రదేశాలకు వెళ్ళి నివసించేవారు రాజు కుటుంబం. సుమారుగా 1918 సమయం వరకు రాజు

ఉండేవి. రోజూ దైవపూజ చేసేవారు. గోపాలపట్నం, సీతమ్మకొండ, రామేశ్వరాలయంలో కొంతకాలం తపస్సు చేశాడు. తన మిత్రుడైన పేరుచెర్ల సూర్యనారాయణరాజుతో కలిసి మన్యం ప్రాంతంలో పర్యటించారు. దేవాలయాల్లోనూ, కొండలపైన, శ్మశానాల్లోనూ రాత్రిపూట ధ్యానం చేసేవారు, దేవీ పూజలు చేసేవారు. అన్ని కాలాల్లోనూ విడిచిపెట్టకుండా సంప్రదాయాలను ఎంతో శ్రద్ధగా పాటించేవారు. అనేక యుద్ధ విద్యల్లోనూ, ఆయుర్వేద వైద్యంలోనూ ప్రవీణుడు కావడంతో చాలా తక్కువ కాలంలోనే రాజు పేరు చుట్టుపక్కల ప్రాంతాలకు తెలిసింది. ఆ ప్రజలకు ఆయన ఆరాధ్య దైవంగా మారాడు. మన్యం ప్రజల కష్టాలను నివారించడానికి ఆయన ఎప్పుడూ ప్రయత్నించేవాడు. ముహూర్తాలు పెట్టడం, రక్షరేకులు కట్టడం, మూలికా వైద్యం, చిట్కా వైద్యం, రామాయణ భారత భాగవత కథలు వినిపించడం చేసేవాడు. 1918 కొంగసింగిలోని ఒక మోదుగు చెట్టు కింద మండల దీక్ష నిర్వహించారు. అప్పటి నుంచి ఇతనిలో అతీంద్రియ శక్తులు పెరిగాయని ప్రజలు భావించేవారు. ఆ రోజుల్లో అటవీ ప్రాంతంలోని ప్రజలు బ్రిటిష్ వారి చేతిలో అనేక అన్యాయాలకు, దోపిడీలకు, దురాగతాలకు గురయ్యేవారు. శ్రమ దోపిడీ, ఆస్తుల దోపిడీ, స్త్రీల మానహరణం అప్పట్లో చాలా సాధారణమైన విషయంగా ఉండేది. మన్యంలో గిరిజనుల జీవితం దుర్భరంగా ఉండేది. పోడు వ్యవసాయం చేసుకుంటూ అటవీ ఉత్పత్తులను సేకరించి వాటిని అమ్ముకుని జీవించే వారిపై బ్రిటిష్ వారు ఘోరమైన దురాగతాలు చేసేవారు. అయినా ఏమీ చేయలేని స్థితిలో గిరిజనులు ఉండేవారు. ఈ దురాగతాలను సహించలేని గిరిజనులు కొన్ని ప్రాంతాల్లో తిరుగుబాట్లు చేశారు. వీటినే పితూరి అని పిలిచేవారు. మన్యంవాసుల కష్టాలు తీర్చడానికి, తెల్లదొరల దోపిడీని ఎదుర్కోవటానికి గిరిజనులకు అండగా నిలిచి పోరాటం చేయాలని సీతారామరాజు నిర్ణయించుకున్నారు. వారికి తమ హక్కులేమిటో వివరించారు. ధైర్యాన్ని నూరిపోశారు. అన్యాయాలు ఎదిరించే విధంగా వారిని తయారు చేశారు. ప్రజలు ఆయన వద్దకు సలహాలకు, వారి సమస్యల పరిష్కారాల కోసం వచ్చేవారు. ఈ విధంగా చుట్టుపక్కల 30-40 గ్రామాలకు ప్రజలకు రాజు ఒక నాయకుడిగా తయారయ్యారు. మన్యంలోని గిరిజనులను కూడగట్టుకుని వారిని చెడు అలవాట్లకు దూరం చేసి యుద్ధ విద్యలు, గెరిల్లా యుద్ధ పద్ధతులు నేర్పి వారిని పోరాటానికి సిద్ధం చేశారు. ఇక బ్రిటిష్ వారి మీద విప్లవం నిర్వహించడానికి వేదిక సిద్ధమైంది. గంటం దొర, మల్లు దొర, మొట్టడం వీరయ్య దొర, కంకిపాటి ఎండుపడాలు, సంకోజి ముక్కడు, వేగిరాజు సత్యనారాయణరాజు, గోకిరి ఎర్రేసు, బొంకుల మోదిగాడు వంటి సాహసవీరులు 150 మంది దాకా రాజు వెన్నంటి ఉన్నారు. పోలీస్ స్టేషన్లపై దాడి చేసి ఆయుధాలు ఎత్తుకెళ్లడంలో విప్లవం మొదలైంది. 1922 మన్యంలో విప్లవం ప్రారంభమైంది. క్రమంగా సీతారామరాజు దళానికి, ప్రభుత్వ దళాలకు మధ్య వైరం పెరిగింది. ఎలాగైనా రాజును పట్టుకోవాలి అని ప్రభుత్వం గూఢచారులను నియమించింది. తమను అనుసరిస్తున్న గూఢచారులను రాజు దళాలు హెచ్చరించడం లేదా శిక్షించడం జరిగేది. ప్రజల్లో ఇరు వర్గాల మనుషులు ప్రచ్ఛన్నంగా పనిచేసేవారు. ఏజెన్సీ భద్రతలకు బాధ్యుడుగా సియు స్విని అనే అధికారి జూన్లో నియమించబడ్డాడు. ఆయన రాజు కోసం గాలింపు తీవ్రం చేశాడు. విప్లవాన్ని అణిచివేసే క్రమంలో పోలీసులను ప్రజలు అనేక విధాలుగా ఎదుర్కొంటూ ఇబ్బందులకు గురయ్యేవారు. పోలీసులు ప్రజలను భయభ్రాంతులకు గురి చేశారు. గ్రామాల్లోకి ప్రవేశించి చిత్రహింసలకు గురి చేశారు. మన్యాన్ని దిగ్బంధనం చేశారు. ప్రజలకు ఆహార పదార్థాలు అందకుండా చేశారు. స్త్రీలు, పిల్లలు, వృద్ధులు అనే విచక్షణ లేకుండా అందరినీ చంపారు. వారం రోజుల్లో విప్లవకారులు ఆచూకీ తెలియకపోతే ప్రజల్ని కాల్చేస్తాము అని కృష్ణదేవుపేట సభలో బ్రిటిష్ ప్రతినిధి రదర్ఫర్డ్ నిర్దాక్షిణ్యంగా ప్రకటించాడు. ఆ తర్వాత 1924 కొయ్యూరు గ్రామ సమీపంలో ఒక ఏటి వద్ద కూర్చుని ఒక పశువుల కాపరి ద్వారా తాను ఎక్కడున్నాడో ఆ ప్రాంతాన్ని పోలీసులకు కబురు పెట్టాడు సీతారామరాజు. ఏటి ఒడ్డున స్నానం చేస్తున్న రాజును పోలీసులు చుట్టుముట్టి బంధించారు. కొయ్యూరులో విడిది చేసి ఉన్న మేజర్ గుడాల్ వద్దకు రాజును తీసుకువెళ్ళి ఆయన ముందు హాజరుపరిచారు. మేజర్ గుడాల్ అల్లూరుపై తుపాకీ గురిపెట్టాడు. తుపాకీ నుంచి దూసుకొచ్చిన బుల్లెట్ అల్లూరి పాదంలో దిగింది. ఆ తూటాను రామరాజు చూడలేదు. ఆ గాయం నుండి వచ్చే రక్తాన్ని కూడా అతను పట్టించుకోలేదు. బాధను లెక్క చేయకుండా

0: వాళ్ళనే చూస్తూ గంభీరంగా వందే మాతరం అంటూ పలుకుతూనే ఉన్నాడు. గుడాల్ నిర్విరామంగా రామరాజును కాలుస్తూనే ఉన్నాడు. మోకాళ్ళు దాటిన తూటాల గాయాలు తొడల్ని తొలుచుకుంటూ వెళ్ళసాగాయి. గుడాల్కు అయినా తనివి తీరలేదు, కోపాగ్ని చల్లారలేదు. నరరూప రాక్షసుడిగా గుడాల్ వ్యవహరించసాగాడు. రామరాజు శరీరమంతా చిన్నాభిన్నమైంది. గుడాల్ తుపాకీని రామరాజు నాభికి అభిముఖంగా గురిపెట్టాడు. ట్రిగ్గర్ మీద వేలు నొక్కేందుకు సిద్ధంగా ఉంది. ఇంతలో రామరాజు గొంతు కంగుమంది. గుడాల్ చంపదలుచుకుంటే ఇదిగో ఇక్కడ కాల్చు అంటూ గుండెను చూపించాడు రామరాజు. గుడాల్ చేతిలోని తుపాకీ రామరాజు నాభి నుంచి గుండె మీదకు గురి మార్చుకుంది. చేతిలోని తుపాకీ పేలింది. అగ్నిగోళంలా తోట వెలువడింది. రామరాజు గుండెను చీల్చుకుని పోయింది ఆ తుపాకీ. రామరాజు ప్రాణాలు అనంతవాయువుల్లో లీనమైపోయాయి. విప్లవ వీరుడి తల ఒరిగిపోయింది. విప్లవం నా జన్మహక్కు అని తెలుగుగడ్డపై గర్జించిన వీరుడు అల్లూరి సీతారామరాజు. గురి తప్పిన అధికారికి గుండెలు చూపి కాల్చమన్న వీరాధి వీరుడు కూడా ఆయనే. 27 సంవత్సరాల వయసులోనే దేశం కోసం ప్రాణాలు అర్పించిన రామరాజు చరిత్ర అమర చరిత్రగా నిలిచిపోతుంది. భారత స్వాతంత్రోద్యమ చరిత్రలోనే రామరాజు తిరుగుబాటు ఓ మహోజ్వల ఘట్టం. శ్రీ రామరాజు దౌర్జన్య పద్ధతులతో నేను ఏకీభవించను, కానీ ఆయన చూపించిన త్యాగం, దీక్ష, ఏకాగ్రత, ఉత్తమశీలం, కష్టజీవనం నన్ను ఎంతగానో మెప్పించాయి. ఈ గుణాల్ని మనమందరం నేర్చుకోవాలి అని సీతారామరాజు గురించి మహాత్మాగాంధీ చెప్పారు. అల్లూరి అంటే తెగువ, అల్లూరి అంటే త్యాగం, అల్లూరి అంటే పోరాటం, అల్లూరి అంటే ప్రశ్నించే తత్వం, అల్లూరి అంటే ధైర్యం, అల్లూరి అంటే విప్లవం. ఇది అల్లూరి తత్వం. పూజ్య బాపూజీ అల్లూరి గురించి చెప్పిన మాటల్ని ఆచరణలోకి తీసుకొచ్చి ఆయన్ని మనందరి హృదయాల్లో చిరంజీవిగా నిలుపుకొని వారి ఆశయాల సాధన కోసం ఆచరణాత్మక ప్రతిజ్ఞ చేయాల్సిన బాధ్యత అందరి మీద ఉంది. ఇది ప్రతి తెలుగు పౌరుడి ప్రాథమిక కర్తవ్యం.
1: మీరు ఇంతవరకు వనమహోత్సవ వారోత్సవ సందర్భంగా వనమహోత్సవం, స్వాతంత్ర సమరోత్సాహం అనే అంశం గురించి డాక్టర్ కప్పగంతు రామకృష్ణ గారి ప్రసంగం విన్నారు. కార్యక్రమం తర్వాత లలిత గీతాలు వింటారు.

ఈ పాడ లలిత గీతం పాడిన వారు ఘంటసాల గారు పాడారు. తర్వాత లలిత గీతం వేదవతి ప్రభాకర్ గారు పాడిన లలిత గీతం వింటారు.

లలిత గీతం విన్నారు. ఈనాటి వార్త విపంచ కార్యక్రమంలో లేబర్ వెల్ఫేర్ అసోసియేషన్ కమిషనర్ వారు ఇలా తెలియజేస్తున్నారు, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లోని బీడీ, లైమ్ స్టోన్, డోలమైట్, ఐరన్, మాంగనీస్ గల్లు, క్రోమ్, మైకామైన్ కార్మికులు, సినీ కార్మికుల పిల్లలు 2026-2027 సంవత్సరం గాను ఆన్లైన్లో స్కాలర్షిప్కు దరఖాస్తు చేసుకోవడానికి ఆఖరి తేదీలు 1 నుండి 10 వరకు చదివేవారు 31/8/2026 లోపు గాను, మరియు 11 నుంచి ప్రొఫెషనల్ డిగ్రీ చదివేవారు 31/10/2026 లోపుగా దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రభుత్వ పాఠశాలలో ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాల లేక కళాశాలలో చదివేవారు మాత్రమే ఈ ఆర్థిక సహకారానికి అర్హులు. ఇతర వివరాలకు నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్ http://scholarship.gov.in /application/form/login అనే వెబ్సైట్లో చూడవచ్చు, లేదా ఆఫీస్ ఆఫ్ ద వెల్ఫేర్ కమిషనర్, లేబర్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్, రూమ్ నెంబర్ 54, కేంద్రీయ సదన్, సుల్తాన్ బజార్, కోటి, హైదరాబాద్ వారిని సంప్రదించవచ్చు. ప్రకటన విన్నారు.

0: detailed explanation in 3 days. Delhi government notifies permanent winter pollution master plan to curb seasonal air pollution in the national capital. Belgium stuns Senegal 3-2 in extra time thriller at FIFA World Cup. And in men's cricket, first T20 international between India and England abandoned due to rain. For details of these stories and more, log on to our website www.newsonair.gov.in and News on AIR app. And with that, we end the morning news. Have a nice day.
1: ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు ఆకాశవాణి జిల్లా సమాచార లేఖ.
2: రైత సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందన్న మంత్రి గుమ్మిడి సంధ్యారాణి. 2 ఏళ్ల ప్రభుత్వ విజయాలను వివరించిన మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు. జాతీయ లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చిన న్యాయమూర్తి ఎం మాధురి తదితర అంశాలతో కూడిన పార్వతీపురం మన్యం జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం. రాష్ట ప్రభుత్వం రైతు సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతోందని, సాంకేతికతను జోడించి వ్యవసాయాన్ని మరింత లాభసాటిగా మారుస్తోందని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి పేర్కొన్నారు. ఏరువాక ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా గ్రామీణాభివృద్ది సంస్థ ఆధ్వర్యంలో రైతులకు సాగు యాంత్రీకరణ సేవలను అందుబాటులోకి తెచ్చారు. ఈ సందర్భంగా జిల్లాలోని 4 మండలాల్లో కొత్తగా ఏర్పాటు చేసిన కస్టమ్ హైరింగ్ సెంటర్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వ్యవసాయ రంగంలో పెరుగుతున్న పెట్టుబడి ఖర్చులను తగ్గించి చిన్న సన్నకారు రైతులకు ఆధునిక వ్యవసాయ యంత్రాలను అందుబాటులోకి తీసుకురావడమే ప్రభుత్వ ప్రధాన సంకల్పమని మంత్రి తెలిపారు. జిల్లాలోని 15 మండలాల పరిధిలో రైతు ఉత్పత్తిదారుల సంస్థలకు ఒక్కోదానికి 15 లక్షల రూపాయల చొప్పున నిధులు మంజూరు చేశామని మంత్రి వెల్లడించారు. సంక్షేమం అభివృద్ది దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి జిల్లా ఇన్ఛార్జి మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. పార్వతీపురంలో నిర్వహించిన విజయోత్సవ సభ తల్లికి వందనం కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. తల్లికి వందనం పథకం కింద 10,000 కోట్ల రూపాయలను తల్లుల ఖాతాల్లో జమ చేశామని తెలిపారు. ఉత్తరాంధ్ర నీటి ప్రాజెక్టులకు 2,500 కోట్ల రూపాయలను కేటాయించామని, రహదారుల అభివృద్ది, ఏనుగుల సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. రైతులు పామాయిల్ వంటి లాభసాటి పంటలు సాగు చేయాలని, ఎరువుల పంపిణీని ప్రత్యేక యాప్ ద్వారా పారదర్శకంగా నిర్వహిస్తున్నామని వెల్లడించారు. జూలై 11 నిర్వహించే జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని పార్వతీపురం మన్యం 2వ అదనపు జిల్లా న్యాయమూర్తి ఎం మాధురి పిలుపునిచ్చారు. రాజీకి అవకాశమున్న అన్ని క్రిమినల్ చెక్ బౌన్స్ కేసులను ప్రత్యేక డ్రైవ్ ద్వారా గుర్తించి లోక్ అదాలత్లో పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. దీంతో కక్షిదారులకు సమయం, ఖర్చు ఆదా కావడంతో పాటు న్యాయ వివాదాలకు త్వరితగతిన పరిష్కారం లభిస్తుందని అన్నారు. లోక్ అదాలత్ ద్వారా రాజీతో పరిష్కారమయ్యే కేసులకు తుది పరిష్కారం లభిస్తుందని పేర్కొన్నారు. మత్తు పదార్థాల వినియోగాన్ని అరికట్టి యువతను వ్యసనాల బారిన పడకుండా కాపాడేందుకు పార్వతీపురం మన్యం జిల్లా పోలీసులు జిల్లా వ్యాప్తంగా నషాముక్త్ భారత్ సప్తాహ్ కార్యక్రమాలు నిర్వహించారు. జిల్లా ఎస్పీ ఎస్వీ మాధవరెడ్డి ఆదేశాల మేరకు పోలీస్ ఈగల బృందం వైద్యశాఖ సంయుక్తంగా పాఠశాలలు, కళాశాలలు, ప్రజలు అధికంగా సంచరించే ప్రాంతాల్లో అవగాహన కార్యక్రమాలు చేపట్టారు. జానపద కళారూపాల ద్వారా డ్రగ్స్, గంజాయి, మద్యం వంటి మత్తు పదార్థాల దుష్పరిణామాలను వివరించారు. గిరిజన మహిళలు తయారు చేసే జీడిపప్పు నాణ్యమైన ఉత్పత్తులతో మార్కెట్లో ప్రత్యేక గుర్తింపు సాధించాలని పార్వతీపురం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి పవార్ స్వప్నిల్ జగన్నాథ్ అన్నారు. పార్వతీపురంలోని వంధన్ వికాస్ యోజన జీడిపప్పు తయారీ కేంద్రాన్ని ఆకస్మికంగా సందర్శించి ప్రాసెసింగ్, గ్రేడింగ్, ప్యాకింగ్ పనులను పరిశీలించారు. మహిళా కార్మికులతో మాట్లాడి ఉత్పత్తి సామర్థ్యం, వారికి అందుతున్న లబ్దిపై ఆరా తీశారు. ఆధునిక ప్యాకింగ్తో పాటు స్థానిక మార్కెట్లతో పాటు ఆన్లైన్ వేదికల ద్వారా కూడా విక్రయాలు చేపట్టాలని సూచించారు. జిల్లాలోని అన్ని ప్రైవేటు ఆసుపత్రులు ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూ రోడ్డు ప్రమాద బాధితులకు పీఎం రాహత్ పథకం ద్వారా వెంటనే వైద్య సేవలు అందించాలని జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్ ఎస్ భాస్కర్రావు ఆదేశించారు. డీఎంహెచ్ఓ కార్యాలయంలో ప్రైవేటు ఆసుపత్రుల వైద్యులతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. ఈ పథకం కింద ప్రమాద బాధితులకు 1.5 లక్షల వరకు చికిత్స అందుతుందని, గోల్డెన్ అవర్లో ఆసుపత్రికి తరలించిన వారికి 25,000 రూపాయల ప్రోత్సాహకం ఉంటుందని తెలిపారు. అన్ని ఆసుపత్రులు పథకంలో నమోదు కావాలని సూచించారు. గిరిజన ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి రాష్ట ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తోందని రాష్ట గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి పేర్కొన్నారు. సాలూరు మండలం సారిక పంచాయతీ పరిధిలోని దండిగాం, నేరాళ్ల వలస మధ్య సుమారు 1.90 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో పునర్నిర్మించిన బీటీ రహదారిని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ప్రజల అవసరాలకు అనుగుణంగా మరిన్ని అభివృద్ది పనులు చేపడతామని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పన ద్వారా ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడేలా ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు. ఇప్పటి వరకు పార్వతీపురం మన్యం జిల్లా సమాచార లేఖ విన్నారు. మరికొన్ని కొత్త వార్తా విశేషాలతో వచ్చే నెల సమాచార లేఖలో కలుద్దాం. రచన సిహెచ్ శ్రీనివాసరావు, పార్వతీపురం మన్యం జిల్లా, ఆకాశవాణి ప్రతినిధి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
3: మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం 102.2. ఫిలిం గీతాలు వింటారు.
4: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బీఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బీఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బీఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
5: నా కడుపులో ఉన్నప్పుడు విన్న ఆ గుండె చప్పుడు నా ప్రపంచం. ఆ చప్పుడు ఎప్పటికీ లయ తప్పకూడదు. మీ చిన్నారి గుండె చప్పుళ్లకు ఇప్పుడు కొండంత అండా. మణిపాల్ హాస్పిటల్స్ విజయవాడలో ఇప్పుడు అత్యాధునిక పీడియాట్రిక్ కార్డియాలజీ విభాగం సిద్ధం. చిన్నారి గుండెలకు అధునాతన రక్షణ. మణిపాల్ హాస్పిటల్, విజయవాడ.

0: GOV.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: హలో అండ్ వెల్కమ్. జాయినింగ్ అస్ టుడే ఇస్ డాక్టర్ ఎం శ్రవ్య, పీడియాట్రిషియన్ ఫ్రమ్ ఇలూరు, టు షేర్ ఎక్స్పర్ట్ టిప్స్ ఆన్ కీపింగ్ చిల్డ్రన్ హెల్దీ డ్యూరింగ్ ది మాన్సూన్. వై డు చిల్డ్రన్ ఫాల్ సిక్ more often during school reopening and monsoon season?
2: The monsoon season, the children may usually develop cold, cough and fever. So changes in weather, getting wet in and staying in damp clothes for long periods cannot contribute to this illness. And also children return to school and spend time more in this crowded classrooms. And sharing common spaces and objects and interacting closely with other children may make it easier for viral infections to spread. Parents should encourage children to wash their hands frequently and wet clothes should be changed immediately after coming from the rain. And children should not be sent to school wearing damp clothes like shoes, socks or uniforms. And if the child has symptoms like cold, cough or fever, it is advisable to take them to the nearest hospital and avoid using over-the-counter medications.
1: Issued by Alembic Pharma in the interest of public health.

0: నా కడుపులో ఉన్నప్పుడు విన్న ఆ గుండె చప్పుడు నా ప్రపంచం. ఆ చప్పుడు ఎప్పటికీ లయ తప్పకూడదు. మీ చిన్నారి గుండె చప్పుళ్లకు ఇప్పుడు కొండంత అండా. మణిపాల్ హాస్పిటల్స్ విజయవాడలో ఇప్పుడు అత్యాధునిక పీడియాట్రిక్ కార్డియాలజీ విభాగం సిద్ధం. చిన్నారి గుండెలకు అధునాతన రక్షణ. మణిపాల్ హాస్పిటల్ విజయవాడ.
1: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
2: ఆ చిహ్నం లేకపోతేనో?
1: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తులపైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
3: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి. బిఏఎస్ మార్క్ ద్వారా వాస్తవం ఏమిటో తెలుసుకోండి.
4: బిఐఎస్, నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
5: జారీ చేయవారు బిఐఎస్ విజయవాడ బ్రాంచ్.

కార్యక్రమంలో ఇప్పుడు రంగం చిత్రానికి ఆలాపరాజు ప్రశాంత్ని పాడిన పాట, రచన వనమాలి, సంగీతం హారిష్ జయరాజ్.

చిత్ర తరంగిణి కార్యక్రమంలో ఫిల్మ్ సాంగ్స్ విన్నారు. మీరు వింటున్నారు 102.2 MHz పై ఆకాశవాణి ఎఫ్ఎం. ఈనాటి కన్నడ సంగీత సభా కార్యక్రమంలో లాల్గుడి శ్రీ జి జయరామన్ గారి వయలిన్ వాద్యం వింటారు. కార్యక్రమం ముందుగా మనస్సు విషయ నాటక రంజిరాగం ఆదితాళం శ్రీ త్యాగరాజ స్వామి కీర్తన

ఇనటి కర్ణాటక సంగీత కార్యక్రమంలో లాల్గుడి శ్రీ జి జయరామన్ గారి వయలిన్ వాద్యం వింటున్నారు. కార్యక్రమం తర్వాత యమునా కళ్యాణి రాగంలో తిల్లాన మిశ్ర చేపతాళం స్వీయ రచన

మీరు ఇంతవరకు కర్ణాటక సంగీత కార్యక్రమంలో లాల్గుడి శ్రీ జి జయరామన్ గారి వయలిన్ వాద్యం విన్నారు. మీరు వింటున్నారు 102.2 MHz ఆకాశవాణి ఎఫ్ఎం నమస్తే అమరావతి కార్యక్రమంలో చిత్రగీతాలు వింటారు.

మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50 లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్పల్ అప్.

0: Saat.
1: Makan moti mala.
2: Sai bol.
1: Gajja babala.
2: Sai bol.
1: Nadu bola kamera.
2: Sai bol.
1: వరద పుల్ల
2: సైబాల్
3: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్
4: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
5: నా కడుపులో ఉన్నప్పుడు విన్న ఆ గుండె చప్పుడు నా ప్రపంచం. ఆ చప్పుడు ఎప్పటికీ లయ తప్పకూడదు. మీ చిన్నారి గుండె చప్పుళ్లకు ఇప్పుడు కొండంత అండా. మణిపాల్ హాస్పిటల్స్ విజయవాడలో ఇప్పుడు అత్యాధునిక పీడియాట్రిక్ కార్డియాలజీ విభాగం సిద్ధం. చిన్నారి గుండెలకు అధునాతన రక్షణ. మణిపాల్ హాస్పిటల్, విజయవాడ.

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ డిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ డిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: Hello and welcome. Joining us today is Dr. M. Sravya, pediatrician from Eluru, to share expert tips on keeping children healthy during the monsoon. Why do children fall sick more often during school reopening and monsoon season?
2: The monsoon season, the children may usually develop cold, cough and fever. So changes in weather, getting wet in and staying in damp clothes for long periods cannot contribute to this illness. And also the children return to school and spend time more in these crowded classrooms. And sharing common spaces and objects and interacting closely with other children may make it easier for viral infections to spread. Parents should encourage children to wash their hands frequently and wet clothes should be changed immediately after coming from the rain. And children should not be sent to school wearing damp clothes like shoes, socks or uniforms. And if the child has symptoms like cold, cough or fever, it is advisable to take them to the nearest hospital and avoid using over-the-counter medications.
1: Issued by Alembic Pharma in the interest of public health.
3: శివ శివమూర్తి విగణనాథ,
4: శివ శివమూర్తి విగణనాథ,
3: శివుని కుమారుడవు గణనాథ,
4: శివుని కుమారుడవు గణనాథ,
3: చల్ సిరికి హరికి మను వంట.
5: నమస్తే. అమరావతి కార్యక్రమంలో తర్వాత వినబోతున్న పాట నువ్వు వస్తానంటే నేను వద్దంటానా చిత్రం నుంచి జెస్సీ గిఫ్ట్ కల్పన పడిన పాట. గీత రచన శ్రీవెన్నెల

నా కడుపులో ఉన్నప్పుడు విన్న ఆ గుండె చప్పుడు నా ప్రపంచం. ఆ చప్పుడు ఎప్పటికీ లయ తప్పకూడదు. మీ చిన్నారి గుండె చప్పుళ్లకు ఇప్పుడు కొండంత అండా. మణిపాల్ హాస్పిటల్స్ విజయవాడలో ఇప్పుడు అత్యాధునిక పీడియాట్రిక్ కార్డియాలజీ విభాగం సిద్ధం. చిన్నారి గుండెలకు అధునాతన రక్షణ. మణిపాల్ హాస్పిటల్, విజయవాడ.

రేసుగుర్రం చిత్రం నుంచి సింహ, దివ్య, గంగ పండుపాట. గీత రచన మరికొప్పల యాదగిరి, సంగీతం ఎస్ఎస్ తమన్.

నమస్తే అమరావతి కార్యక్రమంలో తర్వాత వినబోతున్న పాట ప్రియమైన నీకు చిత్రం నుంచి చిత్ర పాడారు. గీత రచన సిరివెన్నెల, సంగీతం శివశంకర్.

నమస్తే అమరావతి కార్యక్రమంలో చివరిగా వినబోతున్న పాట సన్ ఆఫ్ సత్యమూర్తి చిత్రం నుంచి దేవిశ్రీ ప్రసాద్ శ్రావణ మార్గవి పాడిన పాట. గీత రచన సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

0: మీరు ఇంతవరకు నమస్తే అమరావతి కార్యక్రమంలో చిత్రగీతాలు విన్నారు. మీరు వింటున్నారు 102.2 మెగాహెడ్స్పై ఆకాశవాణి ఎఫ్ఎం ఆకాశవాణి ప్రాంతీయ వార్తా విభాగం వారు సమర్పించు ప్రధానమంత్రి ఆదర్శ గ్రామ యోజనపై ప్రత్యేక కార్యక్రమం వింటారు.
1: ప్రధానమంత్రి ఆదర్శ గ్రామ యోజన కేంద్రాలపై ప్రత్యేక కార్యక్రమం మీరిప్పుడు వింటారు. భారతదేశంలో సామాజిక న్యాయం, సమాన అవకాశాలు, సమగ్ర గ్రామీణాభివృద్ధిని

లక్ష్యంగా పెట్టుకుని అమలు చేస్తున్న ఒక కీలకమైన పథకం ప్రధానమంత్రి ఆదర్శ్ గ్రామ యోజన పీఎంఏజీవై. భారత రాజ్యాంగం కల్పించిన సామాజిక న్యాయస్ఫూర్తిని ఆచరణలోకి తీసుకురావటానికి రూపొందించిన ఈ కార్యక్రమం ముఖ్యంగా షెడ్యూల్డ్ కులాల సామాజిక ఆర్థిక విద్యాభివృద్ధికి ఒక సమగ్ర కార్యాచరణ ప్రణాళికగా నిలుస్తోంది. స్వాతంత్ర్యం తర్వాత కేంద్ర రాష్ట ప్రభుత్వాలు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసినప్పటికీ వాటిలో చాలా వరకు వ్యక్తిగత లబ్ధిదారులపై దృష్టి సారించాయి. అయితే ఒక గ్రామం మొత్తం సామాజికంగా ఆర్థికంగా అభివృద్ధి చెందాలంటే సమగ్ర ప్రాంతీయ అభివృద్ధి అవసరమనే భావనతో ప్రధానమంత్రి ఆదర్శ్ గ్రామ యోజన రూపుదిద్దుకుంది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 46 ప్రకారం షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, ఇతర బలహీన వర్గాల విద్య, ఆర్థిక ప్రయోజనాలను ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధతో ప్రోత్సహించాల్సిన బాధ్యత కలిగి ఉంది. అలాగే ఆర్టికల్ 38(2) ఆదాయ, హోదా, అవకాశాలు, సౌకర్యాల్లోని అసమానతలను తగ్గించడానికి ప్రభుత్వాన్ని ఆదేశిస్తుంది. ఈ రాజ్యాంగబద్ధ బాధ్యతల అమలుకు అనుగుణంగా 2009-10 సంవత్సరంలో ప్రధానమంత్రి ఆదర్శ్ గ్రామ యోజనను ప్రారంభించారు. ఈ పథకం యొక్క ప్రధాన ఉద్దేశం షెడ్యూల్డ్ కులాల జనాభా అధికంగా ఉన్న గ్రామాలను సమగ్ర అభివృద్ధి ద్వారా ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దటం. ఈ పథకం 2009-10లో పైలట్ ప్రాతిపదికన ప్రారంభమైంది. గ్రామాల్లో మౌలిక వసతులు, విద్య, ఆరోగ్యం, పారిశుద్ధ్యం, జీవనోపాధి వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. ఈ కార్యక్రమం విజయవంతం కావడంతో ఎంపిక చేసిన 1000 గ్రామాలను ఆయా రాష్ట ప్రభుత్వాలు ఆదర్శ గ్రామాలుగా ప్రకటించాయి. ఈ విజయాన్ని దృష్టిలో ఉంచుకుని 2014-15లో పథకాన్ని మరింత విస్తరించారు. మొదటి దశ విస్తరణలో అదనంగా 11 రాష్ట్రాల నుంచి 1500 గ్రామాలను ఎంపిక చేశారు. ఆంధ్రప్రదేశ్లో 7 గ్రామాలు, అస్సాంలో 75, ఛత్తీస్గఢ్లో 175, జార్ఖండ్లో 100, హర్యానాలో 12, కర్ణాటకలో 201, మధ్యప్రదేశ్లో 327, ఒడిశాలో 175, పంజాబ్లో 162, తెలంగాణలో 6, ఉత్తరప్రదేశ్లో 260 గ్రామాలు ఈ పథకం పరిధిలోకి వచ్చాయి. ఎంపిక చేసిన గ్రామాల్లో అర్హత ప్రమాణాలను పరిశీలించిన తరువాత అనేక గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టబడ్డాయి. ఈ దశ ముగిసే నాటికి మొత్తం 1184 గ్రామాలు అధికారికంగా ఆదర్శ గ్రామాలుగా గుర్తింపు పొందాయి. ప్రధానమంత్రి ఆదర్శ గ్రామ యోజనలో అత్యంత ప్రత్యేకమైన అంశం సమన్వయ అభివృద్ధి విధానం. గ్రామ అభివృద్ధికి అవసరమైన అన్ని కేంద్ర రాష్ట ప్రభుత్వ పథకాలను ఒకే వేదికపైకి తీసుకువచ్చి వాటి ప్రయోజనాలను గ్రామస్తులకు అందించడం ఈ విధానం ప్రధాన లక్ష్యం. ఉదాహరణకు గృహ నిర్మాణానికి ఒక పథకం, తాగునీటికి మరో పథకం, రహదారులకు ఇంకొక పథకం అమలవుతున్నా వాటన్నిటినీ ఒక సమగ్ర ప్రణాళికలో భాగంగా గ్రామ అభివృద్ధికి వినియోగిస్తారు. అంతేకాకుండా ఇప్పటికే అమలులో ఉన్న పథకాల ద్వారా నెరవేరని అవసరాలను తీర్చడానికి గ్యాప్ ఫిల్లింగ్ నిధులను ఉపయోగిస్తారు. ప్రతి గ్రామానికి గరిష్టంగా 20 లక్షల వరకు కేంద్ర ప్రభుత్వ సహాయాన్ని అందించి అభివృద్ధిలో ఉన్న లోటుపాట్లను భర్తీ చేస్తారు. ఈ పథకాన్ని మరింత విస్తృత స్థాయిలో అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దేశవ్యాప్తంగా 500 లేదా అంతకంటే ఎక్కువ జనాభా కలిగి అందులో 50% కంటే ఎక్కువ మంది షెడ్యూల్డ్ కులాలకు చెందినవారు నివసిస్తున్న గ్రామాలను ఈ పథకం కింద ఎంపిక చేయాలని నిర్ణయించారు. ఈ విధానం ద్వారా సుమారు 27,000 గ్రామాలను పథకం పరిధిలోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇది భారత గ్రామీణాభివృద్ధి చరిత్రలో అత్యంత పెద్ద సామాజిక న్యాయ కార్యక్రమాల్లో ఒకటిగా పరిగణించబడుతోంది. పథకం అమలులో భాగంగా గ్రామాల అభివృద్ధిని కొలిచే విధంగా 10 ప్రధాన రంగాలను గుర్తించారు. తాగునీరు, పారిశుద్ధ్యం, విద్య, ఆరోగ్యం, పోషణ, సామాజిక భద్రత, గ్రామీణ రహదారులు, గృహ నిర్మాణం, విద్యుత్, స్వచ్ఛమైన ఇంధనం, వ్యవసాయం, అనుబంధ కార్యకలాపాలు, ఆర్థిక సమ్మిళితం, డిజిటలైజేషన్, జీవనోపాధి, నైపుణ్యాభివృద్ధి వంటి రంగాలు ఇందులో ఉన్నాయి. ఈ రంగాలకు సంబంధించిన మొత్తం 50 సామాజిక ఆర్థిక సూచికలను రూపొందించారు. గ్రామాల్లో ఈ సూచికల ఆధారంగా ఉన్న లోటుపాట్లను గుర్తించి వాటిని పూర్తిగా తొలగించడమే పథకం లక్ష్యం. ఈ పథకం అమలులో అవసరాల అంచనా అనే కొత్త విధానాన్ని ప్రవేశపెట్టారు. గ్రామంలోని ప్రతి కుటుంబం పరిస్థితిని పరిశీలించి ఏ రంగంలో ఎంత అభివృద్ధి అవసరమో గుర్తిస్తారు. ఆ తరువాత ఆ అవసరాలకు అనుగుణంగా కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసి వివిధ ప్రభుత్వ పథకాల ద్వారా నిధులు సమీకరించి అభివృద్ధి పనులు చేపడతారు. ఈ విధానం

0: పథకం వల్ల నిధుల వినియోగం మరింత సమర్థవంతంగా ఉండటమే కాకుండా గ్రామ ప్రజల అసలు అవసరాలు తీర్చబడతాయి. ప్రధానమంత్రి ఆదర్శ గ్రామ యోజన కేవలం మౌలిక సదుపాయాల కల్పనకే పరిమితం కాదు. ఇది సామాజిక సమానత్వం, విద్యా పురోగతి, ఆరోగ్య భద్రత, ఆర్థిక సాధికారత, మహిళా సాధికారత, యువతకు ఉపాధి అవకాశాలు, డిజిటల్ చేరిక వంటి విభిన్న అంశాలను సమగ్రంగా కలుపుకుని ముందుకు సాగే అభివృద్ది నమూనా. గ్రామస్తుల జీవన ప్రమాణాలను మెరుగుపరచడంతో పాటు సామాజిక వివక్షను తగ్గించి సమాన అవకాశాలను అందించడంలో ఈ పథకం కీలక పాత్ర పోషిస్తోంది. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి ఆదర్శ గ్రామ యోజన ఆంధ్రప్రదేశ్లోని మారుమూల గ్రామాల అభివృద్దికి బాటలు వేస్తున్నాయి. ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తూనే గ్రామాల రూపురేఖలను పూర్తిగా మారుస్తున్నాయి. గ్రామాలను అన్ని రంగాల్లో అభివృద్ది చేసి ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దటమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. ఈ పథకం తిరుపతి జిల్లాలోని శ్రీకాళహస్తి నియోజకవర్గం తొట్టంబేడు మండలం పరిధిలోని ఇలగనూరు గ్రామంలో విజయవంతంగా అమలవుతోంది. గ్రామ పరిశుభ్రతకు ప్రత్యేక ప్రాధాన్యమిస్తూ తడి పొడి చెత్త సేకరణను ఎలక్ట్రిక్ ఆటోల ద్వారా నిర్వహిస్తున్నారు. సచివాలయం సిబ్బంది, గ్రీన్ అంబాసిడర్లు ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచే చెత్త సేకరణ కార్యక్రమాన్ని చేపట్టి గ్రామాన్ని స్వచ్ఛగ్రామంగా తీర్చిదిద్దుతున్నారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో అందించిన 3 ఎలక్ట్రిక్ వాహనాల ద్వారా గ్రామంలో ఇంటింటికీ చెత్త సేకరణ జరుగుతోంది. ఈ కృషి ఫలితంగా ఇలగనూరు గ్రామం కేంద్ర పంచాయతీరాజ్ శాఖ ప్రకటించిన ఆదర్శ గ్రామాల జాబితాలో చోటు దక్కించుకుంది. తమ గ్రామం ఇప్పుడు పూర్తిగా మారిపోయిందని, ఎక్కడ చూసినా పరిశుభ్రత కనిపిస్తోందని గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రధానమంత్రి ఆదర్శ గ్రామ యోజన కింద ఇలగనూరు గ్రామంలో పరిశుభ్రతకు అత్యంత ప్రాధాన్యమిస్తున్నామని తిరుపతి జిల్లా తొట్టంబేడు మండల పరిషత్ అభివృద్ది అధికారి ఎంపీడీఓ సురేంద్రబాబు తెలిపారు. ఇంటింటికి తడి పొడి చెత్తను వేరువేరుగా సేకరిస్తున్నామని, గ్రామాన్ని పూర్తిస్థాయి స్వచ్ఛగ్రామంగా తీర్చిదిద్దేందుకు చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు.
1: ప్రధానమంత్రి ఆదర్శ గ్రామీణ యోజన పథకంలో భాగంగా తొట్టంబేడు మండలం నుండి 3 గ్రామ పంచాయతీలు, కాసరం పంచాయతీలో రాంబట్టపు గ్రామానికి, కంచబల్ గ్రామానికి, ఇలనూరు గ్రామాలకు ఈ ఆటోలు మంజూరవడం జరిగింది. ఇవి ఎక్కడైతే షెడ్యూల్ కులాల పాపులేషన్ ఎక్కువ ఉంటుందో ఆ గ్రామాల్లో ఈ పథకం అనేది ఇంప్లిమెంట్ లో ఉంది. ఈ గ్రామాలకు ఇచ్చినటువంటి ఈ ఆటోలను ఆ గ్రామ పంచాయతీలో ఉన్న పారిశుద్ధ్య మెరుగుదలకు ఉపయోగించాలి. గ్రామాల్లో ఉన్న చెత్త సేకరించి సమీపంలో ఉన్నటువంటి ఘన వ్యర్థ నిర్వహణ కేంద్రానికి పంపిణీ చేయడం, అక్కడ వర్మి ఎరువు కూడా ఈ ఉపయోగించుకోవచ్చు. తద్వారా గ్రామ పంచాయతీ పరిశుభ్రంగా ఉంటాయని మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఇవి పంపిణీ చేస్తా ఉన్నాయి. ఆ క్రమంలో గ్రామ ప్రజలు వీటిని సద్వినియోగం చేసుకోవాలని మండల పరిషత్ తరఫున కోరుకుంటున్నాను.
0: ఇలగనూరు గ్రామస్తుడు అమర్నాథ్ గతంలో మా గ్రామంలో చెత్త సమస్య ఎక్కువగా ఉండేదని, ఇప్పుడు ప్రతిరోజు ఇంటి వద్దకే వచ్చి చెత్తను సేకరిస్తున్నారని, గ్రామం చాలా పరిశుభ్రంగా మారిందని అన్నారు.
2: ఇలగనూరు గ్రామానికి భారతదేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు, కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి గ్రామీణ ఆదర్శ పథకం కింద ఈ ఆటోలను ఇలగనూరు గ్రామానికి ఒక ఆటోని ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే స్వచ్ఛ భారత్ నినాదంతో మన మోడీ గారు ఈ ప్రభుత్వం ఈ యొక్క గ్రామాలను పరిశుభ్రంగా చేసేందుకు ఎంతో గాను ఇటువంటి వాహనాలను ఇస్తున్నారు. ఇది వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము.
0: ఈ ఎలక్ట్రిక్ ఆటోల వల్ల రోడ్లు, పరిశుభ్రత, పారిశుద్ధ్య సదుపాయాలు మెరుగుపడ్డాయని ఇలగనూరు గ్రామస్తులు వెంకయ్య తెలిపారు.
3: మా ఊర్లో పూర్వం తోపుడు రిక్షాల వల్ల చెత్త సేకరణ అనేది చాలా ఆలస్యమయ్యేది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఈ ఆటోలు ఇచ్చి మా గ్రామంలో అభివృద్ధికి ఎంతో దోహదం చేసింది. కావున ఇలాంటి వినూత్న ఆలోచనలు చేసిన కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి చాలా ధన్యవాదాలు. ఈ ఆటోల వలన మా ఊరు పరిశుభ్రంగా ఉంటుంది, చాలా త్వరగా కార్యక్రమం పూర్తి చేస్తున్నారు. ఇలాంటి ఆలోచనలు చేసిన కేంద్ర ప్రభుత్వానికి, దానికి చాలా చాలా ధన్యవాదాలు.
0: ఇలగనూరు గ్రామానికి చెందిన గ్రీన్ అంబాసిడర్ మునికృష్ణయ్య మాట్లాడుతూ, ఈ ఎలక్ట్రిక్ ఆటోల ద్వారా సులభంగా ప్రతిరోజు ఉదయం గ్రామంలోని ప్రతి ఇంటి వద్దకు వెళ్లి చెత్తను సేకరిస్తున్నామని చెప్పారు.
3: మా ఊర్లో పూర్వం తోపుడు రిక్షాల వల్ల చెత్త సేకరణ అనేది చాలా ఆలస్యమయ్యేది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఈ ఆటోలు ఇచ్చి మా గ్రామంలో అభివృద్ధికి ఎంతో దోహదం చేసింది. కావున ఇలాంటి వినూత్న ఆలోచనలు చేసిన కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి చాలా ధన్యవాదాలు. ఈ ఆటోల వలన మా ఊరు పరిశుభ్రంగా ఉంటుంది, చాలా త్వరగా కార్యక్రమం పూర్తి చేస్తున్నారు. ఇలాంటి ఆలోచనలు చేసిన కేంద్ర ప్రభుత్వానికి, దానికి చాలా చాలా ధన్యవాదాలు.
0: ఇలగనూరు గ్రామస్తులు మునికృష్ణ మాట్లాడుతూ, ప్రస్తుతం గ్రామంలో ఎక్కడా చెత్త కనిపించడం లేదని, పిల్లలు పెద్దలు అందరూ పరిశుభ్రతపై శ్రద్ధ చూపుతున్నారని చెప్పారు. ఈ అభివృద్ధి కొనసాగాలని కోరుకుంటున్నాం.

0: అని తెలిపారు.
1: చాలా ఇబ్బంది పడ్డారు తడి చెత్త పొడి చెత్త తీసుకోవడానికి. దాంట్లో భాగంగా పిఎంఏజేవై కింద మనకు ఈ యొక్క ఎలక్ట్రికల్ ఆటో అనేది ప్రపోజల్ చేయడం జరిగింది. ఈ ఎలక్ట్రికల్ రావడం వల్ల తడి చెత్త పొడి చెత్త అనేది ఇమీడియట్ గా 6/7 కంపల్సరిగా తీసుకొని పోతారు. గౌరవ ప్రధానమంత్రి వర్యులు శ్రీ నరేంద్ర మోదీ గారు ఎలగనూరు గ్రామ పంచాయతీకి చేశారనే దానికి ధన్యవాదాలు తెలియజేస్తారు.
0: ఇలా ప్రధానమంత్రి ఆదర్శ గ్రామ యోజన ద్వారా తిరుపతి జిల్లాలోని ఇలగనూరు గ్రామం పరిశుభ్రత, మౌలిక సదుపాయాలు, ప్రజల జీవన ప్రమాణాల పరంగా ఆదర్శ గ్రామంగా రూపుదిద్దుకుంటూ ఇతర గ్రామాలకు స్ఫూర్తిగా నిలుస్తోంది. ప్రధానమంత్రి ఆదర్శ గ్రామ యోజన భారతదేశంలో సామాజిక న్యాయాన్ని గ్రామీణాభివృద్దితో అనుసంధానించిన ఒక వినూత్న కార్యక్రమం. షెడ్యూల్డ్ కులాల జనాభా అధికంగా ఉన్న గ్రామాలను అన్ని రంగాల్లో అభివృద్ది చేసి వాటిని ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దడం ద్వారా సమానత్వంతో కూడిన సమాజ నిర్మాణానికి ఈ పథకం బలమైన పునాది వేస్తోంది. గ్రామీణ భారత అభివృద్ది ప్రయాణంలో ఈ యోజన ఒక మైలురాయిగా నిలిచి అంత్యోదయ స్ఫూర్తిని సాకారం చేసే దిశగా ముందుకు సాగుతోంది. ప్రధానమంత్రి ఆదర్శ గ్రామ యోజన గ్రామీణ భారత అభివృద్దికి కేంద్ర ప్రభుత్వం చేపట్టిన కీలక కార్యక్రమాల్లో ఒకటిగా నిలుస్తోంది. గ్రామాల అవసరాలను గుర్తించి స్థానిక ప్రజల భాగస్వామ్యంతో అభివృద్ది పనులను చేపట్టడం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో సమాన అవకాశాలు కల్పించేందుకు ఈ యోజన కృషి చేస్తోంది. అంతేకాకుండా గ్రామీణ సమాజంలో సామాజిక న్యాయం, సమగ్ర అభివృద్ది, స్వయం సమృద్ది వంటి లక్ష్యాలను సాధించేందుకు ఈ పథకం ఒక వేదికగా నిలుస్తోంది. కేంద్ర రాష్ట ప్రభుత్వాల సమన్వయం, ప్రజాప్రతినిధుల చొరవ, స్థానిక సంస్థల సహకారం, ప్రజల భాగస్వామ్యం కలిసి పనిచేస్తే ఈ కార్యక్రమం మరింత ప్రభావవంతంగా అమలవుతుంది. గ్రామీణ ప్రాంతాల అభివృద్ది ద్వారానే దేశ అభివృద్ది సాధ్యమనే భావనకు అనుగుణంగా ప్రతి గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దే దిశగా ప్రధానమంత్రి ఆదర్శ గ్రామ యోజన ఒక ముఖ్యమైన ముందడుగా నిలుస్తోందని చెప్పవచ్చు. ప్రధానమంత్రి ఆదర్శ గ్రామ యోజన కేంద్రాలపై ప్రత్యేక
2: మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం 102.2.
0: రచన
2: రావోయీ
0: ఆకాశవాణి.
2: ఈ కార్యక్రమంలో చిత్రగీతాలు వింటారు.
0: వ్యాఖ్యానం కనపర్తి రావు.
2: అల్లరి పిరియుడు చిత్రానికి
0: ప్రాంతీయ
2: ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట.
0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

0: ఎన్సీఆర్టీ విద్యా కార్యక్రమాలు సోమవారం నుండి శుక్రవారం వరకు మధ్యాహ్నం 3:00 నుండి 3:30 సమర్పిస్తున్నవారు నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో అసైన్మెంట్ పద్ధతిపై బ్రాడ్కాస్ట్ అసిస్టెంట్లుగా పనిచేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి. తెలుగు ఆంగ్ల భాషల్లో మంచి ప్రావీణ్యం కలిగి ఉండాలి. ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్లలో ప్రావీణ్యం, ప్రాథమిక అకౌంటింగ్ పరిజ్ఞానం, మార్కెటింగ్, రికార్డుల నిర్వహణలో నైపుణ్యం కలిగిన అభ్యర్థులకు అవకాశం. డిజిటల్ ప్లాట్ఫామ్ల వినియోగంపై పరిజ్ఞానం ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వబడుతుంది. అభ్యర్థుల వయస్సు 35 సంవత్సరాల లోపు కలిగి ఉండి ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ సర్టిఫికేట్ పొంది అన్ని విధాలా పూర్తి చేసిన దరఖాస్తును 31 జులై 2026 లోపల ఆకాశవాణి విజయవాడ కేంద్రంకు పని దినాలలో సమర్పించగలరు.
2: కార్యక్రమంలో ఇప్పుడు నువ్వొస్తావని చిత్రానికి రాజేష్, సుజాత పాడిన పాట, రచన పోతుల రవికిరణ్.

కార్యక్రమంలో తర్వాత వినబోతున్న పాట రోజా చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం సుజాత పాడిన పాట, రచన రాజశ్రీ.

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ డిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ డిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: కార్యక్రమంలో మీరు వినబోతున్న పాట బావా బామరిది. చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట. రచన వేటూరి.

కార్యక్రమంలో తర్వాత వినబోతున్న పాట ప్రాణం చిత్రానికి సోనూ నిగమ్ మహాలక్ష్మి పాడిన పాట, రచన సాయి శ్రీహర్ష.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో అసైన్మెంట్ పద్ధతిపై బ్రాడ్కాస్ట్ అసిస్టెంట్లుగా పనిచేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి. తెలుగు, ఆంగ్ల భాషల్లో మంచి ప్రావీణ్యం కలిగి ఉండాలి. ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్పాయింట్లలో ప్రావీణ్యం, ప్రాథమిక అకౌంటింగ్ పరిజ్ఞానం, మార్కెటింగ్, రికార్డుల నిర్వహణలో నైపుణ్యం కలిగిన అభ్యర్థులకు అవకాశం. డిజిటల్ ప్లాట్ఫామ్ల వినియోగంపై పరిజ్ఞానం ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వబడుతుంది. అభ్యర్థుల వయస్సు 35 సంవత్సరాల లోపు కలిగి ఉండి, ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ సర్టిఫికేట్ పొంది అన్ని విధాలా పూర్తి చేసిన దరఖాస్తును 31 జులై 2026 లోపల ఆకాశవాణి విజయవాడ కేంద్రంకు పని దినాలలో సమర్పించగలరు.
1: కారులో ఉన్నా, రైల్లో ఉన్నా, వంటింట్లో ఉన్నా, పొలంలో ఉన్నా, వెన్నెల్లో ఆరుబయట ఉన్నా, ఎక్కడున్నా మీకు తోడు నీడ ఆకాశవాణి.
2: ఎన్సీఆర్టీ విద్యా కార్యక్రమాలు సోమవారం నుండి శుక్రవారం వరకు మధ్యాహ్నం 3 గంటల నుండి 3 గంటల 30 నిమిషాలకు. సమర్పిస్తున్నవారు నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్.
3: మీరు ఇంతవరకు రాబోయే అతిథిలో చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి ఎఫ్ఎం 102.2 మెగాహెట్స్పై చిత్రగీతాలు వింటారు. గుర్తు చేసుకుందాం,

గుర్తు చేసుకుందాం కార్యక్రమంలో మీరు ముందుగా వినబోతున్న పాట మహాత్మా చిత్రానికి కార్తీక్ సంగీత పాడిన పాట, రచన సిరివెన్నెల.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: నా కడుపులో ఉన్నప్పుడు విన్న ఆ గుండె చప్పుడు నా ప్రపంచం. ఆ చప్పుడు ఎప్పటికీ లయ తప్పకూడదు. మీ చిన్నారి గుండె చప్పుళ్లకు ఇప్పుడు కొండంత అండా. మణిపాల్ హాస్పిటల్స్ విజయవాడలో ఇప్పుడు అత్యాధునిక పీడియాట్రిక్ కార్డియాలజీ విభాగం సిద్ధం. చిన్నారి గుండెలకు అధునాతన రక్షణ. మణిపాల్ హాస్పిటల్, విజయవాడ.
2: ఈనాటి గుర్తు చేసుకుందాం కార్యక్రమంలో తర్వాత వినబోతున్న పాట పెళ్ళాం ఊరెళ్తే చిత్రం నుంచి హరిహరన్ కల్పన పాడారు. గీతరచన చంద్రబోస్,

గుర్తు చేసుకున్న కార్యక్రమంలో తర్వాత వినబోతున్న పాట పోఖరి చిత్రం నుంచి కార్తీక్ మహాలక్ష్మి పాడారు. గీత రచన భాస్కర్ భట్ల రవికుమార్

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: నా కడుపులో ఉన్నప్పుడు విన్న ఆ గుండె చప్పుడు నా ప్రపంచం. ఆ చప్పుడు ఎప్పటికీ లయ తప్పకూడదు. మీ చిన్నారి గుండె చప్పుళ్లకు ఇప్పుడు కొండంత అండా. మణిపాల్ హాస్పిటల్స్ విజయవాడలో ఇప్పుడు అత్యాధునిక పీడియాట్రిక్ కార్డియాలజీ విభాగం సిద్ధం. చిన్నారి గుండెలకు అధునాతన రక్షణ. మణిపాల్ హాస్పిటల్, విజయవాడ.
2: హలో అండ్ వెల్కమ్. జాయినింగ్ అస్ టుడే ఇస్ డాక్టర్ ఎం శ్రవ్య, పీడియాట్రిషియన్ ఫ్రమ్ ఇలూరు, టు షేర్ ఎక్స్పర్ట్ టిప్స్ ఆన్ కీపింగ్ చిల్డ్రన్ హెల్దీ డ్యూరింగ్ ది మాన్సూన్. వై డు చిల్డ్రన్ ఫాల్ సిక్ more often during school reopening and monsoon season?
3: The monsoon season, the children may usually develop cold, cough and fever. So changes in weather, getting wet in rain and staying in damp clothes for long periods cannot contribute to this illness. And also the children return to school and spend time more in these crowded classrooms. And sharing common spaces and objects and interacting closely with other children may make it easier for viral infections to spread. Parents should encourage children to wash their hands frequently and wet clothes should be changed immediately after coming from the rain. And children should not be sent to school wearing damp clothes like shoes, socks or uniforms. And if the child has symptoms like cold, cough or fever, it is advisable to take them to the nearest hospital and avoid using over-the-counter medications.
2: Issued by Alembic Pharma in the interest of public health.
4: గుర్తు చేసుకున్న కార్యక్రమం తర్వాత వినబోతున్న పాట గబ్బర్ సింగ్ చిత్రం నుంచి శంకర్ మహాదేవన్, గోపిక పూర్ణిమ పాడారు. గీత రచన చంద్రబోస్,

గుర్తు చేసుకున్న కార్యక్రమం తర్వాత వినబోతున్న పాట షాపింగ్ మాల్ చిత్రం నుంచి హరిచరణ్ చిన్మయి పాడిన పాట, గీతరచన వెన్నెల కంటి

0: గుర్తు చేసుకున్న కార్యక్రమంలో చిత్రగీతాలు విన్నారు.
1: కారులో ఉన్నా, రైల్లో ఉన్నా, వంటింట్లో ఉన్నా, పొలంలో ఉన్నా, వెన్నెల్లో ఆరుబయట ఉన్నా, ఎక్కడున్నా మీకు తోడు నీడ ఆకాశవాణి.
2: శబ్ద తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి

మీరు వింటున్నారు మన 2.2 మెగాహెడ్స్ పై ఆకాశవాణి ఎఫ్ఎం. చిత్రగీతాలు వింటారు. ముందుగా చంద్రముఖి చిత్రం నుంచి యదుబాల కృష్ణ సుజాత పాడిన పాట, గీతరచన వెన్నెలకంటి, సంగీతం విద్యాసాగర్.

0: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
1: ఆ చిహ్నం లేకపోతేనో?
0: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తుల పైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
2: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి. బిఏఎస్ మార్క్ ద్వారా వాస్తవం ఏమిటో తెలుసుకోండి.
1: బిఐఎస్ నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
3: జారీ చేయువారు బిఐఎస్ విజయవాడ బ్రాంచ్.
4: నా కడుపులో ఉన్నప్పుడు విన్న ఆ గుండె చప్పుడు నా ప్రపంచం. ఆ చప్పుడు ఎప్పటికీ లయ తప్పకూడదు. మీ చిన్నారి గుండె చప్పుళ్లకు ఇప్పుడు కొండంత అండా. మణిపాల్ హాస్పిటల్స్ విజయవాడలో ఇప్పుడు అత్యాధునిక పీడియాట్రిక్ కార్డియాలజీ విభాగం సిద్ధం. చిన్నారి గుండెలకు అధునాతన రక్షణ. మణిపాల్ హాస్పిటల్ విజయవాడ.
5: ఈనాటి ఫిల్మ్ సాంగ్స్ కార్యక్రమంలో తర్వాత వినబోతున్న పాట జిమిని చిత్రం నుంచి ఉషా పాడారు. గీత రచన వేటూరి

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: నా కడుపులో ఉన్నప్పుడు విన్న ఆ గుండె చప్పుడు నా ప్రపంచం. ఆ చప్పుడు ఎప్పటికీ లయ తప్పకూడదు. మీ చిన్నారి గుండె చప్పుళ్లకు ఇప్పుడు కొండంత అండా. మణిపాల్ హాస్పిటల్స్ విజయవాడలో ఇప్పుడు అత్యాధునిక పీడియాట్రిక్ కార్డియాలజీ విభాగం సిద్ధం. చిన్నారి గుండెలకు అధునాతన రక్షణ. మణిపాల్ హాస్పిటల్, విజయవాడ.
2: మీరు వింటున్నారు 102.2 MHz పై ఆకాశవాణి FM. తర్వాత వినబోతున్న పాట బాణం చిత్రం నుంచి హేమచంద్ర సైంధవి పాడారు. సంగీతం మణిశర్మ

0: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: ముఖాన్ మొటిమలా
2: సై బాల్,
1: గజ్జా బబ్బలా
2: సై బాల్,
1: నడుగుల కామరా
2: సై బాల్,
1: బురద పుల్లా
2: సై బాల్.
3: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.
4: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐనెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని, మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
5: నా కడుపులో ఉన్నప్పుడు విన్న ఆ గుండె చప్పుడు నా ప్రపంచం. ఆ చప్పుడు ఎప్పటికీ లయ తప్పకూడదు. మీ చిన్నారి గుండె చప్పుళ్లకు ఇప్పుడు కొండంత అండా. మణిపాల్ హాస్పిటల్స్ విజయవాడలో ఇప్పుడు అత్యాధునిక పీడియాట్రిక్ కార్డియాలజీ విభాగం సిద్ధం. చిన్నారి గుండెలకు అధునాతన రక్షణ. మణిపాల్ హాస్పిటల్, విజయవాడ.

ఈనాటి కార్యక్రమంలో చివరిగా వినబోతున్న పాట నువ్వు లేక నేను లేను చిత్రం నుంచి ఆర్పి పట్నాయక్, కౌశల్య పాడారు, గీత రచన కులశేఖర్.

0: మీరు ఇంతవరకు చిత్రతరంగిణి ఫిల్మ్ గీతాలు విన్నారు. సమయం 12 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ముందుగా హిందీలోను అనంతరం ఆంగ్లంలో వార్తలు వింటారు. ఢిల్లీ కేంద్రం నుంచి రిలే
1: 12 గంటలు కావస్తుంది. కొంచెం సేపట్లో
2: నమస్కార్. ఆకాశవాణి సమాచార్ కి సాథ్ మే కనకలతా.

0: సంగీతం.
1: నా కడుపులో ఉన్నప్పుడు విన్న ఆ గుండె చప్పుడు నా ప్రపంచం. ఆ చప్పుడు ఎప్పటికీ లయ తప్పకూడదు. మీ చిన్నారి గుండె చప్పుళ్లకు ఇప్పుడు కొండంత అండా. మణిపాల్ హాస్పిటల్స్ విజయవాడలో ఇప్పుడు అత్యాధునిక పీడియాట్రిక్ కార్డియాలజీ విభాగం సిద్ధం. చిన్నారి గుండెలకు అధునాతన రక్షణ. మణిపాల్ హాస్పిటల్ విజయవాడ.
2: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐనెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: నా కడుపులో ఉన్నప్పుడు విన్న ఆ గుండె చప్పుడు నా ప్రపంచం. ఆ చప్పుడు ఎప్పటికీ లయ తప్పకూడదు. మీ చిన్నారి గుండె చప్పుళ్లకు ఇప్పుడు కొండంత అండా. మణిపాల్ హాస్పిటల్స్ విజయవాడలో ఇప్పుడు అత్యాధునిక పీడియాట్రిక్ కార్డియాలజీ విభాగం సిద్ధం. చిన్నారి గుండెలకు అధునాతన రక్షణ. మణిపాల్ హాస్పిటల్ విజయవాడ.

మీరు వింటున్నారు మన 2.2 మెగాహెడ్స్ పై ఆకాశవాణి ఎఫ్ఎం. ఈనాటి లాహిరి లాహిరిలో కార్యక్రమంలో తర్వాత వినబోతున్న పాట బృందావన కాలనీ చిత్రం నుంచి శ్రేయ ఘోషల్ పాడారు. గీతరచన ఏఎం రత్నం, శివగణేష్, సంగీతం యువన్ శంకర్ రాజా.

0: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ISI మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
1: ఆ చిహ్నం లేకపోతేనో?
0: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తుల పైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి. బిఏఎస్ మార్క్ ద్వారా వాస్తవం ఏమిటో తెలుసుకోండి.
2: నా కడుపులో ఉన్నప్పుడు విన్న ఆ గుండె చప్పుడు నా ప్రపంచం. ఆ చప్పుడు ఎప్పటికీ లయ తప్పకూడదు. మీ చిన్నారి గుండె చప్పుళ్లకు ఇప్పుడు కొండంత అండా. మణిపాల్ హాస్పిటల్స్ విజయవాడలో ఇప్పుడు అత్యాధునిక పీడియాట్రిక్ కార్డియాలజీ విభాగం సిద్ధం. చిన్నారి గుండెలకు అధునాతన రక్షణ. మణిపాల్ హాస్పిటల్, విజయవాడ.
3: లాహిర్ లాహిర్లో కార్యక్రమంలో తర్వాత వినబోతున్న పాట స్వర్ణకమలం. చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడారు. గీత రచన సిరి వెన్నెల.
4: శివ పూజకు చివురించిన సిరి సిరి.

మీరు వింటున్నారు 102.2 మెగాహెర్ట్స్పై ఆకాశవాణి ఎఫ్ఎం లాహిడ్ లాహిడ్లో కార్యక్రమంలో చివరిగా వినబోతున్న పాట సీతారామయ్య గారి మనవరాలు చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడారు, గీతరచన వేటూరి.

0: మీరు ఇంతవరకు లాహిర్ లాహిర్లో కార్యక్రమంలో చిత్రగీతాలు విన్నారు. మీరు వింటున్నారు మన 2.2 MHz పై ఆకాశవాణి ఎఫ్ఎం. సమయం 12:30 వస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు. హైదరాబాద్ కేంద్రం శ్రీలే.
1: ఆకాశవాణి సమయం 12:30 తెలుగులో వార్తలు వింటారు.
2: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు న్యూఢిల్లీలో జపాన్ ప్రధానమంత్రి సనాయి తకైచితో వార్షిక శిఖరాగ్రస్థాయి చర్చలు జరుపుతారు. సామాజిక భద్రతా కోడ్ 2020 అమలులో భాగంగా ఈపీఎఫ్ పథకం 1952 స్థానంలో కొత్త ఉద్యోగుల భవిష్య నిధి పథకం 2026 అమల్లోకి వచ్చింది. రాగల 2 రోజుల్లో కర్ణాటక, గుజరాత్, కొంకణ్, గోవా, మధ్య మహారాష్ట్రల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఫిఫా ప్రపంచకప్లో భాగంగా బెల్జియం సెనెగల్ను 3-2 తేడాతో ఓడించి రౌండ్ ఆఫ్ 16కు అర్హత సాధించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు న్యూఢిల్లీలో జపాన్ ప్రధానమంత్రి సనాయి తకైచితో వార్షిక శిఖరాగ్రస్థాయి చర్చలు జరుపుతారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సహకారానికి సంబంధించిన అన్ని అంశాలను, పరస్పరం ఆసక్తి ఉన్న ప్రాంతీయ, ప్రపంచ సమస్యలపై అభిప్రాయాలు పంచుకుంటారు. మోదీ, తకైచి మధ్య చర్చల అనంతరం పలు అవగాహన ఒప్పందాలు కుదిరే అవకాశం ఉందని భావిస్తున్నారు. జపాన్ ప్రధానమంత్రి 3 రోజుల పర్యటన నిమిత్తం నిన్న సాయంత్రం న్యూఢిల్లీ చేరుకున్నారు. తకైచి భారత్లో మొదటిసారి అధికారిక పర్యటన జరుపుతున్నారు. భారత్, జపాన్ మధ్య ఉన్న ప్రత్యేక వ్యూహాత్మక గ్లోబల్ భాగస్వామ్యాన్ని ముందుకు తీసుకెళ్లడంలో ఈ పర్యటన ఒక ముఖ్యమైన ముందడుగని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇరు దేశాల సంబంధాల్లో ఆర్థిక భద్రత ఒక కీలకమైన అంశంగా ఉందని ఆకాశవాణి ప్రతినిధి తెలియజేస్తున్నారు. ఇటీవల ఫ్రాన్స్లో జరిగిన G7 శిఖరాగ్ర సదస్సులో నరేంద్ర మోదీ జపాన్ ప్రధానమంత్రితో సంభాషించారు. అంతకుముందు గత 7 నవంబర్లో జోహనెస్బర్గ్లో జరిగిన G20 సదస్సు సందర్భంగా కూడా

ఇరు దేశాల నేతలు భేటీ అయ్యారు. ఇరు దేశాల భాగస్వామ్య వ్యూహాత్మక ప్రణాళికను ముందుకు నడిపించడంలో ఈ వార్షిక శిఖరాగ్ర సదస్సు అత్యంత కీలకమైంది. సామాజిక భద్రతా కోడ్ 2020 అమలులో భాగంగా కేంద్ర ప్రభుత్వం పాత ఈపీఎఫ్ పథకం 1952 స్థానంలో కొత్త ఉద్యోగుల భవిష్య నిధి పథకం 2026 అమల్లోకి వచ్చింది. ఈ కొత్త పథకం గత నెల 29వ తేదీన గెజిట్లో ప్రచురితం కావడంతో అధికారికంగా అమల్లోకి వచ్చింది. డిజిటల్ నిబంధనల అమలును బలోపేతం చేయడం, పరిపాలనా సామర్థ్యాన్ని మెరుగుపరచడం, ఖాతాల పోర్టబిలిటీని పెంచడం, ప్రావిడెంట్ ఫండ్ నిర్మాణాన్ని కొత్త కార్మిక చట్టాలకు అనుగుణంగా మార్చడం ఈ కొత్త పథకం ముఖ్య ఉద్దేశం. కొత్త పథకం ప్రకారం ఉద్యోగి యాజమాన్యం చెల్లించాల్సిన తప్పనిసరి ఈపీఎఫ్ వాటాలో ఎటువంటి మార్పు లేదు. ఇరుపక్షాలు తమ వేతనంలో 12% చొప్పున సహకారాన్ని కొనసాగిస్తారు. కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేసిన కొన్ని నిర్దిష్ట సంస్థలకు మాత్రం ప్రస్తుతం ఉన్న 10% రేటు వర్తిస్తుంది. వైద్య చికిత్స, విద్య, వివాహం, గృహ నిర్మాణం, ఇతర నిర్దిష్ట అవసరాల కోసం సభ్యులు తమ నిధులను విత్డ్రా చేసుకునే నిబంధనలను ఈ పథకం నవీకరించింది. అయితే ఇది కనీస బ్యాలెన్స్ నిర్వహణ, ఇతర నిర్దేశిత షరతులకు లోబడి ఉంటుంది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ న్యూఢిల్లీలో పశ్చిమ బెంగాల్ ఉన్నత సాంకేతిక విద్యాశాఖ మంత్రి జగన్నాథ్ చటోపాధ్యాయ, పాఠశాల విద్యాశాఖ మంత్రి దీపక్ బర్మన్తో చర్చలు జరిపారు. రాష్ట్రంలో కేంద్ర విద్యాశాఖ అమలు చేస్తున్న వివిధ పథకాల విస్తరణ, అమలు, నిధుల కేటాయింపులపై ఈ చర్చలు సాగాయని విద్యామంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ పథకాల్లో సమగ్ర శిక్ష కార్యక్రమం, ప్రధానమంత్రి ఉచితర్ శిక్ష అభియాన్, ప్రధానమంత్రి పోషణ్ శక్తి నిర్మాణ్ వంటివి ఉన్నాయి. ఈ సమావేశంలో ప్రస్తుతం పీఎం శ్రీ పాఠశాలల నెట్వర్క్ లేని బ్లాకులకు, అలాగే పట్టణ స్థానిక సంస్థలకు కూడా ఈ పథకాన్ని విస్తరించాలని నిర్ణయించారు. రాష్ట్రంలో జాతీయ విద్యా విధానం 2020ని సమర్థవంతంగా అమలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తుందని ధర్మేంద్ర ప్రధాన్ ఇద్దరు మంత్రులకు హామీ ఇచ్చినట్టు మంత్రిత్వ శాఖ తెలిపింది. ఎన్ఈపి విజన్కు అనుగుణంగా రాష్ట్రంలోని విద్యారంగాన్ని పునరుద్ధరించడానికి కేంద్ర విద్యాశాఖ కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు. భవిష్యత్తులో డెంగ్యూ కేసులు పెరిగే అవకాశాలను ముందుగానే అంచనా వేసి వాటిని ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు, మున్సిపల్ సంస్థలు అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా చెప్పారు. నిన్న ఢిల్లీలో డెంగ్యూ నివారణ సన్నద్ధతపై జరిగిన ఉన్నతస్థాయి సమీక్షా సమావేశంలో మాట్లాడుతూ నడ్డా, అవగాహన నివారణ చర్యల్లో వార్డు కమిషనర్లు, ప్రజాప్రతినిధులు, రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్లను భాగస్వాములను చేయాలని రాష్ట్రాలను కోరారు. దేశవ్యాప్తంగా ముఖ్యంగా ఢిల్లీ పరిధిలో ఉన్న జాతీయ డెంగ్యూ పరిస్థితి, తీసుకుంటున్న ముందస్తు నివారణ చర్యల గురించి ఈ సమావేశంలో ఆరోగ్యమంత్రికి అధికారులు వివరంగా తెలియజేశారు. ఢిల్లీలో ప్రతి ఏటా శీతాకాలంలో వచ్చే వాయు కాలుష్యాన్ని అరికట్టడానికి ఢిల్లీ ప్రభుత్వం ఒక శాశ్వత వింటర్ పొల్యూషన్ మాస్టర్ ప్లాన్ను ఖరారు చేసింది. ఇది ప్రతి సంవత్సరం నవంబర్ 1 నుండి ఫిబ్రవరి 28 వరకు అమల్లో ఉంటుంది. ముఖ్యమంత్రి రేఖా గుప్తా మాట్లాడుతూ, ఈ కొత్త విధానం ప్రస్తుతం ఉన్న కాలుష్య నియంత్రణ చర్యలన్నింటినీ ఒకే నియమావళి కిందకు తీసుకొస్తుందని, దీనివల్ల ప్రతి శీతాకాలంలో విడివిడిగా ఉత్తర్వులు జారీ చేయవలసిన అవసరం లేకుండా సకాలంలో నిబంధనలు అమలు చేయడానికి వీలవుతుందని తెలిపారు. మధ్యవర్తి ద్వారా ఇరాన్, అమెరికా మధ్య జరుగుతున్న పరోక్ష చర్చలు నిన్న దోహాలో ముగిశాయి. ఈ నెల 9వ తేదీన జరగనున్న ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ అంత్యక్రియల అనంతరం చర్చలను కొనసాగించేందుకు ఇరుపక్షాలు అంగీకరించాయని ఖతార్ ప్రభుత్వం ఒక ప్రకటన విడుదల చేసింది. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వ్యాన్స్ మీడియాతో మాట్లాడుతూ, దోహా చర్చలు పురోగమిస్తున్నాయని, ఇప్పటికే సాంకేతికత స్థాయి చర్చలు జరుగుతున్నాయని తెలిపారు. తదుపరి దశ చర్చలు ఇరాన్ అణు కార్యక్రమంపై దృష్టి సారిస్తాయని, ఇటీవలి అమెరికా

0: ఎన్నిక చర్య తర్వాత తాము ఈ చర్చలు జరుపుతున్నామని ఆయన పేర్కొన్నారు. 14 అంశాల అవగాహన ఒప్పందం అమలుపైననే ప్రధానంగా చర్చలు సాగాయని ఇరాన్ ఉప విదేశాంగ మంత్రి కాజం ఘరీబాబాదీ తెలియజేశారు. రానున్న 2 రోజుల్లో నైరుతి ఋతుపవనాలు ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, పంజాబ్, ఉత్తర అరేబియా సముద్రం, గుజరాత్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ అంతటా విస్తరించే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. అలాగే రాగల 2 రోజుల్లో కర్ణాటక, గుజరాత్, కొంకణ్, గోవా, మధ్య మహారాష్ట్రల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. మరోవైపు ఛత్తీస్గఢ్, హిమాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, ఒడిస్సా, సౌరాష్ట్ర, కచ్, ఉత్తరాఖండ్, విదర్భ ప్రాంతాల్లో రాబోయే 3 రోజుల పాటు ఇటువంటి వాతావరణ పరిస్థితులే కొనసాగే అవకాశం ఉందని తెలిపింది. బీహార్, కర్ణాటక, జమ్మూకాశ్మీర్, లద్దాఖ్, జార్ఖండ్, కేరళ, మాహే, తెలంగాణ, ఉత్తరప్రదేశ్, ఈశాన్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో శనివారం వరకు భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఫిఫా ప్రపంచకప్లో భాగంగా బెల్జియం సెనెగల్ను 3-2 తేడాతో ఓడించి ఈ విజయంతో బెల్జియం రౌండ్ ఆఫ్ 16కు అర్హత సాధించింది. మరో మ్యాచ్లో అమెరికా రౌండ్ ఆఫ్ 32లో బోస్నియా హెర్జగోవినాను 2-0 తేడాతో ఓడించి రౌండ్ ఆఫ్ 16కు దూసుకెళ్లింది. రౌండ్ ఆఫ్ 16లో అమెరికా జట్టు బెల్జియంతో తలపడుతుంది. నిన్న రాత్రి అట్లాంటాలో జరిగిన మ్యాచ్లో ఇంగ్లాండ్ 2-1 తేడాతో డెమోక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోను ఓడించింది. ఈ నెల 6న జరిగే రౌండ్ ఆఫ్ 16 మ్యాచ్లో ఇంగ్లాండ్ జట్టు మెక్సికోతో తలపడుతుంది. మెక్సికో సిటీలో జరిగిన మరో రౌండ్ ఆఫ్ 32 మ్యాచ్లో మెక్సికో 2-0 తేడాతో ఎక్వడార్ను ఓడించి రౌండ్ ఆఫ్ 16కు చేరుకుంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు న్యూఢిల్లీలో జపాన్ ప్రధానమంత్రి సనాయ్ తకైచితో వార్షిక శిఖరాగ్ర స్థాయి చర్చలు జరుపుతారు. సామాజిక భద్రతా కోడ్ 2020 అమలులో భాగంగా ఈపీఎఫ్ పథకం 1952 స్థానంలో, కొత్త ఉద్యోగుల భవిష్య నిధి పథకం 2026 అమల్లోకి వచ్చింది. రాగల 2 రోజుల్లో కర్ణాటక, గుజరాత్, కొంకణ్, గోవా, మధ్య మహారాష్ట్రల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: మీరు వింటున్నారు 102.2 MHz పై ఆకాశవాణి ఎఫ్ఎం. ఈనాటి జానపద కళారూపాల కార్యక్రమంలో కాశీ మజిలీ కథల్లోని బంగారు నంది కథ, తొంబర కథ వింటారు. ప్రధాన గానం శ్రీమతి మిరియాల రంగమ్మ బృందం, వంతలు శ్రీమతి మిరియాల రమణమ్మ, శ్రీమతి మిరియాల వెంకటమ్మ.
2: ఈనాటి జానపద కళారూపాలు కార్యక్రమంలో కాశీ మజిలీ కథలలోని బంగారు నంది కథ, తంబురు కథ వింటారు. నిర్వహణ శ్రీమతి మిరియాల రంగమ్మ, వంతులు శ్రీమతి మిరియాల రమణమ్మ, శ్రీమతి మిరియాల వెంకటమ్మ.

అమ్మా భర్త చెంతకి వెళ్ళి వచ్చింది. నాదా ప్రాణేశ్వర, మీరు ఎంతో దేశాలు ఎన్నో రాజ్యాలు తిరిగారు, మీరు సంతానం పట్టుకురాలేకపోయారు. నేనన్నా వెళ్ళి సంతానం తెస్తానని భర్త తోడు సెలవు తీసి

ఈ గుళ్ళోనే భగవంతుడు నాకు ప్రత్యక్షమవుతాడని గంధమ్మతోటి గడపలలికి నాగివేలి ముగ్గులు పెట్టి పెట్టిన నగలు భద్రంగా పెట్టి కట్టిన చీర కాసిపోసి శిరస్సు కిందకి చేసి శ్రీపాదాలు పైకి చేసి

ప్రత్యక్షమయ్యినాడా ఆ తల్లిగా తందార తందార తందార తందారం. అమ్మా చిన్నదాన మొలతాడు కట్టిన మొగ చిన్నవాడు ఇంత దూరం రాలేదు.

మా చిన్నదానా, నీ ఊరేమిటి, పేరేమిటి? దండమోయి భగవంతుడా, నాది చోళాపురి పట్నం, నా భర్త పేరు చోడంపురాజు, నా పేరు ముత్యాలదేవి, ఎంతో ధనధాన్యాలు.

పల్లెని సంతోషం కలిగిపోయి కిలకిల ఇల్లాలే నవ్వాలా.

అన్నదానం, మీ అబ్బాయి మీ తల్లిదండ్రులకు ఇష్టం లేని పెళ్లి చేసుకుంటాడమ్మా. అయ్యో భగవంతుడా, ఈ రోజుల్లో అమ్మా అప్పుడు పెళ్లి నాటికి ఆలోచిద్దాం అని ఆ చక్కని ఒక ఖర్జూర పొలం తీసుకో.

నేను సంతానం తీసుకొచ్చాను, భోంచేయమంటారా? బామా, ఇన్ని సంవత్సరాలకి మనకి సంతాన ఫలము భగవంతుడు ఇచ్చాడు. చల్లని వేళల్లో సంతానం భోంచేయమని భర్త తోడు సెలవు తీసుకొని ఆ చక్కన ఒక ముత్యాల

పది మంది బ్రాహ్మలు పరిగెత్తుకుని వచ్చారు. అయ్యో అబ్బాయి పుట్టిన నక్షత్ర గడియలు ఎలా ఎలా ఉన్నాయని పంచాంగం చూసి చూడగానే అబ్బాయికి పుట్టిన నక్షత్ర గడియలన్నీ బానే ఉన్నాయి. అబ్బాయికి అమ్మాయి ఇష్టం లేని పెళ్లి చేసుకుంటాడమ్మా మీ కుమారుడు. అయ్యో నాయన పెద్దగా అయ్యాక కదా అమ్మ అప్పుడు ఆలోచిద్దాములేని. అబ్బాయికి ఆ చక్కని ఒక బాలుడికి పురుడు పుణ్యాలు పోసి నామకరణ పేరు పెట్టారు. శివప్రసాద్ అని పేరు పెట్టినారా పుట్టిన బాలుడు శివప్రసాద్ అని పేరు పెట్టారు. అబ్బాయిని ఎలాగైతే పెంచుతున్నారు.

ఉంటే పది రూపులు, ఓటు సూర్య ప్రకారంగా వెలిగిపోతాడే చక్కని పాలుడా. అమ్మా అబ్బాయి కథ ఇలాగుండని, అక్కడికి ఆ రాముడు దూరారా, ఇమామంతుల పట్నం ఉన్నది, ఇమామంతుల పట్నం ఏలేది రాజండి.

అభిషేక మహారాణి మహారాజు దగ్గరికి వెళ్ళి వచ్చి, నాదా ప్రణేశ్వర, నేను పార్వతీదేవి దగ్గరికి వెళ్ళి తపచ్చేసి నేను సంతానం తెచ్చుకుంటానండి ప్రణేశ్వర. అమ్మ ఆయమామంతులు మహారాజు అలాగే వెళ్ళిరామని వారికి సెలవు ఇవ్వగా అమ్మవారు చక్కన ఒక పగడాలిదే పూలు పత్రిక గంధం తీసుకొని పార్వతీ గుడి దగ్గరికి వెళ్ళి వచ్చి గుడంతా శుభ్రం చేసి గంధమ్మతో గడపలకి నాగివేలు ముగ్గులు పెట్టి అమ్మ పెట్టిన నగలు భద్రంగా పెట్టి కట్టిన చీర కాసిపోసి శిరస్సు కిందకి చేసి శ్రీ పాదాలు పైకి చేసి ఎడిగడిలే తప చేసిన పార్వతీదేవి మెచ్చి పార్వతీదేవి ప్రత్యక్షమాయి, అమ్మా పగడాలి దేవి నీకేం కావాలమ్మా, బిడ్డలో బిడ్డలో బిడ్డాలన్నా. అయ్యో అమ్మా పార్వతీదేవి ఒకటే ఖర్జూర పొలము సంతానమిచ్చింది పార్వతీదేవి, అమ్మా నీ కూతురు అమ్మాయి పుడుతుంది నీకు,

పట్టుకొచ్చా చక్కగా చల్లని ఒక వేళలో సంతానం భోంచేసింది. సంతానం భోంచేసినాక అమ్మవారు పగడాలి దేవి నావ ఒక్క 9 గడియలు అమ్మా ఈ రోజులు కాబట్టి ప్రత కాలాలు అమ్మా రోజుల్లో అన్నమాటే కానీ అబద్ధము లేదు అమ్మా ద్యావ కాలము నావ ఒక 9 గడియలకెళ్ళి చక్కడ ఒక్క కూతురు పుట్టిందే.

అమ్మా జాతకం చూసేటప్పుడు పంచాంగం చూసి బ్రాహ్మలు ఏమన్నారంటే, అమ్మాయి అమ్మాయి పుట్టింది కాబట్టి ఈ అమ్మాయి తండ్రి గండంలో పుట్టింది, ఈ అమ్మాయి పెళ్లి ఈడు వచ్చే వరకు తండ్రి గారు అమ్మాయి ముఖము చూడరాదు అనే పాటకెళ్ళి ఆ అమ్మాయికి మహారాజు చక్రవర్తి ఊరు ఒక ఆరాముడు దూరములోన 700 మాలు కట్టించి అమ్మాయికి అమ్మా 12 దాసీల్ని పెట్టి రాణివాసం పంపించేశాడు. అమ్మా అమ్మాయి పురుట్లోనే పంపించేశాడు కన్న తండ్రి. అమ్మాయి పుట్టినరోజు వచ్చింది అంటే కూతురంటే ఎంతో ప్రేమ, కానీ కళ్ళతో చూడలేదు తండ్రి. చూడకూడదన్నారు కదా బ్రాహ్మలు, అమ్మా చూడకుండా కూతురు పుట్టిన రోజుకి అమ్మా చక్కని ఒక బంగారు ఒక నందిని చేయించి కూతురికి కానుగ్గా పంపించాడు. అమ్మా ఆ నందిని మోయడానికి 10 గుమస్తాలు వచ్చారు. ఆ అమ్మాయి ఒక మందిరంలోన ఆ ఒక చక్కని ఒక నందిని పెట్టి ఆ బంగారపు నందిని పెట్టి ఆ మంత్రిలో గుమస్తాలు వెళ్ళిపోయారు. అమ్మాయి ఇక్కడ తల్లి పెంచుతూ

పట్టుకున్న మాల వేస్తే 1000 రూపాయలు, పట్టుకుంటే 10 రూపాయలు. కోడి సూర్య ప్రకారంగా వెలిగిపోతుంది. అమ్మా 5 ఏళ్ల చిన్నదాయను, అమ్మా 5 ఏళ్ల చిన్నదానికి చక్కగా ఓ అంటే ఓన్మాలు నేర్పించారు. కాంటే కాకాలు నేర్పించి అమ్మాయికి విద్య వినోదము. అమ్మా చక్కగా కనుక అమ్మాయికి చక్కగా నేర్పిస్తున్నారు. అంత పోయి ఇంత పోయి అమ్మాయి 16 ఏళ్ల చిన్నదాయనమ్మా. అమ్మా 16 ఏళ్ల చిన్నదాయను, అమ్మాయికి చక్కగా కనుక పెళ్లి వయసు వచ్చాను. అమ్మాయి కథ ఇలాగుండని అక్కడ శివ చక్కన ఒక అమ్మ శివప్రసాద్ చక్కగా ఆరి విద్యలను నేర్చుకున్నాడు బాలుడు. అమ్మా అబ్బాయికి తండ్రి గారు పట్టాభిషేకం కట్టించాడు. అమ్మా చూసావా అబ్బాయి రాజ్యం వెళ్తున్నాడు. అమ్మా చల్లనయ్య రాజ్యం వేళగా నెలక 3 వర్షాలు కురుస్తూనే పాడి పంటలో చల్లగున్నవి. ఆ ఊళ్ళో వాళ్ళందరూ కూడా చాలా సుఖ సంతోషాలతో చాలా ఆనందంగా ఉన్నారు. ఎప్పుడైతే ఉన్నారు శివ ప్రసాద్కి పెళ్లి చే వయసు వచ్చేసిందని తండ్రి గారు దేశాల మీద చిత్రపటాలు తెచ్చి అబ్బాయికి చూపించారు. అమ్మా అబ్బాయికి ఎక్కడ అమ్మాయి నచ్చట్లేదు. అమ్మా ఏ దేశం అమ్మాయిని తెచ్చినా నచ్చట్లేదు. నాయన కుమారుడా ఎక్కడెక్కడి నుంచో తెచ్చి పుడవలు చూపిస్తే నీకు నచ్చట్లేదు. బాబు నాన్నగారు అప్పుడే నాకు పెళ్లికి తొందర ఏమొచ్చిందండి, నాకు నచ్చిన అమ్మాయిని మీకు చెప్తాను. అదేంటి బాబు సొంతం నీకు మేనత్త కూతురుంది బాబు, నీకు మేనత్త కూతురు నా చెల్లెలు, చెల్లెలు కూతురుని అమ్మా చక్కగా కనుక అమ్మాయి పేరు కనుక పద్మావతి దేవి, ఆ పద్మావతి దేవినిచ్చి పెళ్లి చేస్తాం. నాన్నగారు అస్సలు నాకు అమ్మాయి వద్దు. అదేమిటి బాబు అలాగుంటున్నావు, ఓలే ఇంకో సంవత్సరం పోయాక చేసుకుంటాడేమో, పెళ్ళొద్దంటున్నాడు కదా అబ్బాయిని. అబ్బాయి శివప్రసాద్ చక్కగా రాజ్యం వెళ్ళి రాజకచేరిలో బాలుడు ఉండిపోయాడు. వీళ్ళ కథ ఇలాగుండని ఒక రోజు దినమందున హిమామంతుల పట్నంలో మహారాజు, అమ్మా అప్పటి వరకు కూతురు ఎలాగుంటుంది కూడా చూడలేదు కనతండ్రి. ఒక రోజు దినమందున ఆ చక్కగా గనుక భార్య దగ్గరికి వెళ్ళి వచ్చి, బామ్మ పగడాలి దేవి నేను వేడ షికారుకు వెళ్ళిపోతున్నానని

రాజు అమ్మా చక్కగా కనుక ఆ వేళ రోజున ఎక్కడ తిరిగినా సరే ఎక్కడ లేడు కాని దుప్పు కాని ఏమీ పడలేదు. అమ్మా పడకపోతే మహారాజు వేడశేఖర్ చేసుకుంటూ చేసుకుంటూ పొద్దు పొద్దు పోయే వేళలోన మహారాజు ఇంటి మఖం పట్టాడు. ఎప్పుడైతే పట్టాడో ఆ వేళ రోజున అమ్మవారు రత్నమాల ఉద్యానవనంలోకి వచ్చి చిలకత్తులతోటి చక్కగానే

మీద అమ్మా అమ్మాయి వంక చూశాడు. అబ్బాయి ఎంత అందంగా ఉంది, దేవలోకం నుంచి వచ్చిన దేవగన్యక, నాగలోకం వచ్చిన నాగగన్యక, ఈ అమ్మాయిగా నేను చేయి పడితే ఎంతో చక్కగా ఉంటుందని అమ్మాయిని చూసుకుంటూ కోటలోకి వెళ్ళిపోతున్నాడు మహారాజు. ఎప్పుడైతే వెళుతున్నాడు, ఆ తండ్రి మాకు ఆమె చూడలేదు. అమ్మ తన చెలికత్తలతోటి ఆడుతూ పాడుతూ పొద్దంతా పోయింది కదా అని ఆమె కూడా కోటకు వెళ్ళిపోతుంది. ఈ మహారాజు కుమస్తాల మంత్రిని ఇంటికి వెళ్ళిపోమని ఈ మహారాజు ఒకడే గుర్రం వేసుకొని అమ్మ ఆ రాణివాసం ఉండే ఒక రత్నమాల మేడలోకి

ముఖం చూడని ఒక విల్లాలు ఆ పురుషుడు రాగానే ఏంటమ్మా ఇతని లోపలికి వచ్చారు ఎవరు ఏంటి అప్పుడు అంటున్నాడు ఏమంటున్నాడు.

ఎవరు ఈ దృష్టి అధర్మారు కూడా కొంచెం నా పాపకర్ముడా ఎవరు లేని టైంలో వచ్చి వెళ్ళాడమంటున్నామని అమ్మాయి పట్టంగా పట్టంగా పారిపోతుంది. పారిపోతుంటే ఒళ్ళు పొగర చేత, కళ్ళు కావరం చేత అన్న తండ్రి అమ్మాయి చేయి పట్టుకోబోయాడు. అమ్మాయి అక్కడ ఆగిపోయి తండ్రి గారు చేయించిన బంగారం ఒక నంది ఉంది అక్కడ, ఆ నందులోకి తలుపులు తీసుకొని నందులోకి వెళ్ళిపోయి అమ్మాయి ఏమంటుంది, అమ్మా పార్వతీదేవి ఈ వరహాన నేను పుట్టాను, ఎవడో దుష్టుడు దుర్మార్గుడు వచ్చి వెళ్ళాడమంటున్నాడు. అమ్మా పార్వతి ఈ తలుపులు ఎవరికి రాకూడదు, నేను చేసుకోమనే భర్తకే తలుపులు రావాలని పార్వతీదేవి మీద ఆనబెట్టి

ఆ చిన్నది దగ్గర ఎంత కొట్టి నా తలుపులు తీయట్లేదు, ఎంత పిలిచినా బయటికి రావట్లేదు. మహారాజు చక్రవర్తి బయటికి వెళ్ళి వచ్చే అమ్మా దాసీలు చిలకెత్తలు వెళ్ళి వచ్చారు. అమ్మా ఆ అమ్మాయిని అందులో దూరిపోయింది, అమ్మాయిని బయటకు తీయండి అన్నారు. ఎవరైనా తలుపులు తీస్తుంటే రావట్లేదు. అమ్మా రాజుగారండి ఎవరో తలుపులు తీసినా రావట్లేదు. అయినా ఈ అమ్మాయి ఎవరు, ఏంటి ఈ అమ్మాయి వృత్తాంతం ఏమిటి అని దాసీలు అడిగాడట. ఆ దాసీలు కూడా మహారాజుని ఎప్పుడు చూడలేదు పాపం, 12 ఆముడు దూరంలో ఉన్నారు కదా, వాళ్ళకి తెలియదు. ఏమండి ఇంకేముంది, ఈ అమ్మాయి పేరు రత్నమాల, వాళ్ళ అమ్మగారి పేరు పగడాల దేవి, వాళ్ళ నాన్నగారి పేరు ఇమామంతన మహారాజు. అనగానే ఓయమ్మ ఓయమ్మ నా కూతురి నీ

తెలిసిందంటే నా పరువు ఏమన్నా ఉంటుందే. 10 మంది గుమ్మస్తాలు పిలవనింపి, నాయనా గుమ్మస్తాల మంత్రిలార, ఈ బంగారు ఒక నందిని సముద్రంలో నా పారవేయండి. అమ్మా నా పరువు ప్రతిష్ట పోతుంది. అవునే మహారాజు, ఆ ఒక కూతురుని కనుక ఆ బంగారు నందులో దూరింది కనుక ఆ అమ్మాయిని ఆ నందిని తీసుకొని అమ్మా సముద్రంలో పారవేసిరో. అమ్మా నందిని పారవేశారు కదా ఈ మహారాజు దుఃఖిస్తూ రాజు.

దూరమున నేను కట్టించిన మొహాలు మర్చిపోయాను, ఉద్యానవనము మర్చిపోయి ఆ ఉద్యానవనంలో ఆడే అమ్మాయిని చూసి నేను ఇలాగ మోహించాను. ఆ అమ్మాయి నందులో దూరింది. ఆ అమ్మాయి మన అమ్మాయిని నాకు తెలియదు. అమ్మాయిని నందిని సముద్రంలో పారవేయమని ఇప్పుడే చెప్పి వచ్చానన్న. అప్పుడు భార్య భర్త కాళ్ళ మీద పడిపోయి తండమోయిన ప్రాణ వల్ల అయ్యో చక్కగా అమ్మాయికి గండం ఉంది, మీకు గండం ఉందని చెప్పారని అమ్మాయిని మీరు ఇప్పుడు వరకు చూడలేదు, పెళ్లిలోనే చూడమన్నారు అమ్మాయికి. అయ్యో పెళ్లి చేద్దామనుకుంటే అమ్మాయిని సముద్రంలో పడవేశారా, నందితో ప్రకారంగా అమ్మాయిని కూడా పడవేశారని భార్యాభర్తలు దుఃఖిస్తూ ఇమామంతుల పట్టణంలో ఉండిపోయి వాళ్ళ కథ అలాగుండని ఇక్కడ నందిలో ఉన్న అమ్మాయి రత్నమాల.

వెళ్ళిపోతుంది, ఇక్కడ ఒడ్డుకు రాకుండా దాటుకుంటా వెళ్ళిపోతుంది కెరటాల మీదని. ఎప్పుడైతే వెళ్ళిపోతుందో అమ్మా ఆనందులో ఉన్న చిన్నక తలా ఉండని. ఇక్కడ చోళాపురి పట్టణములోన మహారాజు కుమారుడు యాటశికారికి బయలుదేరినాడా. అమ్మా యాటశికారికి బయలుదేరాడు బాలుడు. ఆ ఊళ్ళో ఉన్న ఒక పల్లె భోయులు సముద్రంలో వేటకు వచ్చారు. అమ్మ వలలు వేస్తున్నారు, ఆవేళ ఒక పిత్తపరి కన్నా పడలేదు పాపం. ఒరే ఇంకా పడవాలు లోతుగా వెళదామని ఇంకా లోతుకి నడిపారు పడవాలు. అమ్మ 10 మంది భోయులు వలలు వేస్తున్నారు, ఒకటి వలకి చిక్కుపడ్డాది. ఏంటమ్మా నంది? అయ్యి బాబు లాగుదామంటే రావట్లేదు. ఒరే ఒరే పెద్ద తిమంగళం పడిపోయింది, నా వల మీద 10 మంది వలలు వేయండి. ఆ 10 మంది కూడా వలలు వేశారు. లాగి లాగి లాగి లాగుతుంటే ఒరే ఇవాళ మన పండగే పండగ, ఎందుకు చెప్పనా పెద్ద చేప పడిపోయింది స్వర్గ చేప. ఈ చేప తీసుకెళ్ళి మన రాజుగారికి ఇచ్చామనుకో మనకి ఎక్కువ బహుమతి వస్తుందని ఆ ఒక పల్లె భోయులు ఆ ఒక నందిని తీసుకుని తీసుకొని అమ్మా బయటకు వచ్చి పడ్డారు. పడగానే బంగారు నంది కదా చక్కగా తల తల తల తల మెరిసిపోతుంది, ఎంతో చక్కగా మెరిసిపోతుంది. అమ్మా ఇదేంటి బాబోయ్ ఈ నంది పడ్డాదండి చేప అనుకున్నాం అని ఆ ఒక పల్లె భోయులు అమ్మా నందో చేప ఏదొకటి, ఇది ఎత్తడిదో బంగారదో మనకు తెలియదు, మన రాజుగారి దగ్గర పట్టుకెళ్ళామనుకో మనకి ఎక్కువగా వరహాలు ఇస్తారని ఆ 10 మంది బెస్ట్ భోయులు ఆ నందిని వెత్తుకొని ఆ సముద్రం వార బయలుదేరారు. ఈ ఒక పిల్లవాడు యాడశికారికి వచ్చిన కుర్రవాడు సముద్రం వార బయలుదేరాడు. వాళ్ళు వీళ్ళు కలుసుకున్నారు, ఒరే పల్లె భోయులు లారే ఏంటి మోసుకొస్తున్నారు, ఏముండో ఇదేంటో తెలియదండి సముద్రంలో దొరికింది మాకు, మా వలలో చిక్కుపడ్డాదని. ఆ అమ్మా రాజుగారి అబ్బాయి కదా శివబాలుడు, అమ్మా శివప్రసాదు ఏముండని నందిని కింద దింపారు. దింపి చూడగానే అబ్బాయి మహారాజు చక్రవర్తి, ఒరే ఇది బంగారు నంది ఏముండో, ఇది బంగారు నందా? అయ్యి బాబో ఏముండి మీ నాన్నగారికి ఇచ్చామనుకోండి ఇంకా మాకు ఇంకా పండగే పండగ, మీ నాన్నగారు బోళ్ళని వరాలు మాకు ఇస్తారు. అయితే ఈ నందులో ఏముందో చూద్దామని పిల్లవాడు శంకరుడు వరహాన్ని పుట్టిన పిల్లవాడు భగవంతుడిని తెలుసుకొని ఆ నంది మీద చేయి వేయగా ఆ 2 తలుపులు బయటికి రాగానే వేస్తే 1000 రూపాయలు పట్టుకుంటే 10 రూపాయలు ఉంది. ఈ చక్కన ఒక శివకుమారుడు అమ్మాయి వంక చూసి విలవిల మూర్చ పోయా నారాయణ. అమ్మాయి అమ్మాయి ఎంతో అందంగా ఉంది, తన మూర్చ తను తెలుపుకొని అమ్మాయి చిన్నదానా నీ ఊరు పేరు ఏమిటమ్మా? అయ్యో మహారాజా నా ఊరు పేరు అనగా మామంతుల పట్నము, నా తల్లి పేరు కడాలదేవి, నా తండ్రి పేరు విమామంతుల మహారాజు, మా నాన్నగారు నా పుట్టినరోజుకి పెద్ద బంగారం ఈ నందిని చేయించారు. ఒక రోజు వేళప్పుడు ఎవరు లేని టైములోన ఒక కిరాతకుడు వచ్చి నన్ను చేపట్టుకోబోతే ఈ నందులో దూరిపోయాను. ఇది నా కథ అని చెప్పింది. అయితే అమ్మాయి చక్కగా ఉందని అమ్మా మా నాన్నగారి దగ్గరికి వెళదాంరా అని రాజుగారి దగ్గరికి రాజుగారి చెరువు తీసుకొచ్చాడు బాలుడు. అమ్మా రాజుగారు బాగా చూశారు, అయినా శివప్రసాదు ఈ అమ్మాయి ఎక్కడ దొరికింది? నాన్నగారు ఇదిగో ఈ బంగారం అందులో దొరికింది ఈ అమ్మాయి. అమ్మా నీ ఊరు పేరేమిటి? నాది ఇమామంతుల పట్నము, మా తండ్రి గారి ఇమామంతులు మహారాజు, మా తల్లి పేరు పగడాలి దేవి, మా నాన్నగారు ఈ పుట్టినరోజు ఇచ్చారండి నందినని తండ్రి తమ మామయ్య గారు కూడా అదే చెప్పింది. చెప్పగానే అప్పుడు చక్కగా చూశారు, అమ్మా నేను 10 మంది బోయిల్ పెట్టి నేను మీ ఊరు పంపించేస్తాను. అదేమిటండి మహారాజా? అలాగండి వెళ్ళిపోతానది అమ్మాయి. అయితే అమ్మా ఈ అబ్బాయి చూశాడు శివప్రసాద్, నానా నేను అమ్మాయిని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. అదేమిటి బాబు నీకు నా చెల్లెలు కూతురు ఉంది కదా పెళ్లి చేస్తాం. నాన్న చేసావయ్య అమ్మాయిని పెళ్లి చేయి, లేదంటే నేను పెళ్లి కూడాను చేసుకోను నాన్న. అలాగే బాబుని భార్యాభర్తలు బాగా మాట్లాడుకున్నారు. ఎవరు? మహారాణి మహారాజు గారు. అదేమిటండి అబ్బాయి చేసుకొని ఉంటున్నాడు పెళ్లి, మీ చెల్లెలు కూతురికి ఇంకో మహారాజునిచ్చి చేద్దాము, మన అబ్బాయికి అమ్మాయి రత్నమాల చాలా అందంగా ఉంది చేసేద్దామని వాళ్ళు వీళ్ళు మాట్లాడుకొని తండ్రి గారికి కబురు పెట్టి ఆ తల్లిదండ్రులను పిలిపించి అమ్మ పెళ్లిలో చూడమన్నారు కదా బ్రాహ్మలు, అమ్మాయిని చూడగానే

వచ్చిన ఇద్దరు మార్పుడి అమ్మా కూతురాని కూతురు కాళ్ళ మీద పడిపోయి అమ్మా నా తప్పు క్షమించవమ్మా, నా కూతురు పని నాకు తెలియదు, నేను తండ్రిని నీకు తెలియదు, అమ్మా నా తప్పు క్షమించమని అక్కడ కనుక ఆ రాజుగారు పెద్దరాజుగారు ఈ రాజుగారు ఏకమయ్యి

తల్లిదండ్రులు వేసి, ఉదయముట్టి గారుగులు వేసి, అమ్మ శివబాలుడు పెళ్ళికుమారుడు, రత్నమాల పెళ్లి కూతురు, చదివే బ్రాహ్మణులతోటి, ఓడే భట్రాజులతోటి రంగరంగ వైపోగంగా వారు కూడా పెళ్లి చేసినారా. అమ్మ 12 ఏళ్ళు.

పోవిందంట. అయ్యో వైకుంఠంబు వెళ్ళిపోయినారా మరివారా, అమ్మా కాశీ మొదల కథ, అమ్మా బంగారు నంది కథ, ఇక్కడికి సంపూర్తి వాయనం.

0: మీరింతవరకు కాశీ మజిలీ కథలలోని బంగారు నంది కథ తంబురు కథ విన్నారు. నిర్వహణ శ్రీమతి మిరియాల రంగమ్మ. వంతలు శ్రీమతి మిరియాల రమణమ్మ, శ్రీమతి మిరియాల వెంకటమ్మ.
1: మీరు వింటున్నారు 102.2 MHz పై ఆకాశవాణి FM. చిత్రగీతలు వింటారు. ముందుగా వినబోతున్న పాట ప్రేమ పావురాలు చిత్రం నుంచి. చిత్ర పాడారు, గీతరచన రాజశ్రీ.

కార్యక్రమంలో చివరిగా వినబోతున్న పాట ఆడవారి మాటలకు అర్థాలే వేర్లే చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడారు. గీతరచన సిరివెన్నెల, సంగీతం యోనశంకర్ రాజా.

చిత్రగీతాలు విన్నారు. మీరు వింటున్నారు 102.2 MHz పై ఆకాశవాణి ఎఫ్ఎం. సమయం 1:20 వస్తుంది. మరి కొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు వింటారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కల్పనా మధిర. ముఖ్యాంశాలు. వీపీజీ రామ్జీ జాతీయ స్థాయి కార్యక్రమాన్ని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తిరుపతిలో అధికారికంగా ఈరోజు ప్రారంభించారు. స్వర్ణాంధ్ర 2047 ఆర్థిక విశ్లేషణ సామర్థ్యాలపై నిర్వహించే రాష్ట్రస్థాయి కార్యశాలలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పాల్గొంటారు. ప్రతి ఒక్కరూ వర్షపు నీటి సంరక్షణకు కృషి చేయాలని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి సూచించారు. ప్రజలకు నాణ్యమైన విద్య, వైద్య సేవలు అందించడంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. వార్తల వివరాలు. వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్, అజీవికా మిషన్ గ్రామీణ్, వీబీజీ రామ్జీ జాతీయ స్థాయి కార్యక్రమాన్ని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు అధికారికంగా ప్రారంభించారు. తిరుపతి జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గంలోని ఓబులవారిపల్లి మండలం ముక్కావారిపల్లి గ్రామంలో నిర్వహించిన కార్యక్రమంలో వీబీజీ రామ్జీ ప్రోత్సాహక గీతాన్ని, పథకం సమాచార సంచికను, పోర్టల్ను ఆవిష్కరించారు. లబ్దిదారులకు రోజ్గార్ గ్యారంటీ కార్డులను పంపిణీ చేశారు. అనంతరం కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మాట్లాడుతూ, వీబీజీ రామ్జీ యోజన ద్వారా గ్రామీణ పేదలకు మరింత ఉపాధి భద్రత కల్పిస్తున్నామని తెలిపారు. గతంలో 100 రోజుల ఉపాధి ఉండగా వీబీజీ రామ్జీ పథకం కింద శ్రామికులకు 125 రోజుల ఉపాధి లభిస్తుందని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పేర్కొంటూ,
1: आज विकसित भारत जी राम जी योजना लागू हो रही है, ऐसी कृपा की वर्षा कीजिए कि हमारा कोई गरीब मजदूर बिना काम के ना रहे, हर हाथ को काम, हर पेट को रोटी, कोई गरीब बिना काम के ना रहे, इसके लिए ये योजना आई है। विकसित भारत जी राम जी योजना में मनरेगा में केवल 100 दिन रोजगार मिलता था, विकसित भारत जी राम जी योजना में पूरे 125 दिन मजदूर को रोजगार मिलेगा।

0: ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ,
1: ఇంత మునుపు నరేగా రాయలసీమ నుంచే ప్రారంభించారు. ఈ రోజు మెరుగైన మెరుగులు తీసుకొచ్చి జీరాంజీ పథకాన్ని తీసుకొచ్చారు. రాబోయే రోజుల్లో స్వర్ణాంధ్రప్రదేశ్ దిశగా, వికసిత్ భారత్ దిశగా అభివృద్ధి అవుతున్నాం. ఎవ్వరికి అనుమానం అవసరం లేదు. భారతదేశం అగ్రదేశంగా తయారవుతుంది. అందుకు జీరాంజీ ఉపయోగపడుతుంది.
0: కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్తో పాటు కేంద్ర కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ సహాయ మంత్రి కమలేష్ పాస్వాన్, ఇతర అధికారులు పాల్గొన్నారు. స్వర్ణాంధ్ర 2047 విజన్ లక్ష్యాల సాధనకు పరిపాలనలో ఆర్థిక విశ్లేషణ సామర్థ్యాలపై రాష్టస్థాయి మేధో సదస్సు ఈరోజు రేపు తిరుపతిలో జరగనుంది. రాష్ట ప్రభుత్వ ప్రణాళిక విభాగం ఆధ్వర్యంలో జరిగే ఈ 2 రోజుల కార్యశాలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు మధ్యాహ్నం ప్రారంభించి స్వర్ణాంధ్ర లక్ష్యాల సాధనకు అవసరమైన కార్యాచరణపై ప్రసంగిస్తారు. ఈ సదస్సులో డేటా ఆధారిత పాలన, ప్రణాళికా విధానాలు, శాఖల మధ్య సమన్వయం, ఫలితాల ఆధారిత పరిపాలన, అభివృద్ది లక్ష్యాల పర్యవేక్షణ వంటి అంశాలపై విస్తృత చర్చలు జరగనున్నాయి. ఈ కార్యక్రమంలో భారత ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారు, నీతి ఆయోగ్ గణాంకాలు, కార్యక్రమ అమలు మంత్రిత్వ శాఖ ప్రతినిధులతో పాటు రాష్ట ప్రభుత్వ ఉన్నతాధికారులు పాల్గొననున్నట్లు అధికారులు తెలిపారు. రాష్ట పెట్టుబడులు మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఈ రోజు నుంచి 2 రోజుల పాటు ఢిల్లీలో పర్యటిస్తారు. ఈ రోజు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడుతో సమావేశమై రాష్టంలో కొత్త విమానాశ్రయాల పురోగతి, అనుమతులు, విమాన మార్గాల విస్తరణ, విమానయాన శిక్షణా సంస్థల క్లస్టర్ అభివృద్ది, వాటర్ ఏరోడ్రోమ్లు, హెలీపోర్టులు ఏర్పాటుపై చర్చించనున్నారు. రేపు కేంద్ర పోర్టులు, షిప్పింగ్, జలమార్గాల శాఖ మంత్రి సర్బానంద్ సోనోవాల్తో సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా దుగ్గరాజపట్నం పోర్టుల అనుసంధాన రహదారులు, అంతర్గత జలమార్గాల అభివృద్ది, 3 గ్రీన్ఫీల్డ్ పోర్టుల నిర్మాణం, మారిటైమ్ రంగంలో రాష్ట అభివృద్ది అవకాశాలు, కేంద్ర సహకారంపై చర్చించనున్నట్లు అధికారులు తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని పలువురు ప్రముఖులు ఈరోజు దర్శించుకున్నారు. రాష్ట ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, బీజేపీ రాష్ట అధ్యకులు పీవీఎన్ మాధవ్ వేరువేరుగా స్వామివారిని దర్శించుకున్నారు. అలాగే కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి ఈరోజు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయం వెలుపల కేంద్ర మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ, ప్రస్తుతం వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయని, సమృద్దిగా వర్షాలు కురవాలని స్వామివారిని ప్రార్థించినట్లు తెలిపారు. దేశంలో ఆహార ధాన్యాల ఉత్పత్తికి వర్షపాతం కీలకమని, ప్రతి ఒక్కరూ నీటి సంరక్షణకు కృషి చేయాలని కిషన్ రెడ్డి తెలియజేస్తూ,
2: మన దేశంలోనే కాదు ప్రపంచమంతా కూడా ఈ సంవత్సరం మంచి వర్షాలు రావాలని, ప్రజలకు ఏ కష్టం రాకుండా చూడాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను. ప్రజలను కూడా కోరేది ఒకటే, పడ్డటువంటి ప్రతి నీటి చుక్క వృధా పోకుండా దాన్ని కాపాడుకోవాలి. ప్రతి నీటి చుక్కను ఒదిసి పట్టుకుని దాన్ని కాపాడుకుంటేనే ఈ కష్టకాలంలో ప్రజలకు తాగునీరు గాని, సాగునీరు గాని, మరి ప్రకృతి వైపరీత్యాలకు గాని ఇబ్బంది లేకుండా మనకు ముందుకెళ్తామని మనం చేస్తాము.
0: వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అజీవికా మిషన్ గ్రామీణ వీబీసీ రామ్జీ పథకం గ్రామీణ కుటుంబాలకు స్థిరమైన ఉపాధి కల్పిస్తుందని రాష్ట మంత్రులు పయ్యావుల కేశవ్, డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి పేర్కొన్నారు. అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గంలోని కూడేరు మండలం అరవకూరు గ్రామంలో నిర్వహించిన జిల్లా స్థాయి ప్రారంభ వీబీజీ రామ్జీ కార్యక్రమంలో రాష్ట ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ, వీబీజీ రామ్జీ పథకం ద్వారా అర్హులైన లబ్దిదారులకు 125 రోజుల వేతన ఉపాధి కల్పిస్తారు మని తెలిపారు. అదేవిధంగా ప్రకాశం జిల్లా జరుగుమల్లి మండలం వావిలేటిపాడు గ్రామంలో రాష్ట సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయస్వామి వీబీజీ రామ్జీ పథకాన్ని ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడుతూ, ఉపాధితో పాటు గ్రామీణ మౌలిక వసతుల అభివృద్ది, జల సంరక్షణ, భూగర్భ జలాల పెంపు, పర్యావరణ పరిరక్షణకు ఈ పథకం ఉపయోగపడుతుందని తెలిపారు. గ్రామీణ ఉపాధి రంగంలో వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అజీవికా మిషన్ గ్రామీణ్ వీబీజీ రామ్జీ అమలుతో సరికొత్త అధ్యాయం ప్రారంభమైందని బీజేపీ రాష్ట అధ్యకులు పీవీఎన్ మాధవ్ పేర్కొన్నారు. తిరుపతిలో నిర్వహించిన పార్టీ రాష్ట పదాధికారులు, జిల్లా అధ్యకులు, ఇన్ఛార్జీల సమావేశంలో ఆయన ఈరోజు మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో

0: రాష్టంలో బీపీజీ రామ్జీ పథకం అమల్లోకి రావడం హర్షణీయమని అన్నారు. గ్రామీణ కుటుంబాల జీవనోపాధిని మెరుగు చేయడంతో పాటు మౌలిక వసతుల అభివృద్దికి, గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు ఈ పథకం దోహదపడుతుందని పేర్కొన్నారు. ప్రజలకు నాణ్యమైన విద్య, వైద్య సేవలు అందించడంపై రాష్ట ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. తిరుపతి జిల్లా సత్యవేడులోని ఒక ప్రైవేటు విశ్వవిద్యాలయంలో నూతన కోర్సులను ఈ రోజు ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఐటీ రంగంపై విద్యార్థుల్లో ఆసక్తి పెంచే లక్ష్యంతో పలు కొత్త కోర్సులను అందుబాటులోకి తీసుకువచ్చామని తెలిపారు. ఈ కోర్సుల్లో శిక్షణ పొందే విద్యార్థులకు వేతనంతో పాటు శ్రీసిటీలోని పరిశ్రమల్లో ఉపాధి అవకాశాలు కల్పిస్తామని చెప్పారు. ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను యువత సద్వినియోగం చేసుకోవాలని మంత్రి సూచించారు. విజయవాడలో ఇటీవల ఆత్మహత్య చేసుకున్న క్రాంతి కుమార్ కుటుంబ సభ్యులను వైఎస్సార్సీపీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు పరామర్శించారు. ఈ సందర్భంగా క్రాంతి కుమార్ కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, రాష్టంలోని శాంతి భద్రతల పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేశారు. క్రాంతి కుమార్ మృతిపై పూర్తి స్థాయిలో విచారణ జరగాలని కోరారు. బాధిత కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని జగన్మోహన్ రెడ్డి తెలియజేస్తూ,
1: అన్ని రకాలుగా అన్నకు తోడుగా పార్టీ ఖచ్చితంగా నిలబడుతుంది. అన్ని రకాలుగా కూడా ఈ కేసుకు సంబంధించి లీగల్ ఎయిడ్ దగ్గర నుంచి మొదలు పెడితే అన్ని రకాలుగా కూడా తోడుగా ఈ కుటుంబానికి ఉంటాం. ఖచ్చితంగా న్యాయం జరిగేదానికి, జరిగే దిశగా కోర్టుల మీద ఖచ్చితంగా ఒత్తిడి కూడా తీసుకొచ్చే కార్యక్రమం కూడా ఖచ్చితంగా చేస్తాం.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. బీపీజీ రామ్జీ జాతీయ స్థాయి కార్యక్రమాన్ని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తిరుపతిలో అధికారికంగా ఈరోజు ప్రారంభించారు. స్వర్ణాంధ్ర 2047 ఆర్థిక విశ్లేషణ సామర్థ్యాలపై నిర్వహించే రాష్టస్థాయి కార్యశాలలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పాల్గొంటారు. ప్రతి ఒక్కరూ వర్షపు నీటి సంరక్షణకు కృషి చేయాలని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి సూచించారు. ప్రజలకు నాణ్యమైన విద్య, వైద్య సేవలు అందించడంపై రాష్ట ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: ముఖాన్ మొటిమలా
2: సై బాల్,
1: గజ్జా బబలా
2: సై బాల్,
1: నడుగుల తామరా
2: సై బాల్,
1: బురద పుల్లా
2: సై బాల్.
3: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సై బాల్.
4: నా కడుపులో ఉన్నప్పుడు విన్న ఆ గుండె చప్పుడు నా ప్రపంచం. ఆ చప్పుడు ఎప్పటికీ లయ తప్పకూడదు. మీ చిన్నారి గుండె చప్పుళ్లకు ఇప్పుడు కొండంత అండా. మణిపాల్ హాస్పిటల్స్ విజయవాడలో ఇప్పుడు అత్యాధునిక పీడియాట్రిక్ కార్డియాలజీ విభాగం సిద్ధం. చిన్నారి గుండెలకు అధునాతన రక్షణ. మణిపాల్ హాస్పిటల్ విజయవాడ.
5: ఈనాటి గ్రామలక్ష్మి కార్యక్రమంలో ముందుగా మహిళల అభ్యున్నతికి డ్వాక్రా శ్రీమతి జి రామతులసమ్మ గారితో పరిచయ కార్యక్రమం వింటారు.
6: మహిళా సాధికారికత ప్రభుత్వం ఉద్దేశించిన పథకాల్లో డ్వాక్రా ముఖ్యమైనది. మరి ఇటువంటి డ్వాక్రా పథకంలో తమ అనుభవాల్ని వివరించడానికి గుంపెన రామతులసమ్మ గారు మనతో ఉన్నారు. వారు డ్వాక్రా సంఘంలో తమ అనుభవాలను శ్రోతలు పంచుకుంటారు. నమస్కారం తులసమ్మ గారు.
7: నమస్కారం అండి. మాది తాడేపల్లి మండలం డేసురం గ్రామంలోని సాయిరామ గ్రామైక్య సంఘం ప్రెసిడెంట్ నండి నేను.

0: ఒక పేద కుటుంబం నుంచి వచ్చిందాన్ని నేను. ఒక ఎకరం పొలం ఉండేది. ఆ ఎకరం పొలం కూడా మా వారు అమ్మేసేసి లారీ కొన్నారు. ఆ లారీ కొన్న తర్వాత దాంట్లో లాస్ వచ్చింది. యాక్సిడెంట్ అయ్యి ఆయన కాలు చేయి కూడా విరిగినాయండి. అప్పుడు చాలా ఇబ్బందులు పడ్డాం మేము. ఆర్థికంగా చాలా నలిగిపోయాము. 99లో డోక్రా గ్రూప్ వాళ్ళు వచ్చి అన్మెట్రు ఇట్లా గ్రూపులు చేసుకోండి అని అన్నారు. సరేనని నేను కూడా గ్రూపులో జాయిన్ అయ్యాను. అయిన తర్వాత మహిళా మండల ద్వారా మిషన్ సెంటర్ పెట్టారు. ఆ సెంటర్లో మిషన్ నేర్చుకున్నాను. నేర్చుకున్న తర్వాత ఫస్ట్ లింకేజీ మాకు 2000 ఇచ్చారు. ఆ 2000 పెట్టి నేను మిషన్ కొనుక్కున్నాను. ఆ మిషన్ కుట్టుకుంటా ఉండేదాన్ని. ఒక 6 నెలలు పోయిన తర్వాత డిఆర్డి వాళ్ళు మాకు మళ్ళీ 100,000 రూపాయలు సబ్సిడీ లోన్ ఇచ్చారు. ఆ లోన్ తోటి నా వంతు 10,000 వచ్చింది. ఆ 10,000 పెట్టేసి నేను లాత తీసుకొచ్చి పెట్టికోట్లు అవి కుట్టేదాన్ని, కుట్టి అమ్మేదాన్ని. తెలిసిన వాళ్ళందరూ తీసుకెళ్లేవాళ్ళు. బాగానే జరిగేది అది. ఆ తర్వాత ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్లో డోక్రా ద్వారానే షాప్ పెట్టుకోవడానికి నాకు అవకాశం పెట్టుకున్నాను. ఇంకా అప్పుడు నేను ఒక్కదాన్ని చేయలేక ఇంకా నలుగురిని మా గ్రూప్ వాళ్ళని చేర్చుకున్నాను. దాంట్లోకి కటింగ్ చేసి ఇచ్చేదాన్ని, పీస్ వర్క్ చేసేవాళ్ళు. అట్లా ఆదాయం పెంచుకోగలిగాను. ఆర్థికంగా కొంచెం బలపడ్డాను నేను. ఆ తర్వాత మా పిల్లలకు కూడా ఇంద్రమ్మ సింగ్ దాంట్లో పిల్లలిద్దరికి చెరువుకి ఇల్లు కట్టాను. ఇప్పుడు నేను నా మనవరాలని ఇంజనీరింగ్ చెప్పించుకోగలుగుతున్నాను. అందుకని నేను డోక్రా గ్రూప్లో చేరిన తర్వాత బాగున్నానని అంటున్నాను. అలాగే నా తోటి వాళ్ళందరికీ కూడా నా అనుభవాన్ని, గ్రామ సంఘం ప్రెసిడెంట్గా నేనున్నాను కాబట్టి అందరికీ కూడా ట్రైనింగ్లు ఇప్పించి అందరినీ కూడా ఆర్థికంగా వాళ్ళకి ఏది ఇంట్రెస్టింగ్ ఉంటుందో అట్లా చేయాలి అన్న సంకల్పం నాకు ఉండేది.
1: మరి మీరు గ్రామ సంఘం ప్రెసిడెంట్ అవ్వడం ఎలా జరిగిందండి?
0: 28 గ్రూపులు ఉన్నాయండి మా ఊళ్ళో. 28 గ్రూపుల వాళ్ళు కూడా అప్పుడు సంఘాలు పెట్టుకోమని, గ్రామానికి ఒక సంఘం ఉంటే ఇంకా అందరం కలిసి సామాజికంగా ఏదైనా సమస్య ఉన్నా కూడా అందరం కలిసి తీర్చుకోవచ్చు అనే ఉద్దేశంతో మాకు డిఆర్డి వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చారు గ్రామ సంఘం పెట్టుకోండి అని. దాంతో గ్రూప్కి వచ్చేసి ఇద్దరు లీడర్ల కాడికి వచ్చేసి కూర్చుంటారు. 2 మీటింగులు పెట్టుకుంటాం. ఫస్ట్ మీటింగులో అందరూ కలిసి మాట్లాడుకుంటారు. దీని నుంచి మనకేమి ఆశించకుండా పనిచేసే వాళ్ళు ఎవరుంటారు, సేవాభావంతో చేసేవాళ్ళు లేచి నుంచోండి అని అంటారు. అప్పుడు లేచి నుంచున్నాం. అది మామూలుగా ఓటింగ్ లాగా ఏదో సీట్లు రాసుకోవటం అలా ఉండదండి. మా ఓటింగ్ కూడా చేతులు ఎత్తుతారు. ఎవరైతే చేస్తానని నిలబడ్డాళ్ళు ఇష్టం అయితే అందరూ చేతులు ఎత్తుతారు, ఇష్టం లేకపోతే గనక ఎత్తరు. అప్పుడైతే అందరూ కూడా చేతులు ఎత్తారు ఉండండి అని. అట్లా 5 గురుని తీసుకుంటారు. వైస్ ప్రెసిడెంట్ గాను అందరూ ఇష్టపడతారు. అలాగే సెక్రటరీ గాను, జాయింట్ సెక్రటరీ గాను, ట్రెజరర్ గాను నుంచుంటారు. నేను ఇది చేస్తాను అని వాళ్ళంతరికి వాళ్లే నుంచుంటారు. సభ్యులకు ఇష్టమైతే వాళ్ళు చేతులు ఎత్తుతారు. ఆవిడంటే ఇష్టం లేకపోతే చేతులు ఎత్తారు. ఇంకా అదే ఓటింగ్ అనమాట. అట్లా ఎన్నిక అయ్యాను.
1: ఈ గ్రామ సంఘం మీటింగ్ లో సహజంగా ఎటువంటి అంశాలు చర్చకు వస్తూ ఉంటాయి తులసమ్మ గారు?
0: హాజరు వేసుకుంటామండి. ముందు అందరు వచ్చారా లేదా అనేది. హాజరు తర్వాత చిన్న సంఘాలు పనితీరు ఎలా ఉంది, మీ సంఘం ఎలా చేస్తుంది ఏంటి అనేది అందరినీ అడుగుతాము. ఆ సంఘం మీటింగ్ డేట్లు తెలుసుకుంటాము. తర్వాత బ్యాంక్ లింకేజీ గురించి మాట్లాడుకుంటాం, అందరు కడుతున్నారా లేదా అనేది మాట్లాడుకుంటాం. ఆ తర్వాత జెండర్ గురించి మాట్లాడుకుంటాం, సామాజిక సమస్యలు మాట్లాడుకుంటాం. ఆ తర్వాత పుస్తకాలు రాసుకుంటున్నారా లేదా, గ్రూప్ పుస్తకాలు ప్రతి నెల కూడా రాసుకోవాలి. ఏదన్నా ఇప్పుడు 6 నెలలకోసారి ఆడిట్ జరుగుతాయి. అలాంటప్పుడు ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా ఉంటాయి. అందుకు పుస్తకాల రూపంలో ఎవరు కట్టారు, ఎవరు కట్టలేదు, ఇంకెంత కట్టాలనేది ఒక రాసుకోవాలి. అది రాసుకుంటున్నారా లేదా అని అందరిని అడుగుతాం. అట్లాంటి అంశాల గురించి మాట్లాడుకుంటాం.
1: సహజంగా మీ అనుభవం చూసుకుంటే మీరు మీ కాళ్ళ మీద మీరు నిలబడ్డారు డ్వాక్రా పథకం ద్వారా. అలాగే ఈ రోజు 4 గురికి పని చూపించగలుగుతున్నారు. మరి అసలు ఈ డ్వాక్రా పథకం ప్రారంభమయ్యాక మహిళల స్థితిగతుల్లో ఎటువంటి మార్పులు వచ్చాయి?
0: ఆర్థికంగా డ్వాక్రా గ్రూపులు వచ్చిన తర్వాత బాగుందండి. ఇప్పుడు వాళ్ళకి ఏదన్నా అవసరం అనుకుంటే ట్రైనింగ్లు ఇప్పిస్తున్నాము, అది తీసుకుంటున్నారు. దాని ద్వారా వాళ్ళు మిషన్ కుట్టేవాళ్ళు మిషను, షాపులు పెట్టుకునేవాళ్ళు షాపులు అలా పెట్టుకుంటున్నారు. పెట్టుకున్నప్పుడు వాళ్ళ ఆదాయం పెరుగుతుంది కాబట్టి ఆర్థికంగాను మానసికంగాను సామాజికంగాను కూడా అందరూ ధైర్యంగానే ఉంటున్నారు. ఎదుగుదలే కనిపించిందండి వాళ్ళల్లో కూడా. అందరూ మనోధైర్యంతో ఉంటున్నారు. ఏం పర్వాలేదు మనకి, డోక్రా ద్వారా అన్నీ కూడా సమకూరుస్తున్నాయి, మన పిల్లల్ని బాగా చదివించుకోగలుగుతున్నాం అనే ఆలోచనతో ఉన్నారు అందరూ కూడా.
1: మరి ఈ డ్వాక్రా సంఘాలకు ప్రభుత్వం చాలా తక్కువ వడ్డీకి

0: డబ్బుని అప్పుగా ఇస్తుంది. మరి ఈ డబ్బును సక్రమంగా వినియోగిస్తున్నారా లేకపోతే వ్యక్తిగత అవసరాలకి వాడుకుంటున్నారా, ఇటువంటివి మీరు చెక్ చేస్తారా? ఒకవేళ ఎవరైనా వ్యక్తిగత అవసరాలకి దుర్వినియోగం చేస్తే అప్పుడు మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటారు?
1: మామూలుగా అసలు దీనికి సామాజిక తనిఖీ కమిటీ అని ఉంటుందండి. మేము ప్రభుత్వం ఇచ్చేది లింకేజ్ లోన్ కానీ శ్రీనిధి లోన్లు ఇలాంటివి ఉంటాయి. అది వాళ్ళు ఏంటంటే క్రెడిట్ ప్లాన్ ప్రకారంగానే మేము ఇస్తాం. వాళ్ళు మేము ఒక గేదెను కొంటాము, ఆ గేదెకి 50,000 ఖర్చు అవుతుంది. దాంట్లో దానికి ఎన్ని లీటర్ల పాలు ఇస్తుంది, ఎంత మా వాడుకుంటాం, ఎంత ఆదాయం వస్తుంది అనేది రాస్తారు దాంట్లో. ఆ రాసిన దాన్ని బట్టి మేము సామాజిక తనిఖీ కమిటీ అనేది మా గ్రూపుల్లోనే ఉంటుంది. 5 కమిటీలు ఉంటారు కదా, 5 కమిటీల్లో వాళ్ళు ఉంటారు. వీళ్ళు కొన్నారా లేదా ఈ అప్పు తీసుకెళ్లి అనేది తనిఖీ చేస్తారు. కొనకపోతే వెంటనే చర్య తీసుకుంటారు. కొనేలాగా వేరే ఆటకి మీరు వాడొద్దు, ఆదాయం వచ్చే కార్యక్రమాలకే ఈ ప్రభుత్వం సొమ్మును వాడాలి అనేది మేము ముందు నుంచే వాళ్ళకి చెప్తా ఉంటాము. వాళ్ళు కూడా అలాగే ఆటికే వాడతారు. వేరే దుర్వినియోగం చేశారంటే చాలా ఇబ్బంది పడతారని మేము అది కొనేలాగానే చూస్తాం. ఊళ్ళో వాళ్లే కాబట్టి మాకు బాధ ఉండదు.
0: మరి ప్రతి నెల బ్యాంక్ లింకేజ్ అనేది చెల్లించాలి కదండి, మరి అది సక్రమంగా చెల్లిస్తున్నారో లేదో చూస్తూ ఉంటారా? ఒకవేళ చెల్లించకపోతే ఏమవుతుంది, అటువంటి సందర్భాల్లో మీరు ఏం చేస్తారు?
1: ఫస్ట్ మేము మీటింగుల్లో మాట్లాడుకునేది మీ సంఘం మీటింగ్ పెట్టుకున్నారా లేదా బ్యాంక్ లింకేజీ కట్టారా లేదని పుస్తకం తెప్పిస్తాం. వాళ్ళు బ్యాంకు వచ్చేటప్పుడు పొదుపు బుక్, బ్యాంక్ లింకేజీ బుక్ రెండు తీసుకురావాలి. తనిఖీ కమిటీ వాళ్ళు పుస్తకం చూస్తారు, కట్టారు వీళ్ళని అంటారు. కట్టకపోతే ఎందుకు కట్టలేదు ఏంటి అని అడుగుతాం. అంటే ఆరోగ్యం బాగోక పనికి వెళ్ళలేదనో లేకపోతే ఏదో వాళ్ళకి ఇబ్బందుల గురించి చెప్తారనుకోని పనులు ఎక్కడ దొరకలేదనేది. అప్పుడు మేము వాళ్ళకి ఏం చేస్తామంటే ఈ గ్రామ సంఘం నుంచి మేము సభ్యత్వాలు వసూలు చేసుకుని పెట్టుకుంటాం. ఆటిల్లో నుంచి వాళ్ళకి అప్పిస్తాం. ఆ అప్పుని వాళ్ళు ఏంటంటే లింకేజీ పెద్ద అప్పుకి కట్టుకుంటారు. ఇది దీని నుంచి వాయిదాలు ఎక్కువ పెంచి వాళ్ళకి ఇబ్బంది కలగకోకుండా 24 వాయిదాలని అట్లా మామూలుగా బ్యాంక్ లింకేజీ ఎంతైతే అవసరం అవుతుందో వాళ్ళు అడిగితే అని బట్టి మేము ఇస్తుంటాం. ఎక్కువ వాయిదాలు పెట్టి కట్టించుకుంటూ ఉంటాం. అప్పుడు అటు ఆ లింకేజీ అప్పు తీరిపోద్ది వాళ్ళకి. మామూలుగా వాళ్ళు కూడా కొంచెం ప్రశాంతంగా అవుతారు. 24 వాయిదాలు అట్లా పెట్టామనుకోండి, అది మనందరి డబ్బులే కదా, మనందరం సభ్యత్వాలుగా చేసుకున్న డబ్బులు కాబట్టి మనలో మన అవసరాలకి అది ఇబ్బంది లేకుండా తీర్చుకోవటం కోసం సంఘం నుంచి అప్పిస్తాం వాళ్ళకి.
0: ఈ డ్వాక్రా పథకం ద్వారా మహిళలకు పొదుపు చేసే అలవాటు అనేది అలవడిందంటారా?
1: అలవడిందండి. పొదుపు చేసుకుంటేనే ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అయితే ఇంకా పొదుపును పెంచుకోవాలనే ఆలోచన అందరికీ ఉంటుంది. దానికేం చెప్తా ఉంటా, ఇవాళ నేను ఒక మిషన్ కొనుక్కున్నాను, దాని నుంచి నేనే ఒక్కదాన్నే కుట్టగలుగుతున్నాను, ఆ 100 రూపాయలే నేను పొదుపు చేసుకోగలను. అట్లా కాకుండా ఇప్పుడు నేను 4 మిషన్లు పెట్టాను, 4 పనిచేస్తున్నాను, దీన్ని మార్కెటింగ్ చేయిస్తే నేను నెలకి 200 నేను పొదుపు చేయగలుగుతాను. పొదుపులు పెంచుకొని మన పొదుపులనే మనం వాడుకునే విధంగా చేయాలంటాం. అయితే మార్కెటింగ్ సౌకర్యం వాళ్ళు చూపించమంటారు. ఇక్కడికైతే 30 గ్రూపులే వస్తున్నాయి, అక్కడికైతే 22 BO నుంచి కూడా వస్తారు. వాళ్ళ దగ్గరికి తీసుకెళ్తాం. ఇది అక్కడ మార్కెటింగ్ తొందరగా అయిపోద్ది అనమాట. అక్కడ నుంచి మళ్ళీ జిల్లా సమైక్యకి మార్కెటింగ్ సౌకర్యాలను పెంచుకోవటానికి కోసమే చూస్తుంటాం. అది పెంచుకుంటే పొదుపులు చేసుకోగలుగుతామని మేము అందరికీ కూడా అలాగే చెప్తాం.
0: ఈ డ్వాక్రా సంఘంలో సభ్యులు తయారు చేసే వస్తువులకి బయట ఎటువంటి మార్కెటింగ్ సదుపాయాలు అందుబాటులో ఉన్నాయండి?
1: అదే మార్కెటింగ్ సదుపాయాలు ఇప్పుడు మాకు మేముగా చేసుకుంటున్నాము. కాకపోతే ఇట్లా ఎగ్జిబిషన్లో వాటిల్లో పెట్టుకోండి అంటున్నారు. బయట మార్కెటింగ్ సౌకర్యం కాస్త తక్కువగా ఉంది. అది మా అందరి కోరిక కూడా ఏంటంటే మార్కెటింగ్ సౌకర్యం ఎక్కువగా ఉంటే మాకు, మేము చేసిన వస్తువులను అమ్ముకుంటే ఇంకా మేము అభివృద్ధిలోకి వస్తామనే ఆలోచన ఉందన్నమాట. ఇక అదేంటంటే కొంచెం నాలాగా చదువు లేని వాళ్ళకి కొంచెం కష్టము. అందుకని ఇప్పుడు అందరూ కూడా చదువుకున్న పిల్లలందరికీ కూడా ట్రైనింగ్ ఇప్పించు, ఆన్లైన్లో పెట్టండి అని.
0: నేడు ప్రపంచం అనేది సాంకేతిక విజ్ఞానం మీదే నడుస్తుంది, మరి ఈ ఆన్లైన్ షాపింగ్ ద్వారా మీరు సాంకేతిక విజ్ఞానాన్ని కూడా మీరు అందుబాటులోకి తీసుకుంటున్నారు, కొత్త అవకాశాలని అందిపుచ్చుకుంటున్నారు. ఇది చాలా అభినందించదగ్గ విషయం అండి. మరి ఈ డ్వాక్రా సంఘ సభ్యులతో సంఘ నాయకులు ఎలా మెలగాలి?
1: సంఘ నాయకులు తల్లిలాగా మెలగాలండి. వాళ్ళ కష్ట సుఖాల్లో వాళ్ళకి సలహా చెప్పి లీడర్కి కొన్ని విషయాలు ఎక్కువగా మీటింగులకి అది వెళ్తుంటది కాబట్టి ఆవిడకి అక్కడే కొన్ని ఎక్కువ విషయాలు తెలుస్తాయి. ఆ విషయాలన్నీ సంఘ సభ్యులకు చెప్పి తల్లిలాగా ఆదరించాలి.
0: మరి సామాజిక సమస్యలను పరిష్కరించడానికి మీరు ఏ విధంగా కృషి చేస్తారండి?
1: మామూలుగా మాకు సామాజికంగా సమస్య ఏదైనా వచ్చినప్పుడు ఈ గ్రామ సంఘంలోనే చర్చించుకుంటాం.

0: వాళ్ళు ఇది కాలేదనుకో మండల సమైక్యకి తీర్మానం రాసి పంపిస్తాం, ఇలా దీన్ని మాకు వచ్చిన సమస్య మేము తీర్చలేకపోతున్నాం మీరు చూడండి అని. పోలీస్ స్టేషన్కి వెళ్లే సమస్య అయితే దానికి వెళతాము, అదే ఊళ్ళో పంచాయతీకి వెళ్లేదైతే అందరం కలిసి అక్కడికి వెళ్ళి పరిష్కరించుకుంటాం చిన్న చిన్నవి అయితే. పెద్ద పెద్దవి అయితే మాత్రం మండల సమైక్యకి అర్జీ పెట్టుకుంటాం. అక్కడ మండల సమైక్యలో కమిటీ ఉంటారు, ఒక ఎస్ఐ గారు మా కమిటీ ఉంటారు, ఒక లాయర్ ఉంటారు, ఒక గవర్నమెంట్ డాక్టర్ ఉంటారు, ఒక ఎండిఓ గారు, ఒక ఎంఆర్ఓ గారు, ఐదుగురు కలిసి ఒక కమిటీ మాకుంటారు. వాళ్ళు ఇదిగోండి మాకు ఈ సమస్య వచ్చిందంటే ఆయన ఎవరి వల్ల అయ్యే సమస్య అయితే వాళ్ళ దగ్గరికి వాళ్ళు సాల్వ్ చేస్తారు దానికి.
1: డ్వాక్రా పథకంతో తులసమ్మ గారి ప్రయాణాన్ని చూస్తే ఆమె తన కాళ్ళ మీద తను నిలబడగలిగారు, నేడు ఎంతో మందికి మార్గదర్శకత్వం చేసే స్థాయికి ఎదిగారు. మరి ఇది నిజంగా అభినందించదగ్గ విషయం. ధన్యవాదాలు తులసమ్మ గారు.
0: నమస్కారం అండి.
2: మీ తరకు మహిళల అభ్యున్నతికి డ్వాక్రా శ్రీమతి జి రామతులసమ్మ గారితో పరిచయ కార్యక్రమం ఉన్నారు. అనంతరం వాణిజ్య ప్రకటన.
3: నా కడుపులో ఉన్నప్పుడు విన్న ఆ గుండె చప్పుడు నా ప్రపంచం. ఆ చప్పుడు ఎప్పటికీ లయ తప్పకూడదు. మీ చిన్నారి గుండె చప్పుళ్లకు ఇప్పుడు కొండంత అండా. మణిపాల్ హాస్పిటల్స్ విజయవాడలో ఇప్పుడు అత్యాధునిక పీడియాట్రిక్ కార్డియాలజీ విభాగం సిద్ధం. చిన్నారి గుండెలకు అధునాతన రక్షణ. మణిపాల్ హాస్పిటల్ విజయవాడ.
2: కార్యక్రమం తర్వాత లలిత గీతం వింటారు.

0: లలిత గీతం విన్నారు. కార్యక్రమం తర్వాత వినండి.
1: నిమ్మకాయలోని పోషక విలువలు విశేషాలు. ప్రతి ఇంట్లోనూ వంటగదిలో చేరువగా ఉండేది నిమ్మకాయ. చాలా వంటల్లో నిమ్మకాయను వాడుతూ ఉంటాం, కానీ దాని ఉపయోగాలన్నీ పూర్తిగా తెలియవు. సహజంగా వాడుకునే నిమ్మకాయలో ఎన్ని సుగుణాలున్నాయో తెలుసుకుందామా? నిమ్మకాయ కోస్తే వచ్చే వాసన ఎంత తాజాగా ఉంటుందో! ఆ వాసనను ఇష్టపడని వారే ఉండరు. తాజా నిమ్మకాయలో బోలెడన్ని ఆరోగ్య సుగుణాలున్నాయి. రోజుకొక నిమ్మకాయ రసాన్ని ఏదో ఒక రూపంలో తీసుకుంటే ఆ రోజుకి శరీరానికి అవసరమైన సి విటమిన్ను అందిస్తున్నట్లే. నిమ్మకాయ శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ను తగ్గిస్తుంది. నిమ్మలో ఉండే విటమిన్ సి కాల్షియంను ఎముకలు స్వీకరించేలా చేస్తుంది. దానివల్ల ఎముకలు దృఢంగా మారుతాయి. నిమ్మరసంలోని ఫ్లావనాయిడ్లు క్యాన్సర్ కణాల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. గ్రీన్ టీలో కొంచెం నిమ్మరసం కలుపుకొని తాగితే ఆ టీలోని 80% యాంటీఆక్సిడెంట్లు శరీరానికి అందుతాయని అధ్యయనాలు తెలిపాయి. నిమ్మరసాన్ని తరచుగా తీసుకోవడం వల్ల శరీరంలోని అదనపు కొవ్వు కరిగి బరువు తగ్గేందుకు ఉపయోగపడుతుంది. శరీరంలోని విష పదార్థాలను బయటకు పంపి మేలు చేస్తుంది. ఉదయాన్నే నిద్రలేస్తూనే గ్లా

0: అసలు గోరువెచ్చని నీటిలో కాసింత నిమ్మరసం పిండుకొని త్రాగడం వల్ల శరీరంలో పేరుకుపోయిన మలినాలు శుభ్రమవుతాయి. ముఖ్యంగా మూత్ర విసర్జనకు అడ్డంకులు తొలగుతాయి. అంతేకాదు, ఇలా గోరువెచ్చని నీటిలో తేనె నిమ్మరసం కలుపుకుని త్రాగడం వల్ల నోటి దుర్వాసన రాకుండా చేస్తుంది. రోగనిరోధక శక్తి ఎంత పెరిగితే అంత మంచిది. లేకపోతే ఋతువులు మారినప్పుడు, అకస్మాత్తుగా వాతావరణంలో మార్పులు వచ్చినప్పుడు జ్వరం వంటి సమస్యలు వస్తాయి. అందుకని వీలైనంత వరకు నిమ్మను తీసుకుంటే ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. మలేరియా, కలరా, టైఫాయిడ్ వంటి జబ్బులను కలిగించే బ్యాక్టీరియాను అడ్డుకునే శక్తి నిమ్మకాయలో ఉంది. రక్తనాళాలను చురుకుగా ఉంచి అధిక రక్తపోటును తగ్గించే గుణం బయోఫ్లావినాయిడ్స్కి ఉంది. ఈ విటమిన్ నిమ్మరసంలో దొరుకుతుంది. మధుమేహం ఉన్నవాళ్లకు కంటి చూపు మందగించే అవకాశం ఉంది. అలాంటి వాళ్ళు అప్పుడప్పుడు నిమ్మను ఏదో ఒక రకంగా వాడితే సమస్య తీవ్రమవ్వదు. నీటిలో నిమ్మరసం కలుపుకొని త్రాగడం వల్ల కాలేయం నుండి బైల్ అనే యాసిడ్ ఉత్పత్తి అవుతుంది. ఈ యాసిడ్ జీర్ణశక్తిని మరింత శక్తివంతం చేస్తుంది. జీర్ణ ప్రక్రియలో మిగిలిన మలినాలను తొలగిస్తుంది. నిమ్మరసంలో యాంటీవైరల్, యాంటీబ్యాక్టీరియల్, రోగనిరోధక శక్తిని పెంపొందించే లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. నిమ్మరసంలో సి విటమిన్ ఒక్కటే కాదు, విటమిన్ ఏ, విటమిన్ బి కాంప్లెక్స్, పొటాషియం, ఇనుము, కాల్షియం, ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు, పెక్టిన్ ఫైబర్లు ఉంటాయి. జీర్ణశక్తిని పెంచడమే కాకుండా చర్మాన్ని కాంతివంతంగా చేస్తుంది. నిమ్మరసంలో కొంచెం తేనె కలుపుకొని త్రాగితే కడుపు నిండుగా ఉండి బరువు తగ్గడానికి తోడ్పడుతుంది. చర్మంపై ముడతలు, మచ్చలు ఏర్పడకుండా చేస్తుంది. ఫైల్స్ వ్యాధిని నియంత్రిస్తుంది. శరీరానికి అత్యంత ముఖ్యమైన ఇనుము శోషణలో ముఖ్య పాత్రను పోషిస్తుంది. సూక్ష్మజీవులతో పోరాడే శక్తిని కలిగి అనేక ఇన్ఫెక్షన్ల నుండి కాపాడుతుంది. పంటి చిగుళ్ల నుండి రక్తం కారడాన్ని నిరోధిస్తుంది. కీళ్ల నొప్పులు రాకుండా చేస్తుంది. గుండెలో మంట, కడుపు ఉబ్బరాన్ని తగ్గిస్తుంది. ఆస్తమా, శ్వాస సంబంధ రోగాలకు బాగా పనిచేస్తుంది.
1: విశేషాలు విన్నారు. కార్యక్రమం తర్వాత లలిత గీతం వింటారు.

కరిగిన తర్వాత వినిపోతున్న పాట ఒక మనసు. ఈ చిత్రం నుంచి విజయ్ ఇస్ ద శ్వేతమోహన్ గానం చేసిన పాట వింటారు.

నా కడుపులో ఉన్నప్పుడు విన్న ఆ గుండె చప్పుడు నా ప్రపంచం. ఆ చప్పుడు ఎప్పటికీ లయ తప్పకూడదు. మీ చిన్నారి గుండె చప్పుళ్లకు ఇప్పుడు కొండంత అండా. మణిపాల్ హాస్పిటల్స్ విజయవాడలో ఇప్పుడు అత్యాధునిక పీడియాట్రిక్ కార్డియాలజీ విభాగం సిద్ధం. చిన్నారి గుండెలకు అధునాతన రక్షణ. మణిపాల్ హాస్పిటల్, విజయవాడ.

0: రోషగాడు ఈ చిత్రం నుంచి అనురాగ్ కుల్కర్ణి పాడిన పాట విన్నారు. మీరు విన్న ఆ పాటతోటి చిత్రగీతాలు కార్యక్రమం సమాప్తం.
1: నా కడుపులో ఉన్నప్పుడు విన్న ఆ గుండె చప్పుడు నా ప్రపంచం. ఆ చప్పుడు ఎప్పటికీ లయ తప్పకూడదు. మీ చిన్నారి గుండె చప్పుళ్లకు ఇప్పుడు కొండంత అండా. మణిపాల్ హాస్పిటల్స్ విజయవాడలో ఇప్పుడు అత్యాధునిక పీడియాట్రిక్ కార్డియాలజీ విభాగం సిద్ధం. చిన్నారి గుండెలకు అధునాతన రక్షణ. మణిపాల్ హాస్పిటల్, విజయవాడ.

0: అది హంసధ్వని.
1: ఇది హింసధ్వని.
0: ఈ రెండింటిలో మీరెటువైపు?
1: అహింసా పరమో ధర్మ అన్నారు పెద్దలు.
0: సర్వే జనా సుఖినో.

మీరు వింటున్నారు ఆకాశవాణి 102.2 మెగాహెర్ట్స్ పై. సమయం 3 గంటలైంది. ఎన్సీఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం వింటారు.

కార్యక్రమంలో వినిపోతున్న పాట 30 రోజుల్లో ప్రేమించుకోవటం ఎలా. ఈ చిత్రం నుంచి సునీతను సిద్ధి శ్రీరామ్ పాడిన పాట వింటారు.

0: నా కడుపులో ఉన్నప్పుడు విన్న ఆ గుండె చప్పుడు నా ప్రపంచం. ఆ చప్పుడు ఎప్పటికీ లయ తప్పకూడదు. మీ చిన్నారి గుండె చప్పుళ్లకు ఇప్పుడు కొండంత అండా. మణిపాల్ హాస్పిటల్స్ విజయవాడలో ఇప్పుడు అత్యాధునిక పీడియాట్రిక్ కార్డియాలజీ విభాగం సిద్ధం. చిన్నారి గుండెలకు అధునాతన రక్షణ. మణిపాల్ హాస్పిటల్ విజయవాడ.
1: వినబోతున్న పాట జాతిరత్నాల చిత్రం నుంచి రామ్ మిరియాల గానం చేసిన పాట వింటారు.

0: విజయవాడలో ఇప్పుడు అత్యాధునిక పీడియాట్రిక్ కార్డియాలజీ విభాగం సిద్ధం. చిన్నారి గుండెలకు అధునాతన రక్షణ. మణిపాల్ హాస్పిటల్, విజయవాడ.
1: ట్రిపుల్ ఆర్ చిత్రం నుంచి ప్రకృతి రెడ్డి పాడిన పాట వింటారు.

ఆకాశవాణి వ్యాసమహర్షి విరచిత మహాభారతంలోని భగవద్గీత పారాయణం 18 అధ్యాయాలు 700 శ్లోకాలు 700 రోజులు. ప్రతిరోజు ఉదయం 7:15 ఉదయరేఖల కార్యక్రమంలో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారం. ప్రతిరోజు భగవద్గీతలోని ఒక శ్లోకం, దాని భావం వింటారు.

0: సమస్త ధర్మముల అనగా సమస్త కర్తవ్య కర్మములను నాయందు త్యజించి నీవు కేవలము సర్వశక్తిమంతుడను సర్వాధారుడను పరమేశ్వరుడనైన నన్ను శరణు పొందుము.
1: మీరు ఇంతవరకు తెలుగు చిత్ర గీతాలు విన్నారు. కార్యక్రమం ఇప్పుడు సందేశ్ టు సోల్జర్స్ వింటారు.
2: ప్రస్తుతే హమారా విశేష్ కార్యక్రమ్ సందేశ్ టు సోల్జర్స్.

0: 2.2 MHz పై తెలుగు చిత్రగీతాల కార్యక్రమం వింటారు. ముందుగా ఇంద్ర చిత్రం నుంచి సిరివెన్నెల రచనకు కెకె మహాలక్ష్మి పాడిన పాట వింటారు.
1: Come on.

0: ఎన్సీఆర్టీ విద్యా కార్యక్రమాలు సోమవారం నుండి శుక్రవారం వరకు మధ్యాహ్నం 3:00 నుండి 3:30 సమర్పిస్తున్నవారు నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్.
1: నా కడుపులో ఉన్నప్పుడు విన్న ఆ గుండె చప్పుడు నా ప్రపంచం. ఆ చప్పుడు ఎప్పటికీ లయ తప్పకూడదు. మీ చిన్నారి గుండె చప్పుళ్లకు ఇప్పుడు కొండంత అండా. మణిపాల్ హాస్పిటల్స్ విజయవాడలో ఇప్పుడు అత్యాధునిక పీడియాట్రిక్ కార్డియాలజీ విభాగం సిద్ధం. చిన్నారి గుండెలకు అధునాతన రక్షణ. మణిపాల్ హాస్పిటల్ విజయవాడ.
2: భరత్ అనే నేను ఈ చేతి నుంచి డేవిడ్ సింప్సన్ పాడిన పాట వింటారు. రామ్ జోగేశ్ రచన, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం.

నా కడుపులో ఉన్నప్పుడు విన్న ఆ గుండె చప్పుడు నా ప్రపంచం. ఆ చప్పుడు ఎప్పటికీ లయ తప్పకూడదు. మీ చిన్నారి గుండె చప్పుళ్లకు ఇప్పుడు కొండంత అండా. మణిపాల్ హాస్పిటల్స్ విజయవాడలో ఇప్పుడు అత్యాధునిక పీడియాట్రిక్ కార్డియాలజీ విభాగం సిద్ధం. చిన్నారి గుండెలకు అధునాతన రక్షణ. మణిపాల్ హాస్పిటల్ విజయవాడ.

మీరు విన్న పాట 100% లవ్ చేతి నుంచి రిచర్డ్ పాడిన పాట. గీత రచన శ్రీమణి, సంగీతం దేవిశ్రీ ప్రసాద్. వినబోతున్న పాట ఫిదా. ఈ చిత్రం నుంచి హేమచంద్ర పాడిన పాట వింటారు. గీత రచన చైతన్య పెంగళి, సంగీతం చైతన్య, సంగీతం శక్తికాంత్.

ధ్రువ ఈ చిత్రం నుంచి పద్మలత స్నిగ్గి పాడిన పాట వింటారు. చంద్రబోస్ రచన, హిప్ హాప్ తమిజా సంగీతం.

0: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ISI మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
1: ఆ చిహ్నం లేకపోతేనో?
0: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తుల పైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి. బిఏఎస్ మార్క్ ద్వారా వాస్తవం ఏమిటో తెలుసుకోండి.
2: నా కడుపులో ఉన్నప్పుడు విన్న ఆ గుండె చప్పుడు నా ప్రపంచం. ఆ చప్పుడు ఎప్పటికీ లయ తప్పకూడదు. మీ చిన్నారి గుండె చప్పుళ్లకు ఇప్పుడు కొండంత అండా. మణిపాల్ హాస్పిటల్స్ విజయవాడలో ఇప్పుడు అత్యాధునిక పీడియాట్రిక్ కార్డియాలజీ విభాగం సిద్ధం. చిన్నారి గుండెలకు అధునాతన రక్షణ. మణిపాల్ హాస్పిటల్, విజయవాడ.

మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం 2.2 మెగాహెర్ట్స్ పై ఫిలిం సాంగ్స్ వింటున్నారు. వినబోతున్న పాట హ్యాపీ డేస్ చిత్రం నుంచి కార్తీక్ గానం చేశారు. రచన వనమాలి, సంగీతం మికీ జెమేయర్.

మీరు వింటున్నారు ఆకాశవాణి 102.2 మెగాహెర్ట్స్పై ఫిలిం సాంగ్స్ వింటున్నారు. కార్యక్రమంలో వినబోతున్న పాట లెజెండ్ చిత్రం నుంచి విజయ్ ఇస్ ద చిత్ర పాడిన పాట వింటారు. రచన రామ్ జోగేశాస్త్రి.

0: నాని చిత్ర నుంచి హరిహరన్ హరిణి పాడిన పాట విన్నారు. రచన సిరివెన్నెల సీతారాం శాస్త్రి.
1: ఎన్సీఆర్టీ విద్యా కార్యక్రమాలు సోమవారం నుండి శుక్రవారం వరకు మధ్యాహ్నం 3:00 నుండి 3:30 సమర్పిస్తున్నవారు నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్.
2: నా కడుపులో ఉన్నప్పుడు విన్న ఆ గుండె చప్పుడు నా ప్రపంచం. ఆ చప్పుడు ఎప్పటికీ లయ తప్పకూడదు. మీ చిన్నారి గుండె చప్పుళ్లకు ఇప్పుడు కొండంత అండా. మణిపాల్ హాస్పిటల్స్ విజయవాడలో ఇప్పుడు అత్యాధునిక పీడియాట్రిక్ కార్డియాలజీ విభాగం సిద్ధం. చిన్నారి గుండెలకు అధునాతన రక్షణ. మణిపాల్ హాస్పిటల్ విజయవాడ.

వినిపోతున్న పాట శంకర్ దాదా జిందాబాద్ చిత్రం నుంచి అద్నాన్ స్వామి గోపికపుర్ణిమ పాడిన పాట. గీత రచన సాహితీ

షాడో చిత్రం నుంచి బాబా సేగల్, నవీన్ బృందం పాడిన పాట ఉన్నారు. రచన చంద్రబోస్. కార్యక్రమంలో చివరిగా వినబోతున్న పాట త్రినేత్రుడు చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, జోజో బృందం పాడిన పాట, గీత రచన వేటూరి.

త్రినేత్రుడు చిత్ర నుంచి మీరు విన్న పాటతోటి తెలుగు చిత్ర గీతాల కార్యక్రమం సమాప్తం. మీరు వింటున్నారు ఆకాశవాణి ఫెమన్న 2.2 మెగాహెడ్స్ పై. సమయం 6 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో వార్తా ప్రసారం వింటారు.

0: ముఖ్యాంశాలు. గ్రామాలను అభివృద్ది చేయడమే లక్ష్యంగా వీబీజీ రామ్జీ పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తోందని కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పేర్కొన్నారు. డేటా ఆధారిత నిర్ణయాలకే భవిష్యత్ ఉంటుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. పేదరిక నిర్మూలనకు వీబీజీ రామ్జీ పథకం దోహదపడుతుందని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అన్నారు. వాయువ్య బంగాళాఖాతం దానిని ఆనుకుని ఉన్న ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరాల వద్ద అల్పపీడన ప్రాంతం ఏర్పడిందని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. వార్తల వివరాలు. గ్రామాలను అభివృద్ది చేయడమే లక్ష్యంగా వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ్ వీబీజీ రామ్జీ చట్టం 2025 పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తోందని కేంద్ర గ్రామీణాభివృద్ది, వ్యవసాయ శాఖల మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో కలిసి వీబీజీ రామ్జీ పథకాన్ని తిరుపతి జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం ముక్కవారిపల్లి గ్రామంలో ఈరోజు ఆయన ప్రారంభించారు. ముక్కవారిపల్లి గ్రామంలో 455,000 రూపాయల వ్యయంతో ప్రతిపాదించిన 3 అభివృద్ది పనులను కూడా లాంఛనంగా ప్రారంభించారు. అదేవిధంగా వర్షపు నీటి సంరక్షణ కుంట, మ్యాజిక్ డ్రైన్, మొక్కల పెంపకం కార్యక్రమాలను వీబీజీ రామ్జీ మిషన్ కింద చేపట్టారు. అనంతరం కేంద్ర మంత్రి మాట్లాడుతూ రానున్న 9 నెలల కాలానికి ఈ పథకం కింద ఆంధ్రప్రదేశ్కు కేంద్రం నుంచి 7,700 కోట్ల రూపాయలు విడుదల చేస్తామన్నారు. రాష్ట్రానికి ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 74,212 పక్కా ఇళ్లు, గ్రామీణ ప్రాంతాలను అనుసంధానించే రోడ్ల నిర్మాణానికి 422 కోట్ల రూపాయల నిధులు ఇవ్వనున్నట్లుగా ప్రకటించారు. అలాగే 216,250 మెట్రిక్ టన్నుల తోతాపూరి మామిడిని మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద కేంద్రం కొనుగోలు చేస్తుందని శివరాజ్ సింగ్ చౌహాన్ తెలియజేస్తూ,
1: వికసిత్ భారత్ జీ రామ్ జీ యోజనా మే మన్రేగా మే కేవల్ 100 దిన్ రోజ్గార్ మిల్తా థా, వికసిత్ భారత్ జీ రామ్ జీ యోజనా మే పూరే 125 దిన్ మజదూర్ కో రోజ్గార్ మిలేగా. వికసిత్ భారత్ జీ రామ్ జీ యోజనా మే కేంద్ర నే జో అప్నా శేర్ దియా హై, పైసా దియా హై, వో హై 95,600 కరోడ్ రూపాయా. ఇత్ని బడీ ధనరాశి మజదూరో కో కామ్ ఔర్ గావ్ కే వికాస్ కే లియే ది జాయేగీ.
0: ఈ సభలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ దేశంలోనే ఉద్యాన పంటలకు కేంద్రంగా రాయలసీమ నిలుస్తోందన్నారు. ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్, కేంద్ర మంత్రులు పెంబసాని చంద్రశేఖర్, కమలేష్ పాస్వాన్ తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ప్రజలకు ప్రభుత్వం సేవలందించడం ఎంత ముఖ్యమో, సంపద సృష్టికి ప్రైవేటు రంగం నుంచి పెట్టుబడులు సాధించడం కూడా అంతే ముఖ్యమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెప్పారు. ఎకనామిక్ ఇంటెలిజెన్స్ ఫర్ గవర్నెన్స్ కెపాసిటీ బిల్డింగ్పై తిరుపతిలో నిర్వహిస్తున్న 2 రోజుల వర్క్షాప్లో ముఖ్యమంత్రి ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డేటాయే సంపదగా మారుతున్న రోజులు వచ్చాయన్నారు. డేటా ఆధారిత నిర్ణయాలకే భవిష్యత్ ఉంటుందని చెప్పారు. డేటా లీక్ ద్వారా అన్ని శాఖల సమాచారం అనుసంధానం చేస్తున్నామన్నారు. హెల్త్ రికార్డులను డిజిటలైజ్ చేయడం ద్వారా సంజీవని ప్రాజెక్టు అమలుకు కార్యాచరణ రూపొందించామని ముఖ్యమంత్రి పేర్కొంటూ,
2: Here we established data lake. In data lake, all historical data we have kept in warehousing data center so that I want to go for different modules for application. Simultaneously, we got an idea aware. Outside data, I wanted to collect real time through satellite, through drones, IoTs, sensors and also, if necessary, wearables for health devices.
0: గ్రామీణ ప్రాంతంలో పేదరిక నిర్మూలనకు వికసిత్ భారత్ జీ రామ్జీ పథకం ఉపయోగపడుతుందని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ తెలిపారు. వీబీజీ రామ్జీ పథకాన్ని తిరుపతి జిల్లా ముక్కవారిపల్లిలో ఈరోజు ప్రారంభించిన కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో గ్రామీణాభివృద్దికి కేంద్రం సహకారం అందిస్తోందన్నారు. ఉపాధి శ్రామికులకు అదనంగా 25 రోజులు భరోసా కల్పించడం ఈ పథకంలో ముఖ్యమైనదని ఉప ముఖ్యమంత్రి చెప్పారు. శ్రామికులు కొరత రాకుండా వ్యవసాయ సీజన్లో 60 రోజుల విరామం రైతులకు ఉపయోగపడుతుందని తెలిపారు. రాష్ట్రంలో ఈ కార్యక్రమం అమలుకు మొత్తం 12,845 కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్నట్లుగా ఆయన వివరించారు. గత 2 ఏళ్లలో పల్లె పండుగ వంటి కార్యక్రమాల ద్వారా 16,695 కోట్ల రూపాయల ఉపాధి నిధులు వినియోగించామని పవన్ కళ్యాణ్ వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. టెక్స్టైల్ రంగం ఉపాధి కల్పనలో కీలక పాత్ర పోషిస్తోందని కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ తెలిపారు. మహిళా సాధికారతకు గార్మెంట్స్ పరిశ్రమలు బలమైన వేదికగా నిలుస్తాయన్నారు. తిరుపతిలోని పద్మావతి అతిథి గృహంలో రాయలసీమ జిల్లాల పరిధిలోని జౌళి హస్తకళా శాఖలకు చెందిన అధికారులతో కేంద్ర మంత్రి ఈరోజు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వదేశీ ఉత్పత్తులకు ప్రాధాన్యతనివ్వాలని, ప్రజలకు మరింతగా అవగాహన

0: కల్పించాలన్నారు. ఆంధ్రప్రదేశ్లో వస్త్ర జౌళి రంగాభివృద్ధికి కేంద్రం తరపున పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ను టెక్స్టైల్స్ హబ్గా అభివృద్ధి చేస్తామని గిరిరాజ్ సింగ్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో గత 2 ఏళ్లలో న్యాయ శాఖలో విస్తృతంగా సంస్కరణలు అమలు చేయడం జరిగిందని రాష్ట్ర న్యాయ మైనారిటీ సంక్షేమ శాఖల మంత్రి ఎన్ఎండి ఫరూక్ తెలిపారు. రాష్ట్ర సచివాలయంలో ఈరోజు నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 216 కోట్ల రూపాయలతో కోర్టుల మౌలిక వసతుల అభివృద్ధికి అనుమతులు ఇచ్చామన్నారు. అదేవిధంగా ఈ కోర్ట్స్ ప్రాజెక్ట్, కోర్టు నిర్వహణ, హైకోర్టు బలోపేతం కోసం మొత్తం 305 కొత్త పోస్టులను మంజూరు చేయడం జరిగిందన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాల ద్వారా మైనారిటీ వర్గాలకు విస్తృత స్థాయిలో ప్రయోజనం చేకూరిందన్నారు. కవి డాక్టర్ బండి సత్యనారాయణ రచించిన దృష్టి సాహిత్య వ్యాసాల పుస్తకావిష్కరణ విశాఖపట్నంలో ఈరోజు జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ మాట్లాడుతూ దృష్టి పుస్తకం చాలామందికి ఉపయోగపడుతుందన్నారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం తెలుగు విభాగాధిపతి ఆచార్య జర్రా అప్పారావు, డాక్టర్ కూటికుప్పల సూర్యారావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాష్ట్రంలో పవర్గ్రిడ్ విస్తరణకు ప్రభుత్వం తరపున పూర్తి సహకారం అందిస్తామని పెట్టుబడులు మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. పవర్గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ బుర్రా వంశీ రామ్మోహన్ని ఢిల్లీలో ఆయన ఈరోజు కలిశారు. కొత్త ప్రాజెక్టులతో ఆంధ్రప్రదేశ్లో మరిన్ని పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని ఈ సందర్భంగా మంత్రి విజ్ఞప్తి చేశారు. శ్రీకాకుళం జిల్లాలో ప్రస్తుతం ఉన్న 2358 పోలింగ్ కేంద్రాలకు అదనంగా కొత్తగా మరో 107 కేంద్రాలను ఏర్పాటు చేయడానికి ప్రతిపాదనలను సిద్ధం చేశామని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్ తెలిపారు. కలెక్టరేట్ కార్యాలయంలో సంయుక్త కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్తో కలిసి వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఎన్నికల పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణపై ఈరోజు నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రత్యేక ఓటర్ల సమగ్ర సవరణ జాబితా ప్రక్రియ జిల్లాలో నిరంతరాయంగా సాగుతోందని చెప్పారు. జూలై 21న ముసాయిదా ప్రచురణ అనంతరం ఆగస్టు 20 వరకు క్లెయిమ్లు, అభ్యంతరాల స్వీకరణ ఉంటుందని, తుది జాబితాను సెప్టెంబర్ 22న ప్రకటిస్తామని కలెక్టర్ వెల్లడించారు. వాతావరణం. వాయువ్య బంగాళాఖాతం దానిని ఆనుకుని ఉన్న ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరాల వద్ద అల్పపీడన ప్రాంతం ఏర్పడిందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఆ వివరాలను వాతావరణ కేంద్ర అధికారిణి జి లక్ష్మి తెలియజేస్తూ,
1: వాయువ్య బంగాళాఖాతము మరియు దాన్ని ఆనుకుని ఉన్న ఉత్తర ఒడిశా తీరంపై ఉన్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఉత్తర ఒడిశా, పశ్చిమ బంగాల్ తీరాల వద్ద ఒక అల్పపీడన ప్రాంతం ఏర్పడింది. వీటి ఫలితంగా రాష్ట్రంలో ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు యానాము ఈ రోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది.
0: విశాఖ జిల్లాలో రెవెన్యూ శాఖకు సంబంధించిన అన్ని అంశాల్లో నిర్దేశిత గడువులోగా చర్యలు పూర్తి చేసి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని కలెక్టర్ ఎం అభిషక్తి కిషోర్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఈరోజు నిర్వహించిన రెవెన్యూ కాన్ఫరెన్స్లో వివిధ అంశాలపై ఆయన సమీక్షించారు. జిల్లాలో కొనసాగుతున్న రైల్వే, జాతీయ రహదారులు, జీవీఎంసీ, పర్యాటక శాఖల పరిధిలో చేపడుతున్న అభివృద్ధి ప్రాజెక్టులకు సంబంధించిన భూసేకరణ పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ కోరారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గ్రామాలను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా వీబీజీ రామ్జీ పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తోందని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పేర్కొన్నారు. డేటా ఆధారిత నిర్ణయాలకే భవిష్యత్తు ఉంటుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. పేదరిక నిర్మూలనకు వీబీజీ రామ్జీ పథకం దోహదపడుతుందని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అన్నారు. వాయువ్య బంగాళాఖాతం దానిని ఆనుకుని ఉన్న ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరాల వద్ద అల్పపీడన ప్రాంతం ఏర్పడిందని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 8:30 జాతీయ వార్తలు వింటారు.
2: ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచకః జతిన శర్మ. ఆదౌ ముఖ్య వార్తాః. ప్రధానమంత్రి నరేంద్రమోదీ నవదిల్ల్యాం జాపాన సమకక్షేణ ప్రధానమంత్రిణా సానే తాకాయిచీ ఇత్యనయా సహ వార్షిక శిఖరస్తరీయాం మంత్రణాం విహితవాన్. ఉభాభ్యామపి దేశాభ్యాం ఆర్థిక సురక్ష, ఊర్జా సురక్ష, ఔషధ, కృత్రిమ బుద్ధిమత్తాదిషు క్షేత్రే

0: అనేకే సంధయః హస్తాక్షరితాః. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రావోచత్ యత్ భారత జాపానయోః పారస్పరిక సంబంధేన సమయస్య ప్రత్యేకా పరీక్షా సముత్తీర్ణా. సంయుక్తరాష్ట్ర మహాసభాయాం అంతారాష్ట్రీయ ఆతంకవాదం విరుద్ధ్య వ్యాపక అభిసమయస్య కృతే భారతస్య కశ్చన చిరలంబిత ప్రస్తావః సమర్థితః. జమ్మూకాశ్మీరస్య భగవతీ నగర ఆధారశిబిరాత్ తీర్థయాత్రిణాం ప్రథమస్య దళస్య ప్రస్థానేన సహ శ్రీ అమరనాథయాత్రా విధివత్ సమారబ్ధా. దక్షిణపశ్చిమ ప్రావృట్కాలః అద్య సమగ్ర దిల్లీక్షేత్రం సంప్రాప్తః తథా చ అయం ఉత్తరపశ్చిమరాజ్యానాం కేషుచిత్ భాగేషు అపి అగ్రేసరతి. అపి చ ఫీఫా విశ్వచషకే సంయుక్తరాజ్య అమెరికాదేశేన 2020తమాత్ పరం ప్రథమః నాకౌట్ స్తరీయ విజయః సమంకితః. अथ वार्ताः विशदीकृत्य. भारतेन जापानेन चाद्य आर्थिक ऊर्जा सुरक्षा औषध रक्षा कृत्रिम बुद्धिमत्तादिषु विभिन्न क्षेत्रेषु अनेके प्रमुख सन्धयः परस्परं विनिमयीकृताः. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అద్య అపరాహ్నే నవదిల్ల్యాం స్వస్య జాపాన్ సమకక్షయా ప్రధానమంత్రిణా సా నేత కాయిచి ఇత్యనయా సహ వార్షిక శిఖరస్తరీయాం వార్తాం సాధితవాన్. ద్విపక్షీయ వార్తానంతరం సంయుక్తం సంవాదదాతృ సమ్మేళనం సంబోధయన్ ప్రధానమంత్రి మోదీ ప్రావోచత్ యత్ వర్తమాన సమయే పారస్పరిక విశ్వాసః సంపత్తిః వర్తతే. సహైవ భారత జాపాన సంబంధిన సమయస్య ప్రత్యేకా పరీక్షా సుత్తీర్ణా. తేన రేఖాంకితం యత్ ఉభావపి దేశౌ విశ్వస్య విశాల అర్థవ్యవస్థాసు అన్యతమౌ స్తః.
1: आज भारत और जापान दोनों ही विश्व की सबसे बड़ी इकोनॉमीज में से हैं. एक फ्री प्रॉस्परस और रूल्स बेस्ड इंडो पैसिफिक हमारी साझा प्राथमिकता है. क्षेत्र की सबसे बड़ी डेमोक्रेटिक और मार्केट इकोनॉमीज के रूप में आज हमने कई महत्वपूर्ण पहल की हैं. इनसे हम मिलकर पूरे क्षेत्र में शांति स्थिरता और प्रगति का मार्ग प्रशस्त करेंगे.
0: ప్రధానమంత్రిణా సబలం ప్రోక్తం యత్ ఉభావపి దేశౌ ఆర్థిక సురక్షాయాః ఊర్జా సురక్షాయాః చ మహత్వం సమ్యక్ జానీతః. తేన ప్రోక్తం యత్ ప్రావిధిక సహభాగితా భారత జాపాన సహయోగస్య మహత్వపూర్ణః ఆధారస్తంభః భవిష్యతి. ఏతమేవ సంకల్పం సఫలీకర్తుం ద్వాభ్యామపి దేశాభ్యాం కృత్రిమ బుద్ధిమత్తాయాః క్షేత్రే ఏకం సంయుక్త వక్తవ్యం ప్రకాశితం.
1: टेक्नोलॉजी पार्टनरशिप हमारे सहयोग का सबसे मजबूत स्तंभ बनेगी. इसी विजन को साकार करने के लिए आज एआई के क्षेत्र में हमने जॉइंट स्टेटमेंट भी जारी किया है. भारतीय एआई इकोसिस्टम के कई प्रमुख संस्थानों में भी आज अपने जापानीज पार्टनर के साथ एग्रीमेंट्स किए हैं. जापान की प्रिसीजन टेक्नोलॉजी और भारत की सॉफ्टवेयर क्षमता, इसका संगम वैश्विक एआई विकास को नई गति और शक्ति देगा.
0: ప్రధానమంత్రిణా విశేషేణ ఘోషితం యత్ అద్య భారత జాపానయోః మధ్యే ప్రథమ సహ వికాస పరియోజనాయై సంధిపత్రే హస్తాక్షరం సంజాతం.
1: डिफेंस के क्षेत्र में आज हमने भारत और जापान के पहले को डेवलपमेंट प्रोजेक्ट पर एग्रीमेंट किया है. नेवल रेडियो एंटेना यूनिकॉर्न का यह प्रोजेक्ट हमारी डिफेंस टेक्नोलॉजी पार्टनरशिप में एक नया अध्याय खोलेगा. अब हम ऐसी डिफेंस टेक्नोलॉजीज को साथ मिलकर विकसित करेंगे जो रीजनल पीस, मैरिटाइम सिक्योरिटी और रूल बेस्ड ऑर्डर को मजबूत करेगी.
0: జాపాన్ దేశస్య ప్రధానమంత్రి సానేత కాయిచి ఇత్యేషా గత సాయంకాలే త్రిదివసీయ యాత్రాయాః కృతే నవదిల్లీం సంప్రాప్తా. ప్రధానమంత్రి రూపేణ తాకాయిచి మహోదయాయాః ఇయం ప్రథమా ఆధికారికీ భారత యాత్రా వర్తతే. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అవదత్ యత్ భారత జాపానయోః పారస్పరిక సంబంధాః సర్వథా విశిష్టాః సంతి తథా చ ద్వయోః దేశయోః ఆర్థిక సహభాగితా వైశ్విక పటలే సాక్షాత్ సాఫల్యస్య ఆదర్శ రూపం అస్తి. అద్య సాయంకాలే నవదిల్ల్యాం భారత జాపాన సంయుక్త ఆర్థిక మంచం సంబోధయన్ శ్రీ మోదీ ప్రోక్తవాన్ యత్ జాపాన దేశస్య ప్రవిధి విశేషజ్ఞత నివేశశ్చ భారతస్య తీవ్రగత్యా సహ మిలతి తదా సమగ్రం విశ్వం లాభాన్వితం భవతి. ఉభాభ్యాం పక్షాభ్యాం స్వకీయః ఆర్థిక సంబంధః గతిశీలం గంభీరం చ విధాతుం సంకల్పః కృతః. అత్రావసరే ద్వాభ్యామపి దేశాభ్యాం ఆర్థిక సురక్షా కృత్రిమ బుద్ధిమత్తా రక్షా స్వాస్థ్య క్షేత్రేషు భవిష్యోన్ముఖాః సంధయః విహితాః. వైశ్వికార్థవ్యవస్థాయాః విషయే కథయతా ప్రధానమంత్రిణా రేఖాంకి

0: యత్ వర్తమాన సమయ సమగ్రం విశ్వం ఆపూర్తి శృంఖలావరోధై వ్యాపారిక అనిశ్చితతావశాత్ చ గ్రస్తం వర్తతే. అత్రాంతరె భారతం విశ్వస్య తీవ్రగత్యా వర్ధమానా ప్రముఖా అర్థవ్యవస్థా వర్తతే. విగత విత్తీయ వర్షే భారతస్య జీడీపీ వృద్ధిః 7.7% ఆసీత్. తేన విశేషేణ ప్రోక్తం యత్ సర్వకారేణ కర ప్రణాళ్యాం సుశాసనే వ్యాపార సుగమతాయాం చ ఉత్తమ పరిష్కారాణి కృతాని. స్వకీయ సంబోధనే జాపానస్య ప్రధానమంత్రి సానే తాకాయిచి ఇత్యేషా ఊర్జా సురక్షాం ప్రధాన విషయం మన్వానా అవదత్ యత్ జాపాన దేశ పావరేషియా ఇనిషియేటివ్ ఇత్యనేన మాధ్యమేన ముక్త పారదర్శి ఊర్జా వ్యాపారం సుదృఢం కర్తుం కృత సంకల్పః అస్తి. అస్మిన్నేవ కార్యక్రమే ఉభాభ్యాం ప్రధానమంత్రిభ్యాం హర్యానా రాజ్యస్య ఖరఖౌదాస్థితే మారుతి సుజుకి సంస్థాయాః చతుర్థస్య వాహన నిర్మాణ సంయంత్రస్య సంయుక్తరూపేణ ఉద్ఘాటనం కృతం.
1: భారత్ జపాన్ సంబంధ వాకై బహుత్ స్పెషల్ హై. హమారి ఎకనామిక్ పార్ట్నర్షిప్ కి సఫలతా కే కై ఉజ్వల ఉదాహరణ హై. అభి అభి హమ్నే హర్యానా కే ఖరఖౌదా మే మారుతి సుజుకి కే నయే ప్లాంట్ కా ఉద్ఘాటన కియా. ఆజ్ పూరే విశ్వ మే సుజుకి కీ దో తిహాయి కార్స్ భారత్ మే బన్తి హై ఔర్ 100 సే అధిక్ దేశో కో ఎక్స్పోర్ట్ హోనే జా రహీ హై.
0: సంస్కృత వార్తాయాః సంస్కరణమిదం ఇదానీం ఆకాశవాణీతః ప్రసార్యతే. సమమేవ అయం కార్యక్రమః ఆకాశవాణ్యాః అంతర్జాలపటలే www.newsonair.gov.in ఇత్యత్ర అథ న్యూస్ ఆన్ ఏఐఆర్ చరదూరభాషీయ తంత్రాంశే అపి సముపలబ్ధో భవిష్యతి. సంయుక్తరాష్ట్ర మహాసభాయాం అంతారాష్ట్రీయ ఆతంకవాదం విరుద్ధ్య వ్యాపక అభిసమయస్య కృతే భారతస్య కశ్చన చిరలంబిత ప్రస్తావః సమర్థితః. సంయుక్తరాష్ట్రస్య వైశ్విక ఆతంకవాద విరోధి రణనీతేః నవమ సమీక్షాయాం యా చ 44% మతైః అంగీకృతా తత్ర సదస్య దేశాః ఆదిష్టాః యత్ తే విగత త్రిదశకేభ్యః భారతేన ప్రస్తావితస్య అస్య అభిసమయస్య కృతే అంతిమ రూపం ప్రదాతుం పూర్ణ ప్రయత్నాన్ విదద్యుః. వార్షికస్యాః శ్రీ అమరనాథజీ యాత్రాయాః కృతే 22,800,000 ప్రథమ సమూహం జమ్మూనగరస్య భగవతి నగర యాత్రీ నివాస ఆధార శిబిరాత్ విస్తృత సురక్షా వ్యవస్థాయాం హరితధ్వజం ప్రదర్శ్య ఉపరాజ్యపాలేన మనోజ సింహావర్యేణ అద్య ప్రేషితం. దేశస్య విభిన్నేభ్యః భాగేభ్యః తీర్థయాత్రిణః పవిత్రయాత్రాయాం భాగగ్రహణాయ జమ్మూనగరం ఆగచ్చంతః సంతి. కేంద్రీయ గ్రామీణ వికాస కృషి కృషక కళ్యాణ మంత్రి శివరాజ సింగ చౌహానః అవదత్ యత్ వికసిత భారత రోజగార్ ఇత్యస్య తథా ఆజీవికా మిషన్ ఇత్యస్య ప్రత్యాభూతిః విబిజి రామ్జీ అధినియమః 20-25 ఆజీవికా సునిశ్చితతాయాః గ్రామీణాజీవికాయాః సుదృఢీకరణస్య తథా చ దేశస్య గ్రామాణాం వికాసస్య గతిం వర్ధయితుం ప్రముఖం పదక్షేపః అస్తి. అద్య నైరుత్య ప్రావృట్కాల సంపూర్ణే దిల్లీనగరే గుజరాతస్య కేషుచిత్ భాగేషు ఉత్తరప్రదేశస్య శేషభాగేషు మధ్యప్రదేశస్య అధికాంశ భాగేషు హర్యాణా పంజాబ్ ప్రదేశయోః రాజస్థానస్య కేషుచిత్ భాగేషు చ అగ్రే ప్రవర్ధితః. రాష్ట్రీయ రాజధాన్యాం నిమ్నవృష్ట్యా ఉష్ణ ఆర్ద్రస్థిత్యాం న్యూనతా ఆగతా. ఫీఫా విశ్వకప్ క్రీడాయాం అమెరికాదేశ 2020 ప్రథమవారం నాకౌట్ చరణే విజయం పంజీకృతవాన్. బోస్నియా హర్జెగోవినా దేశౌ 2-0 పరాజితవాన్. బెల్జియం దేశ అపి సెనెగల్ దేశస్య ఉపరి అతిరిక్త సమయస్య విజయేన రౌండ్ ఆఫ్ 16 ఇత్యస్మిన్ ప్రవిష్టవాన్ ఇతి వార్తాః.
2: మీరు వింటున్నారు ఆకాశవాణి 102.2 మెగాహెర్ట్స్ పై. పల్లెసీమలు.

0: ఎన్సిఆర్టి విద్యా కార్యక్రమాలు సోమవారం నుండి శుక్రవారం వరకు మధ్యాహ్నం 3:00 నుండి 3:30 సమర్పిస్తున్నవారు నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్.
1: ఈనాటి పల్లెసిములు కార్యక్రమంలో స్మార్ట్ రైస్ కుక్కర్స్ ప్రాధాన్యత గురించి డాక్టర్ డి సందీప్ రాజు గారితో పరిచయం వింటారు పరిచయకర్త నన్నెం మధు.
2: నమస్కారం అండి.
3: నమస్తే సార్.
2: సార్, మీరు ఆచార్య ఎన్జి రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలోని పోస్ట్ హార్వెస్ట్ టెక్నాలజీ సెంటర్ బాపట్ల నుంచి బయోకెమిస్ట్రీలో శాస్త్రవేత్తగా పనిచేస్తున్నారు కదండి.
3: అవును సార్.
2: అయితే సార్, మనం ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ ఆహారం తీసుకునే వాళ్ళం, కుకింగ్ చేసుకుంటుంటే ఏ పాత్రలో చేసుకోవాలని అనుమానం వస్తూ ఉంటుంది. కొంతమంది అల్యూమినియం పాత్రలో చేయొద్దంటారు, కొంతమంది క్యాస్ట్ ఐరన్ పాత్రలో చేయాలంటారు, మట్టి వాటిలో వండుకోవాలని కొంతమంది చెబుతూ ఉన్నారు. ఈ మధ్య మార్కెట్లోకి స్మార్ట్ రైస్ కుక్కర్లు అని వచ్చాయండి, వాటి మీద ఆసక్తి చూపిస్తూ ఉన్నారు గృహిణులు. ఈ నేపథ్యంలో మనం అసలు ఈ స్మార్ట్ రైస్ కుక్కర్లు అంటే ఏంటి, వాటి ప్రాముఖ్యత ఏంటి, వాటి అవసరం ఎంతవరకు ఉంది, వాటి వల్ల వచ్చే ప్రయోజనాలు అలాగే అపోహలు వీటన్నిటి గురించి మీ నుంచి తెలుసుకుందాం అనుకుంటున్నామండి. అసలు ఎటువంటి పాత్రలో కుకింగ్కి, అంటే ప్రెషర్ కుకింగ్కి మామూలు పాత్రలో కుకింగ్కి తేడాలు ఏమైనా ఉన్నాయా? అలాగే బియ్యం ఎందుకని మనకు ముద్దగా అయిపోతూ ఉంటుంది, ఇది బియ్యం వలన లేదా మనం వేసే వాటర్ క్వాంటిటీ వలన? వివరాలు ఒకసారి చెప్పండి
3: సార్. ఇప్పుడు మనం చూసినట్టయితే పాత రోజుల్లో, అంటే మరీ పాత రోజుల్లో ఈ మట్టి పాత్రలో వండటము, ఆ తర్వాత అల్యూమినియం పాత్రలు, ఆ తర్వాత స్టెయిన్లెస్ స్టీల్ కానీ ఇప్పుడు క్యాస్ట్ ఐరన్ కానీ ఇలాగ డిఫరెంట్ మెటీరియల్స్ అనేది వాడుతూ ఉన్నాం సార్. ఇక్కడ మీరు అడిగిన ఒక ప్రశ్న ఏమంటే సార్, ఇప్పుడు కొన్నిసార్లు మనం అన్నాన్ని వండినప్పుడు అది ముద్దగా అవుతుంది, కొన్నిసార్లు చక్కగా ఉంటుంది అనేది మీరు ఒకటి అడిగారు సార్. వాస్తవానికి మనం అందరం కూడా ఈ హార్వెస్ట్ చేసిన తర్వాత, అంటే పంట కోసిన తర్వాత కొంతకాలం వెయిట్ చేసి, ఎందుకంటే సార్ మనకి అన్నం అనేది, మనం సౌత్ ఇండియన్స్ కానీ మనం ఎక్కువ ఇష్టపడతాము, ఎక్కువ అన్నాన్ని మనం ఎక్కువ తీసుకుంటాము, అది ఇమ్మీడియట్గా అందులో ఒక 70-80% పిండి పదార్థం అనేది ఉండటం వలన అది మనకి ఎక్కువ వెంటనే శక్తినిచ్చి మనకి మన పనులు చేసుకోవడానికి ఉపయోగపడటం అనేది జరుగుతుంది. అందులో ఉండేటటువంటి అమైలోస్ అనేటటువంటి ఒక కార్బోహైడ్రేట్ అనేది, అది పంట కోసిన వెంటనే కనుక తీసుకుంటే అది కొంత తక్కువ ఉండటం, ఆ తర్వాత కాలక్రమేణా పెరుగుతూ ఉండటం వల్ల మనం సాధారణంగా 6 నెలల నుంచి 1 సంవత్సరం వ్యవధి ఉన్న బియ్యాన్ని మనం వండుకున్నప్పుడు గింజ విడిగా ఉండటం, ముద్ద అవ్వకుండా ఉండటం అనేది మనం గమనిస్తాం సార్. అలాగనే మనం మరి కొత్త బియ్యాన్ని కూడా దాంతో పరవడం చేసుకోవటం కానీ, లేకపోతే అది తొందరగా జీర్ణమయ్యే స్వభావం ఉంది కాబట్టి కొన్నిసార్లు ప్రెగ్నెంట్ లేడీస్కి తినిపించడం అనేది కూడా పాత రోజుల నుంచి ఇది గమనిస్తూ ఉన్నాం సార్. కొన్నిసార్లు గంజి వంచి తింటాం, గంజి వంచితే కొన్ని పోషకాలు పోయినాయి అని అంటారు, ఉన్నాయని అంటారు. ఇలాగా నిజంగా మీరు అన్నట్టుగా ఈ కుకింగ్ అనేది ఏ పాత్రలో చేయాలి, ఎలాగ చేయాలి, ఈ స్మార్ట్ కుక్కర్స్కి వెళ్లాల్సినటువంటి అవసరం ఉందా, లేకపోతే అంత ఖరీదు పెట్టాల్సిన అవసరం ఉందా, ఈ శ్రోతలకి నిజంగానే ఇందులో చాలా రకాలైన సందేహాలు ఉంటాయి సార్. ఇవి మనం ఒక్కొక్కటి మాట్లాడదాం సార్.
2: ఈ విధంగా చెప్పుకుంటే మనం రెగ్యులర్ కుకింగ్ కాకుండా ఈ స్మార్ట్ రైస్ కుకింగ్ అంటే ఏంటి సార్? అసలు ఎలా వచ్చాయి మార్కెట్లోకి? అలాగే రెగ్యులర్గా ఉండే ఎలక్ట్రిక్ కుక్కర్కి దీనికి ఏంటి తేడా?
3: సార్, ఇప్పుడు పాత్రలో మనం కుక్ చేసే విధానం తర్వాత నెక్స్ట్ టర్న్ అయ్యింది ప్రెషర్ కుక్కర్ అనే పద్ధతికి. ప్రెషర్ కుక్కర్లో మనం దాన్ని ఏంటంటే క్లోజ్గా పెట్టడం వలన ఎక్కువ ప్రెషర్ దగ్గర పోయినప్పుడు దాని బాయిలింగ్ పాయింట్ అనేది కూడా పెరగటం వలన, అంటే మామూలుగా సాధారణంగా మనకి వాటర్ అనేది 100 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర బాయిల్ అవుతుంది సార్, ఇక్కడ 120 డిగ్రీ సెంటీగ్రేడ్ వరకు వెళ్ళిన అప్పటికీ కూడా అది బాయిల్ అవ్వకుండా ఉండటం వలన అది తొందరగా కుక్ అవ్వటం కానీ, అట్లాగనే అందులో ఉండేటటువంటి మినరల్స్ని కానీ అన్నింటినీ అది రిటైన్ చేసుకుని, అంటే మనకి మామూలు కుకింగ్తో పోల్చినప్పుడు మనకు ప్రెషర్ కుక్కర్లో అదేదో 3 విజిల్స్ వేస్తుంది కదా, వేసిన తర్వాత మనం ఆపుదాం అన్నట్టు అంతా కూడా ఒకే రకమైన కన్సిస్టెన్సీని మెయింటైన్ చేయడం అనేది మనం ప్రెషర్ కుక్కర్లో, అంటే ఇప్పటికీ చాలా సంవత్సరాల నుంచి మనం అందరం చూస్తున్నటువంటి ఒక బెనిఫిట్. ఆ తర్వాత స్లోగా ప్రెజర్లు ఏమంటే ఇప్పుడు ఎలక్ట్రిక్ కుక్కర్లకి టర్న్ అయ్యారు. ఇప్పుడు ఈ విజిల్స్ వేసే పని కూడా లేకుండా, ఆపే పనే లేకుండా ఎలక్ట్రిక్ కుక్కర్లో మనం 1:2 రేషియోలో రైస్ వాటర్ పెట్టుకున్నా కానీ, అదేంటంటే ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వాటర్ ఉంటుందా లేదు, అది గింజ ఉడికిన తర్వాత దాని వెయిట్ చేంజ్ వచ్చిందా అనే బేస్ మీద దానిలో ఉండేటటువంటి ఒక సెన్సార్ ఈ ఎలక్ట్రిక్ హీటర్ని ఆన్లో ఉంచటము, ఆఫ్లో

0: ఉంచటం ద్వారా కేవలం అన్నం ఉడికేంత వరకు అది వేడిని తీసుకొస్తుంది. ఆ తర్వాత కూడా, అంటే అందులో ఉన్న ప్రత్యేకత ఏమంటే, అది కొంత కాన్స్టాంట్ టెంపరేచర్ మెయింటైన్ చేయడం అనేది ఎలక్ట్రిక్ కుక్కర్ అనేది వాడతాం. అయితే ఈ ఎలక్ట్రిక్ కుక్కర్ తర్వాత మనకు కనిపిస్తూ ఉన్న ఇండక్షన్ స్టవ్ మీద కుక్ చేసుకుంటాం ఒకటి, ఆ తర్వాత మనకు కనిపిస్తూ ఉన్నవి ఈ స్మార్ట్ రైస్ కుక్కర్స్ అనేవి ఇప్పుడు కనిపిస్తున్నాయి సార్. ఇక్కడ మనం గమనిస్తే ఈ స్మార్ట్ రైస్ కుక్కర్స్ అనేవి కొన్ని ప్రత్యేకతలను కలిగి ఉంటాయి సార్. ఏమంటే అందులో ఉండేటటువంటి సెన్సార్స్, మైక్రో ప్రాసెసర్ ఏమంటే అవి బియ్యంలో నీటి శాతం ఎంత ఉంది, ఉష్ణోగ్రత ఎంత పెట్టుకోవాల్సి ఉంటుంది, వంట సమయాన్ని అంటే ఒక స్పెసిఫిక్ వెరైటీకి ఎక్కువసేపు కుక్ చే, మామూలుగా సాధారణంగా మనకి వరి అన్నం అవటానికి మనకి సాధారణంగా 16 నిమిషాల నుంచి 19 నిమిషాల వరకు పడుతుంది సార్. అయితే ఒక్కొక్కసారి వెరైటీల డిఫరెన్స్ని బట్టి దాన్ని గమనించడం కానీ దానికి తగ్గట్టుగా ఇది మార్పులు చేర్పులు చేసుకోవటం అనేది స్మార్ట్ రైస్ కుక్కర్లో ఉంటుంది సార్. అట్లాగనే స్మార్ట్ రైస్ కుక్కర్లో వీటితో పాటుగా రకరకాల మెనూ మోడ్స్ను కూడా పెడతారు సార్. అంటే ఏంటంటే ఇప్పుడు తెల్లన్నానికి వైట్ రైస్కి మనం ఒక రకమైన మెనూ పెట్టుకోవచ్చు. బ్రౌన్ రైస్ పెట్టుకున్నప్పుడు మనందరికీ తెలిసిందే కదా సార్, కొంచెం అంటే నానబెట్టి కనుక దాన్ని ఉడికించుకుంటే బాగుంటుందని అంటారు, దానికి ఒక రకమైన మెనూ మోడ్. అట్లానే మల్టీగ్రెయిన్, ఇప్పుడు కొంతమంది కొన్ని చోట్ల ఏమంటే రైస్తో పాటుగా అంటే దాని జీఏ తగ్గించడానికి కానీ లేకపోతే షుగర్ వ్యాధిగ్రస్తులకు ఉపయోగించడం కోసం కొంత శాతం కొర్రల్ని లేకపోతే కొన్ని మిల్లెట్స్ని కలపటం ఇలాంటివి గమనిస్తూ ఉన్నాం. అలా కానీ కొంత వేరే సూప్ కానీ లేకపోతే స్టీమింగ్ చేసుకుంటే వాటికి రకరకాల మెనూ అనే ఉండటం అనేది ఒకటి ఉంటుంది. దానితో పాటుగా స్మార్ట్ కుక్కర్లో సార్ వీటితో పాటుగా వైఫై అలాగనే ఐఓటీ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అనే కంట్రోల్ కూడా ఉండటం వలన ఇప్పటి పరిస్థితుల్లో ఇప్పటి బిజీ లైఫ్లో కొన్ని కొన్నిసార్లు వైఫ్ అండ్ హస్బెండ్కి కూడా పనిచేస్తూ ఉన్నప్పుడు ఏంటంటే మనం మధ్యాహ్నం ఇంటికి వెళ్ళి అప్పుడు దానిని మనం స్టార్ట్ చేసి దాన్ని అంత టైం కూడా ఉండనప్పుడు మనం ఇక్కడ నుంచి ఇంటి దగ్గర నుంచి మనం లేదా ఆఫీస్ నుంచి మనం కనుక ఒక కమాండ్ ఇస్తే వాటిలో ఉండేటటువంటి ఈ ఐఓటీ అనే దాని వల్ల ఏమవుతుందంటే సార్, మనం దీన్ని ఇక్కడ మన మొబైల్ నుంచి కూడా ఆపరేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. అలాగనే ఈ మూడింటితో పాటుగా స్మార్ట్ రైస్ కుక్కర్ల ప్రత్యేకత ఏంటంటే దానిలో కొన్ని కొన్ని లో షుగర్ మోడల్స్ అని, కొన్ని స్టార్చ్ రిమూవల్ మోడల్స్ అని, అట్లాగనే కొన్ని స్లో కుక్ మోడల్స్ అనేవి కూడా ఉంటాయి సార్. ఇప్పుడు మనకి ఏది అవసరం అనే దాన్ని బట్టి మనం ఒక దాన్ని సెలెక్ట్ చేసుకుని దాన్ని కొన్ని ఉపయోగించుకోవడం అనేది మంచిది సార్. ఈ ప్రత్యేకతలన్నీ ఉన్న వాటినే స్మార్ట్ రైస్ కుక్కర్స్ అని మనం సాధారణంగా సంబోధిస్తాం సార్.
1: అంటే వినియోగదారులకి ఆప్షన్స్ పెరిగినాయి.
0: అవును సార్.
1: అలాగే ఇప్పుడు ఈ స్మార్ట్ కుక్కర్లు మార్కెట్లో ఎక్కువ రావడానికి గల కారణాలు ఏ విధంగా మీరు చూస్తారు సార్?
0: సార్, మొదటిగా మనకి మారుతున్న ఈ జీవన శైలి, ప్రస్తుత కల్చర్లో అందరూ బిజీ ఉండటము, కిచెన్లో టైం స్పెండ్ చేయడానికి అంత టైం ఉండకపోవటం అనేది ఒకటైతే, రెండవది స్మార్ట్ కుక్కర్స్ ప్రత్యేకత ఇవి చాలా తక్కువ ఎలక్ట్రిసిటీని కన్జ్యూమ్ చేసుకుంటాయి సార్. అలాగనే కరెక్ట్గా మనము రైస్ని ఎంత టెంపరేచర్ దగ్గర అయితే మనం కుక్ చేస్తున్నామో చాలా యూనిఫామ్గా కుకింగ్ చేయటం అనేది వాటి ప్రత్యేకత. ఈ రెండింటితో పాటు మూడవది ఏంటంటే సార్, ఎక్కువ మంది ఈ స్మార్ట్ రైస్ కుక్కర్ని చూజ్ చేసుకోవడానికి అంటే వారు ఒక డయాబెటీస్ పేషెంట్ అనో లేకపోతే వాళ్ళ ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నారనో లేకపోతే పెద్దవాళ్ళు ఉన్నారో ఏదో ఒక ఇంతకు మనం అనుకున్నట్టుగా ఒక స్పెసిఫిక్ ఫీచర్ ఉండే వాటిని, అంటే ఇప్పుడు డయాబెటిక్ ఫ్రెండ్లీ కుక్కర్ అనేది, అలాగనే కొంత స్టార్చ్ రిమూవల్ కుక్కర్స్ అనేవి కూడా, అంటే ఏమంటే సార్ అందులో ఇప్పుడు పాత రోజుల్లో ఎలా అయితే మనం ఈ గంజి వంచే పద్ధతి ఉంటుందో ఈ గంజి వంచే పద్ధతిని ఆ స్మార్ట్ కుక్కర్స్ అవి వాటంతటా అవి చేసేటటువంటి మెకానిజం ఇవి ఉండి వీటి వలన కొంచెం అంటే మన షుగర్ కంట్రోల్లో ఉంటుంది, లేకపోతే మనకి ఇది తొందరగా జీర్ణం అవుతుందనో జీర్ణం అవ్వదనో. అలాగనే ఇంకొకటి సార్, ఇక్కడ ఎప్పుడు కూడా ఏమంటే డయాబెటీస్ పేషెంట్స్కి స్మార్ట్ కుక్కర్లు ఉపయోగపడతాయి అనేది ఒకటి అంటూ ఉంటారు సార్. అలా కాదు సార్. ఇప్పుడు మనందరికీ ప్రధానమైన సమస్య మనకి శారీరక శ్రమ తగ్గిపోయినప్పుడు మనందరికీ కెలరీ ఇంటేక్ అవుట్పుట్ దగ్గర చాలా వ్యత్యాసం కనపడతా ఉంది సార్. అంటే మనం ఎంతైతే ఆహారాన్ని మనం తీసుకుంటున్నామో మనం చేసే శారీరక శ్రమ ఆ కెలరీ ఇంటేక్కి అది మ్యాచ్ అవ్వటం లేదు. అక్కడ ఊబకాయం రావటం కానీ, ఊబకాయం నుంచి చాలా అసోసియేటెడ్ దానివల్ల షుగర్ కానీ వేరే వేరే సమస్యలు కానీ రావటం వల్ల ఉంటుంది. అయితే ఈ స్మార్ట్ కుక్కర్స్లో నిదానంగా జీర్ణమయ్యటం, అంటే సార్ ఇక్కడ దీనిని గ్లైసిమిక్ ఇండెక్స్ అని అంటాం సార్. అంటే మనం ఏదైనా ఒక ఆహార పదార్థాన్ని మనం తీసుకున్న తర్వాత అది మన రక్తంలో చక్కెర స్థాయిల్ని చాలా తొందరగా పెంచేస్తుందా లేకపోతే నిదానంగా జీర్ణమయ్యి నిదానంగా పెంచుతుందా అనేది, అంటే జీఏ ఎక్కువ ఉంది అంటే చాలా ఫాస్ట్గా పెరుగుతుంది, జీఏ తక్కువ ఉందంటే కనుక స్లోగా జీర్ణమవుతుంది అనేది అక్కడ కాన్సెప్ట్ సార్. ఇప్పుడు ఈ లో జీఏ ఇచ్చేటటువంటి కుక్కర్ కనుక ఏదైనా ఉంది అంటే అది అంటే అటు డయాబెటిక్ పేషెంట్స్ కానీ అలాగనే డయాబెటీస్ లేకుండా అంటే మంచి మెటబాలిక్ రేట్ని మెయింటైన్ చేద్దామని కానీ లేకపోతే సన్నగా ఉందాము, అంటే ఒక సింపుల్ ఉదాహరణతో చెప్పాలంటే సార్, ఇప్పుడు మనం మధ్యాహ్నం 12:30 1 మనం భోంచేసామని అనుకుంటే మనకు సాయంత్రం 4:30 మళ్ళీ స్నాక్స్ తిందామనేటటువంటి ఒక ఫీలింగ్ రావచ్చు, అంటే ఆకలిని అనిపించవచ్చు. అదే నిదానంగా జీర్ణమయ్యే ఆహారాన్ని అది

0: అన్నం కానీ వేరే కానీ మనం కనుక తీసుకుంటే అది 4:30 5:30 అవ్వచ్చు 6:30 అవ్వచ్చు. సో అక్కడ నిదానంగా జీర్ణం అవటం వలన ఏంటంటే మనం తీసుకునే ఆహారం అనేది తగ్గుతుంది. సో కెలరీ ఇన్పుట్ అనేది తగ్గటం వలన దాని అసోసియేటెడ్ షుగర్ ఉన్న వాళ్ళకి దాన్ని నియంత్రణలో పెట్టుకోవటానికి కానీ అట్లనే షుగర్ లేని వాళ్ళకు కూడా కొంత సరైన నిర్వహణ చేసుకోవడానికి కూడా అది ఉపయోగపడతాయి సార్. సో ఈ ఆప్షన్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి ఇప్పటి ప్రజలు ఈ స్మార్ట్ రైస్ కుక్కర్స్ మీద కొంత శ్రద్ధ చూపిస్తూ ఉన్నారు సార్.
1: అయితే మీరు చెప్పిన దానిలో ప్రధానంగా మనం ఇప్పుడు ఉన్నటువంటి జీవన శైలిలో వ్యాయామం కానీ ఇతరత్ర పనులు శారీరక శ్రమ తగ్గిపోవడం వల్ల మనం తీసుకునే ఆహారం వల్ల అందులో నుంచి మనకు ఈ డయాబెటీస్ రావడానికి లేదా బరువు పెరగడానికి ఒబేసిటీ రావడానికి కూడా కారణాలుగా చెప్తున్నారు. అయితే ఈ స్మార్ట్ కుక్కర్ కొంత మీరేమంటారంటే జిఐ తగ్గించడం వల్ల కొంత మనం ఈ షుగర్ని కానీ వీటిని కొంచెం కంట్రోల్ చేసేదానికి అవకాశం ఉంది అంటున్నారు. అయితే అసలు ఈ స్మార్ట్ కుక్కర్ బేసిక్గా ఏ ప్రిన్సిపల్ మీద పనిచేస్తుంది సార్? ఈ స్మార్ట్ రైస్ కుక్కర్
0: అనేది సార్ ఇప్పుడు నార్మల్ కుక్కర్కి మనం స్మార్ట్ రైస్ కుక్కర్కి స్మార్ట్ అనే పదాన్ని మనం ఎప్పుడైతే యాడ్ చేస్తున్నామంటే సార్ దానికి ఒక ఎలక్ట్రికల్ సెన్సార్ బేస్ మీద పనిచేసేటటువంటి మెకానిజం ఉన్నప్పుడే దాన్ని స్మార్ట్ అనే మాటను మనం వాడతాం సార్. అంటే ఇక్కడ ప్రతి స్మార్ట్ కుక్కర్ కూడా అది ఒక మొబైల్ యాప్ నుంచి నియంత్రించేటటువంటి వ్యవస్థ ఉండాలని ఏమీ లేదు. అది ఒక అందులో ఉన్నటువంటి ఆప్షన్. కానీ స్మార్ట్ అనేది దానంతటదే స్వయంచాలకంగా అందులో ఉన్నటువంటి అంటే ఈ బియ్యానికి వాటర్కి ఉన్న రేషియోని కంట్రోల్ చేసుకుంటూ టెంపరేచర్ని దానంతటది కంట్రోల్ చేసుకుంటూ చేసుకే కలిగేటటువంటి ఉన్నదాని మనం స్మార్ట్ రైస్ కుక్కర్ అని అంటాం సార్. ఈ IoT కానీ లేకపోతే అందులో స్పెసిఫిక్ మెనూ ఉండటం కానీ అందులో ఈ గంజి వంచే విధానం ఉండటమా లేకపోతే కొన్నిసార్లు కొన్ని కుక్కర్లో చిల్లింగ్ అంటే ర్యాపిడ్ చిల్లింగ్ అంటే చల్లబరిచే మెకానిజం ఇదంతా కూడా దానిలో ఉన్నటువంటి ప్రత్యేకతలు రకరకాలని. స్మార్ట్ అనే దానిలో బేసిక్గా సెన్సార్స్ దానంతటా అది నియంత్రించుకోగలిగే ఒక స్వయంచాలకంగా పనిచేసేటటువంటి కుక్కర్ని మనం స్మార్ట్ రైస్ కుక్కర్ అని అంటాం సార్.
1: అయితే చాలామంది వీటిని డయాబెటిక్ రైస్ కుక్కర్గా కూడా చెప్తున్నారు ఎందుకంటే కొంత కంట్రోల్ చేసుకునే అవకాశం ఉందనండి. సహజంగా మనకు వినియోగదారులు కూడా ఆశపడుతుంటారు ఎక్కువగా షుగర్ వ్యాధిగ్రస్తులు పెరుగుతున్నారు కాబట్టి. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా చెప్పండి ఇవి నిజంగానే రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తాయంటారా?
0: సార్ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే సార్ ఇప్పుడు అంటే ఏదైనా కుక్కర్ కూడా అందులో వండినటువంటి ఆహారాన్ని కనుక మనం తీసుకుంటే షుగర్ పూర్తిగా తగ్గిపోద్ది అని ఎవరన్నా ఏదైనా అనుకుంటే కనుక అది పూర్తిగా అపోహ సార్, అందులో నిజం లేదు. ఇవన్నీ కూడా మేనేజ్మెంట్, మన శరీరంలో చక్కెర స్థాయిల్ని మనము మేనేజ్ చేసుకోవడానికి మనకు ఉపయోగపడేటటువంటి ఒక విధానం. అంటే మనకి డాక్టర్స్ చెప్పేటటువంటి వ్యాయామం చేయటం కానీ మనం మితంగా తీసుకోవటం కానీ లేకపోతే సమతుల ఆహారాన్ని తీసుకోవటానికి వీటన్నిటిని మనం ఫాలో అవుతూ అంటే సార్ ఇక్కడ ఒక ముఖ్యమైన సమస్య ఏంటంటే సార్ మనము ఏది తిన్నా మనం వరి తిన్నప్పుడు మనకు కలిగే సంతృప్తి వేరే దాంతో కలగదు. అయితే మనకి ఈ గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువ ఉండేటటువంటి వరి రకాలు అనేవి చాలా తక్కువ ఉన్నాయి సార్. మనకి అన్ని వరి రకాలు కూడా ఇంచుమించుగా అంటే హైజీఐ అంటే అవి 70 నుంచి 80 వరకు ఉన్న వాటిని మనం హైజీఐ అంటాం సార్. అంటే చాలా తొందరగా జీర్ణమయ్యి మనం ఎక్కువ తీసుకునేటటువంటి వరి రకాలకి ఈ గ్లైసిమిక్ ఇండెక్స్ అనేది ఎక్కువ ఉండి అంటే తొందరగా జీర్ణమైపోయే స్వభావం ఉండటం వలన రక్తంలో చక్కెర స్థాయిని పెంచడం వలన అందుకనే ఇప్పటి పరిస్థితుల్లో ఏమంటే చాలాసార్లు డాక్టర్స్ కూడా మీరు సాయంత్రం పూట అన్నానికి బదులుగా మీరు ఇంకేదైనా వీట్ బేస్డ్ చపాతీ కానీ ఇంకేదైనా తీసుకోండి కానీ ఇలాంటివి సూచిస్తూ ఉన్నారు సార్. అయితే ఇక్కడ మనం ఒకటి గమనించాలి సార్, ఇక్కడ వండే విధానం ఎలా ఉంది, అట్లాగనే మనం తీసుకునే బియ్యం రకం ఏంటి. ఇప్పుడు కొన్ని వెరైటీస్ ఉన్నాయి సార్, అందులో అవి ఖచ్చితంగా గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువ ఉండే వెరైటీస్ కూడా ఉన్నాయి, అలాంటివి మనం తీసుకుంటున్నామని కానీ. అలాగనే ఆహార పరిమాణం, అంటే మనం తీసుకునే ఆహారాన్ని కడుపు నిండా తీసుకుంటున్నామా లేకపోతే కొంత తక్కువ తీసుకుంటున్నామా, ఎన్నిసార్లు తీసుకుంటున్నాము. చాలాసార్లు డయాబెటీస్ పేషెంట్స్కి మీరు తక్కువ ఆహారాన్ని ఎక్కువసార్లు తీసుకోవాలని చెప్తూ ఉంటారు. వీటితో పాటు ఏంటంటే ఈ గ్లైసిమిక్ ఇండెక్స్ అనేది వాస్తవానికి మనకి ఆ పర్టికులర్ వెరైటీకి ఇంత ఉందని చెప్పినా కూడా ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే మనం ఎప్పుడు కూడా అన్నాన్ని ఓన్లీ అన్నంగా మనం తీసుకోం. ఖచ్చితంగా మనం దానికి ఒక కూరనో లేకపోతే పచ్చడినో పెరుగునో మనం తీసుకుంటాము. ఇక్కడ మామూలుగా మనము 1:1 రేషియోలో అంటే అన్నం ఎంత తీసుకుంటున్నామో కూర కూడా అంత తీసుకోవాలనేది ప్రామాణికంగా ఒకటి ఉంటుంది. కానీ ఇది నిజంగా అంత అంటే ఎక్కువ మంది ఎక్కువ రైసే తీసుకుని తక్కువ రేషియోలో కర్రీస్ని తీసుకుంటాం. ఇక్కడ మనం కర్రీ కానీ లేకపోతే కర్డ్ కానీ అవి కూడా ఈక్వల్ రేషియో పెట్టుకున్నప్పుడు కూడా దాని గ్లైసిమిక్ ఇండెక్స్ అనేది కొంత తగ్గి ఇవన్నీ ఉంటాయి సార్. వీటితో పాటుగా కొన్ని కుకింగ్ మెథడ్స్ మార్చుకోవటం వల్ల కానీ వీటన్నింటితో ఇవన్నీ ఉన్నటువంటి స్మార్ట్ రైస్ కుక్కర్ని ఉపయోగించుకోవటం వల్ల కూడా వీటన్నింటినీ కలుపుకుని మనము కొంత నియంత్రణలో పెట్టుకునేటటువంటి విధానాలుగా చెప్పాలి కానీ ఇవి పూర్తిగా తగ్గించేస్తాయని అనుకోవడానికి అయితే ఆస్కారం లేదు సార్.
1: అయితే పూర్తిగా తగ్గిస్తుంది అని అనుకోవడం అపోహ అంటారు.
0: అవును సార్.
1: డాక్టర్ సందీప్.

0: అటువంటి స్మార్ట్ రైస్ కుక్కర్స్ అన్నీ కూడా ఏమంటే కొంత ఈ గంజిని వంచి చేయటం కానీ లేకపోతే కుకింగ్ స్లో ఆర్ ఫాస్ట్ అనే మెథడ్స్ పెట్టడం వలన కొంతమేర డయాబెటీస్ పేషెంట్స్కి పనికొస్తాయి అనే విధానంలో చెప్తున్నారు సార్. అయితే ఇక్కడ మేము తయారు చేసినటువంటి మా పరిశోధనా స్థానం నుంచి తయారు చేసినటువంటి కుక్కర్ ప్రత్యేకత ఏంటంటే సార్, ఇందులో అన్నం వండేటటువంటి మెకానిజము స్టీమింగ్ మెకానిజంతో పాటుగా అదే కుక్కర్లో ర్యాపిడ్ చిల్లింగ్ అంటే సార్ అక్కడ మేము ఆ వండేటటువంటి అన్నం అనేది మేము తయారు చేసిన స్మార్ట్ రైస్ కుక్కర్లో 120 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర కుక్ అవ్వటం జరుగుతుంది. అట్లాగనే ఆ విజిల్ ఈ ప్లేస్ నుంచి మళ్ళీ ఇంకొక ప్లేస్కి అది లీనియర్ యాక్చుయేటర్స్ మీద మూవ్ అయిన తర్వాత అక్కడ అది మళ్ళీ వెంటనే 0 డిగ్రీ సెంటిగ్రేడ్కే కూడా అది ఎక్స్పోజ్ అవుతుంది సార్. ఆ తర్వాత మళ్ళీ అది వేరే ప్లేస్లోకి వచ్చేసి అది స్టీమింగ్ అవటం వలన అంటే అందులో వండినటువంటి అన్నం అనేది మామూలుగా వండిన అన్నం లాగానే ఉంటుంది సార్. ఇది అంటే ఒక వేగ్ లాంగ్వేజ్లో చెప్పాలంటే సార్, ఇప్పుడు మనకు పాత రోజుల్లో సద్దన్నం తీసుకుంటే చాలాసేపు పనిచేయగలుగుతున్నారు, అంటే వాస్తవానికి దాని జీఏ తక్కువ ఉంటుంది సార్, అంటే నిదానంగా జీర్ణమయ్యే స్వభావం ఉంటుంది. అలాగనే కొన్నిసార్లు పాలల్లో ఈ అన్నాన్ని కలిపి తోడేసుకుని ఇవన్నీ చెప్తా ఉంటాం సార్. అక్కడ ఆ నైట్ అంతా ఉన్నప్పుడు శాస్త్రీయంగా అంటే ఆ కుక్కర్ పనిచేసే మెకానిజంని శాస్త్రీయంగా చెప్పాలంటే సార్, మనం ఇంతకు అనుకున్నట్టు 70% పిండి పదార్థం ఉన్నప్పటికీ ఆ పిండి పదార్థాల్లో మళ్ళీ 3 రకాలు ఉంటాయి సార్. అంటే ఒకటి చాలా త్వరితగతిన జీర్ణమయ్యే పిండి పదార్థము, రెండవది నిదానంగా జీర్ణమయ్యే పిండి పదార్థం, మూడవది అసలు జీర్ణం కాని పిండి పదార్థం. ఈ కుక్కర్లో తొందరగా జీర్ణమయ్యే పిండి పదార్థం అనేది నిదానంగా జీర్ణమయ్యే పిండి పదార్థంగా 45% వరకు మారుతుంది. అట్లాగనే ఈ అసలు జీర్ణం కాని రెసిస్టెంట్ స్టార్చ్ అంటాం సార్, దాని కంటెంట్ 120% వరకు పెరుగుతుంది. ఈ రెండింటితో పాటుగా అందులో ఉండేటటువంటి ఈ గ్రూయల్ రిమూవల్ అంటే గంజిని వడబోసేటటువంటి కాన్సెప్ట్ వల్ల కూడా దాని గ్లైసిమిక్ ఇండెక్స్ అనేది ఒక 20-22% వరకు తగ్గుతుంది. మేము దీన్ని వరికి చేయడం జరిగింది సార్.
1: సార్, అయితే మనకు వండుకునేటప్పుడు కొన్ని అపోహలు ఉన్నాయి జనాలకి, ఈ మధ్య కాలంలో మరీ ఎక్కువ పెరిగినాయి. ప్రెషర్ కుక్కర్లో అన్నం వండితే దానిలో పోషకాలు పోతాయని అనుకుంటున్నారు, అది నిజమేనంటారా?
0: సార్, వాస్తవానికి ప్రెషర్ కుక్కర్ వలన మనకి కొన్ని ఉపయోగాలు ఉన్నాయి, కొద్ది చిన్నపాటి కొన్ని డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి సార్. ఇందులో మనం గనక చూసినట్టయితే ప్రెషర్ కుక్కర్ వాడటం వలన ఉపయోగం ఏంటంటే సార్, అందులో ఉండేటటువంటి మినరల్స్ని కానీ అన్నింటినీ కానీ అందులో రిటైన్ చేయటము, ఈక్వల్గా అది రైస్ని కుక్ చేయటం అనేది దానిలో జరిగినటువంటి ప్రత్యేకత అయితే సార్, అందులో ఉండేటటువంటి ఒక చిన్న డిసడ్వాంటేజ్ ఏమిటంటే 120 డిగ్రీ సెంటిగ్రేడ్ వరకు తీసుకుపోయినప్పుడు అందులో ఉండేటటువంటి యాంటీ ఆక్సిడెంట్స్ కానీ అలాగనే ఐరన్ కానీ జింక్ కానీ మరికొన్ని మినరల్స్కి బయ అవైలబిలిటీ తగ్గటం అనేది అందులో ఉన్నటువంటి ఒక చిన్నపాటి సమస్య సార్. అయితే ఇప్పటి వరకు కూడా శాస్త్రీయంగా ప్రెషర్ కుక్కర్లో తినేది ఆరోగ్యానికి ఏదో కొన్ని కొన్ని చోట్ల కొన్ని అపోహలు ఏంటంటే సార్, అది కొన్నిసార్లు క్యాన్సర్కి కూడా కారకం అవుతుంది అన్నట్టుగా అందులో వేరే వేరే అంటే కొన్ని అక్యుములేట్ అవుతాయి, హెవీ మెటల్స్ వస్తాయి అనేది ఏదో చెప్తా ఉన్నారు సార్. కానీ అది పూర్తిగా ఆ కుక్కర్ ఏ మెటీరియల్తో తయారు చేయబడింది అనేటటువంటిది అక్కడ మనం గమనించాలి సార్. అల్యూమినియంతో తయారు చేయబడినటువంటి కుక్కర్ లేదా పాత్రలు అయితే సార్ ఇది నిజమే సార్, అంటే అల్యూమినియంతో తయారు చేసినవి అది వెనిగర్ కానీ లేకపోతే టమాటా కానీ అంటే ఎసిడిక్ అంటే ఈ చింతపండు రసం కానీ అలాంటి అంటే చేపల పులుసు కానీ అట్లాంటి ఏదైనా అందులో చేసినప్పుడు ఎసిడిక్ స్వభావం వలన అందులో ఉండేటటువంటి అల్యూమినియం పాత్ర నుంచి కొంత అంటే ఒక 5 mg వరకు కొంత పార్ట్ ఇందులో లీచ్ అవ్వటం, అందులో అన్నంలో కలవటం అనే దానివల్ల ఆ అల్యూమినియం అనేది శరీరంలోకి పోయినప్పుడు కొంత ప్రాబ్లమ్స్ వస్తాయి అనేది మనం గమనిస్తాం సార్. కానీ ఇప్పుడు కుక్కర్ చాలా వరకు కూడా ఈ నాన్ స్టిక్ మెటీరియల్తో టెఫ్లాన్ కోటింగ్ ఉండేవాటితో ఉండటం కానీ లేకపోతే స్టెయిన్లెస్ స్టీల్తో ఉండటం కానీ మనం గమనిస్తూ ఉన్నాం సార్. సో మెటీరియల్ అనేది కొంత ప్రభావితం చేస్తుంది, తప్పితే ప్రెషర్ కుక్కర్లో తినడం వలన ప్రమాదం అనేది అది అపోహే సార్.
1: డాక్టర్ సందీప్ రాజా గారు ఈరోజు
2: పల్లె సింగుల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. మీరు వింటున్నారు ఆకాశవాణి 102.2 MHz. పై కార్యక్రమం ఇప్పుడు వ్యవసాయ సూచనలు. ఈనాటి కార్యక్రమంలో పంటల్లో కలుపు మందులు వినియోగం తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వింటారు.
3: పంటల్లో కలుపు మందుల వినియోగం అలాగే పాటించవలసిన మెళకువల గురించి తెలుసుకుందాం. పలు పంటల్లో పురుగులు, తెగుళ్లు, ఎలుకలు మొదలగు వాటి ద్వారా కలిగే నష్టం కన్నా కలుపు వలన కలిగే నష్టం ఎక్కువగా ఉంటుంది. ఇవి పంట దిగుబడి నష్టంతో పాటు పంట నాణ్యతను కూడా దెబ్బతీస్తాయి. అలాగే పంటలను ఆశించే వివిధ రకాలైన పురుగులకు, తెగుళ్లకు, సూక్ష్మజీవులకు ఆశ్రయమిస్తాయి. పశువుల ఆరోగ్యం, దాంతోపాటు పాల ఉత్పత్తిపై కూడా వీటి ప్రభావాన్ని చూపిస్తాయి. ప్రస్తుత కాలంలో కూలీల కొరత, అధిక కూలీ

ధర వలన కలుపు నివారణ వ్యయం బాగా పెరిగిపోతోంది. దీనివలన కలుపు మందుల వినియోగం తప్పనిసరిగా మారింది. తక్కువ ఖర్చుతో సరైన సమయంలో సమర్థవంతంగా కలుపు నివారణకు వివిధ పంటలలో చాలా కలుపు మందులు అందుబాటులో ఉన్నాయి. కలుపు మందులు వాడే సమయాన్ని బట్టి రెండు రకాలుగా విభజించుకోవచ్చు. మొదటిది ప్రీ ప్లాంటింగ్, దీన్నే ప్రీ ఎమర్జెన్స్ కలుపు మందులు అంటారు. అంటే పంట విత్తుటకు లేదా నాటటానికి ముందు వాడే కలుపు మందులు. అలాగే రెండవది పోస్ట్ ఎమర్జెన్స్ కలుపు మందులు అంటారు. ఇది పంట లేదా కలుపు మొలచిన తరువాత వాడే మందులు. ముందుగా పంట విత్తుటకు లేదా నాటటానికి ముందు వాడే కలుపు మందుల్లో మూడు రకాల కలుపు మందులు అందుబాటులో ఉంటాయి. అవి ఏంటంటే, మొదటిది భూమి దున్నటానికి ముందే మొలచిన కలుపును నాశనం చేసే కలుపు మందులు. రెండవది భూమిని దున్ని పంట విత్తడానికి లేదా నాటడానికి వాడే మందులు. తర్వాత పంటలను విత్తిన వెంటనే లేదా నాటిన వెంటనే కలుపు మొక్కలు, అలాగే పంట మొలవక ముందే వాడే కలుపు మందులు. భూమి దున్నటానికి ముందే మొలచిన కలుపును నాశనం చేసే కలుపు మందుల గురించి చూసినట్లయితే, ఈ రకమైన కలుపు మందులు తొలకరి వర్షాలకు మొలచిన మొండిజాతి కలుపు మొక్కలు, ఉదాహరణకు గరిక లేదా తుంగ ఇలాంటివన్నమాట. ఏకవార్షిక కలుపు మొక్కలు ఇవేంటివంటే వయ్యారి భామ కలుపు మొక్కల్ని ఏకవార్షిక కలుపు మొక్కలు అంటారు. ఇటువంటి వాటిని నాశనం చేయటానికి లేదా భూమి లోపల రైజోమ్లను బలహీనం చేసేందుకు వాడటానికి అనువైనవి. ఉదాహరణకు పారాక్వాట్, గ్లూఫోసినేట్, అమ్మోనియం మొదలైనవి. తర్వాత భూమిని దున్ని పంట విత్తడానికి లేదా నాటటానికి వాడే మందులు గురించి చూసినట్లయితే, భూమిని దున్నుకొని విత్తనం వేయటానికి ముందు ఈ మందులను పిచికారి చేసుకుని పైపైన గుంటకతో భూమిలో కలిసేటట్లు దున్ని 2 నుండి 7 రోజుల తర్వాత విత్తడం లేదా నాటడం చేయాలి. తర్వాత పంటలను విత్తిన వెంటనే అంటే నాటిన వెంటనే కలుపు మొక్కలు లేదా పంట మొలవక ముందే వాడే కలుపు మందుల గురించి చూసినట్లయితే కనుక, ఈ మందులను తేమ ఉండేలా చూసి మెట్ట పంటలలో విత్తిన 2 రోజుల్లోపు భూమిపై పిచికారి చేసుకోవాలి. వరిలో నాటిన 2 నుండి 7 రోజుల్లోపు ఇసుకలో కలిపి చల్లాలి. ఉదాహరణకు పెండిమిథాలిన్, అల్లాక్లోర్, అట్రజిన్, బ్యూటాక్లోర్, అలాగే ఆక్సిఫ్లోరోఫిన్ మొదలైనవి. తర్వాత పంట కలుపు మొలచిన తర్వాత వాడే మందుల గురించి అంటే పోస్ట్ ఎమర్జెన్స్ కలుపు మందుల గురించి చూసినట్లయితే, వీటిలో కూడా 2 రకాల మందులు ఉంటాయి. అవి ఏంటివి అంటే, కలుపు 2 నుంచి 4 ఆకుల దశలో లేదా పంట విత్తిన 15 నుండి 30 రోజుల్లోపు వాడేవన్నమాట. ఇవి ఎర్లీ పోస్ట్ ఎమర్జెన్స్ కలుపు మందులు అంటారు. ఈ మందులను పంట విత్తటానికి అంటే నాటటానికి ముందు వాడకుండా ఉన్నప్పుడు మాత్రమే ఈ కలుపు మందును వేయాలి. అదే అది వాడినప్పుడు ఈ కలుపు మందు వేస్తే అసలు పంటకి నష్టం కలుగుతుంది. అందుకని ఆ విధంగా కాకుండా ఆ పంట విత్తటానికి ముందు వేయనప్పుడు మాత్రమే ఇది ఉపయోగించుకోవాలి. ఉదాహరణకు వరి పంటకు ఏ విధమైన మందులు వాడుకోవచ్చు అంటే గనక, బిస్పైరిబాక్ సోడియం, అలాగే పెనాక్సిలం, పైరజో సల్ఫ్యూరాన్ ఇథైల్, 2 లేదా 4 డి సోడియం సాల్ట్, అలాగే 2 లేదా 4 డి ఎమైనో సాల్ట్ మొదలైనవి ఏదో ఒక దానిని ఈ వరి పంటకు మనం వాడుకోవచ్చు. అలాగే అపరాల పంటలకు చూసుకున్నట్లయితే గనక, క్విజాలోఫాస్ ఇథైల్, ఫినాక్సిప్రాస్ ఇథైల్, ప్రొపిక్విజాఫాస్ ఇథైల్ ఇలా మొదలైనవి ఈ అపరాల పంటలకు వాడుకోవచ్చు. అదే మొక్కజొన్న పంటకు కనుక చూసినట్లయితే, అట్రజిన్, టెంబోట్రయాన్, టోప్రామిజిన్, హాలో సల్ఫ్యూరాన్ మిథైల్ వీటిని మొక్కజొన్న పంటకి వాడుకోవచ్చు. వీటిలో ఏదో ఒక మందులు మాత్రమే వాడుకోవాలి. ఈ మందులు కూడా నాటటానికి ముందు ఎటువంటి కలుపు మందులు వాడనప్పుడు మాత్రమే ఈ మందులు వాడుకోవాలి. తర్వాత పంట అలాగే కలుపు ముదిరిన తర్వాత వాడతగిన మందులు. వర్షాల వలన పంట తొలిదశలో గుంటక వాడలేనప్పుడు కూడా కలుపు ముదిరిపోయి పంటల్లో నష్టాన్ని కలిగిస్తుంది. కొన్ని రకాలైన కలుపు పైన వాడే మందులను ఉపయోగించి పంటలకు నష్టం కలగకుండా కలుపును నాశనం చేయవచ్చు. ఉదాహరణకు ప్రత్తి, కంది పంటల్లో విత్తిన 60 నుండి 90 రోజుల వరకు పారాక్వాట్ లేదా గ్లూఫోసినేట్ అమ్మోనియం కలుపు మందులను కలుపుపై మాత్రమే పడే విధంగా పిచికారీ చేసి నాశనం చేసుకోవచ్చు. ఈ మందులను పండ్ల తోటలు, కలప తోటలు, పంట లేని బీడు భూములు, రోడ్ల పక్కన, అలాగే ఖాళీ స్థలంలో కూడా వాడుకోవచ్చు. ఈ కలుపు మందుల సామర్థ్యం పెరగడానికి, పంటల్లో నాణ్యత దెబ్బతినకుండా ఉండటానికి, పర్యావరణానికి హాని కలగకుండా ఉండటానికి వాటి వాడకంలో పలు జాగ్రత్తలు పాటించాలి. పురుగు మందులు, శిలీంద్ర నాశినులు ఇతర రసాయన మందుల కంటే కలుపు మందులు భిన్నమైనవి. పంటలకు సూచించినట్లుగా సరైన కలుపు మందు నిర్దేశించిన మోతాదులో సమయంలో వాడకపోతే గనక కలుపు నివారణ జరగకపోవటమే కాక పంట నష్టం కూడా జరిగే అవకాశం ఉంటుంది. ఉదాహరణకు పత్తి పంటలో కాని పరిసరాల్లో కాని 2-4 డి కలుపు మందును వాడితే ప్రతి ఆకుల ఆకారం

0: పడిపోతుంది. అట్రజిన్ కలుపు మందును అపరాల్లో వాడితే మొలక శాతం తీవ్రంగా దెబ్బతింటుంది. కాబట్టి కలుపు మందుల ఎంపిక అలాగే వాడకంలో తప్పనిసరిగా కొన్ని జాగ్రత్తలు పాటించాలి. అవి ఏంటంటే, ప్రీ ఎమర్జెన్సీ కలుపు మందులు అంటే విత్తనం వేసిన 48 గంటల్లోపు పిచికారీ చేసేవన్నమాట. ఇవి పంటలకు సిఫారసు చేసిన కలుపు మందులను సరైన మోతాదులో సరైన సమయంలో వాడుకోవాలి. ప్రీ ఎమర్జెన్సీ కలుపు మందులను విత్తనాలు నాటిన లేదా విత్తనాలు వేసిన 48 గంటల్లోపు వాడాలి. ప్రీ ఎమర్జెన్సీ కలుపు మందులను పిచికారీ చేసినప్పుడు నేలలో సరైన తేమ ఉండేట్లు చూసుకోవాలి. ఈ మందులు పొలంలో చల్లేటప్పుడు వెనుకకు నడుస్తూ లేదా ట్రాక్టర్ ముందుకు నడుపుతూ వెనక పిచికారీ జరిగేటట్లు చూడాలి. కలుపు మందును ఎకరానికి 200 లీటర్ల నీటికి కలిపి వాడుకోవాలి. ప్రీ ఎమర్జెన్సీ కలుపు మందు ఒకే పంటకు 2 రకాల మోతాదు సిఫార్సు చేసినప్పుడు తేలికపాటి నేలలకు తక్కువ మోతాదు, బరువు నేలలకు లేదా నల్లరేగడి నేలలకు అధిక మోతాదు వాడుకోవాలి. ప్రీ ఎమర్జెన్సీ కలుపు మందు ప్లాట్ఫాన్ నాజిల్తో మాత్రమే పిచికారీ చేసుకోవాలి. కలుపు మందులు పిచికారీ చేసే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకుందాం. ఈ కలుపు మందుల్ని పిచికారీ చేసే టైంలో చాలా రకాల జాగ్రత్తలు తీసుకోవాలి. ముందర మనం పంటలపై కలుపు మందుల నివారణకు ఉపయోగించే కలుపు మందు లేబుల్ పూర్తిగా చదవాలి. సిఫారసు చేసిన మోతాదును సరిగ్గా కొలత పాత్రతోనే కొలిచి వాటిని పిచికారీ చేసుకోవాలి. కలుపు మందు బయట ఒలకకుండా జాగ్రత్త పడాలి. వంపులో పోసేటప్పుడు గరాటును వాడుకోవాలి. పిచికారీ చేసే సమయంలో రక్షణ వస్త్రాలను ధరించాలి. కలుపు మందును నీటిలో కలిపేటప్పుడు చేతితో కలపకూడదు. చేతితో తాకకుండా కర్రపులతో బాగా కలుపుకోవాలి. నాజిల్ని శుభ్రపరచటానికి నోటితో ఊదకూడదు. చిల్లు పడిన లేదా పాడైన పంపులను వాడకూడదు. అలాగే ప్రమాదవశాత్తు కలుపు మందు శరీరంపై లేదా బట్టలపై పడితే కనుక మంచినీటితో శుభ్రంగా కడుక్కోవాలి. భారీ వర్ష సూచన ఉన్నప్పుడు కలుపు మందులను పిచికారీ చేయకూడదు. వాలు ఎక్కువగా ఉండే పొలాల్లో నేలలో తేమ ఎక్కువగా ఉన్నప్పుడు కలుపు మందును పిచికారీ చేస్తే చిన్నపాటి వర్షానికి కలుపు మందు కొట్టుకుని పోయే అవకాశం ఉంటుంది. ఖచ్చితమైన సిఫారసు లేకుండా కలుపు మందులను ఇతర సస్యరక్షణ మందులు, ఎరువులు కలిపి ఉపయోగించకూడదు. కలుపు మందులను పిచికారీ చేయడానికి శుభ్రమైన నీటిని వాడుకోవాలి. పారాక్వాట్ వంటి కలుపు మందులను మురికి నీటిలో కలిపి వాడకూడదు. మురికి నీటిలో కలిపి వాడితే మందు ప్రభావం పూర్తిగా తగ్గిపోతుంది. ఒక పంటలో కలుపు నివారణకు ఒకే రకమైన కలుపు మందులు ఎక్కువసార్లు వాడకూడదు. అలా చేస్తే కలుపు మొక్కలు నిరోధక శక్తిని పెంచుకుంటాయి. వివిధ రకాల పనితీరు కలిగిన కలుపు మందులను మార్చి మార్చి వాడుకోవాలి. గాలి వేగం ఎక్కువగా ఉన్నప్పుడు కలుపు మందు పిచికారీ చేయకూడదు. పంట వరసల మధ్య కలుపు నివారణకు పారాక్వాటు వంటి కలుపు మందు వాడినప్పుడు డ్రోన్ లేదా హుడ్ను తప్పకుండా వాడాలి. ఇలా చేస్తే పంట మొక్కలపై కలుపు మందు పడి నష్టం జరగకుండా ఉంటుంది. గాలి వేగం, దిశను బట్టి కలుపు మందులను పిచికారీ చేయాలి. పిచికారీ చేసే వ్యక్తి ఒంటిపై పడకుండా గాలి దిశతో పాటుగా పిచికారీ చేసుకోవాలి. రవాణా చేయకూడదు. చిన్నపిల్లలతో పిచికారీ చేయించకూడదు. కలుపు మందులను పిచికారీ చేసినప్పుడు లేదా ప్రమాదవశాత్తు విష ప్రభావానికి లోనైతే వెంటనే ఆసుపత్రికి తీసుకువెళ్లాలి. వెళ్లేటప్పుడు వాడిన కలుపు మందు డబ్బాను కూడా తీసుకువెళ్తే విరుగుడు మందు త్వరగా ఇవ్వటానికి వైద్యులకు సులువవుతుంది. ఈ విధమైన జాగ్రత్తలను పాటిస్తే కనుక పంటపై కలుపు నివారణ సమగ్రంగా తొలగి పంట నుండి ఎక్కువ దిగుబడిని పొందవచ్చు.
1: మీరు ఇంతవరకు వ్యవసాయదారుల కార్యక్రమంలో వ్యవసాయ సూచనలు విన్నారు. పంటల్లో కలుపు మందుల వినియోగం, వాటికి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకున్నారు. మీరు వింటున్నారు ఆకాశవాణి 102.2 MHz పై ఈనాటి ప్రసార విశేషాలు వింటారు. ఈ పూట 7:15 సినీ గీతాలు వింటారు. 7:30 ఫీఫా వరల్డ్ కప్ 2026 డైలీ అప్డేట్స్ వింటారు. 7:32 తిరిగి చిత్రగీతాలు. 7:45 ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్రం సమర్పించే వికసిత్ భారత్ వింటారు. 8:00 తెలుగు సాహితీ కార్యక్రమంలో డాక్టర్ సిహెచ్ కళావతి గారి స్వీయ కవితలు వింటారు. 8:15 నుండి తెలుగు చిత్రగీతాలు. 8:40 దేశభక్తి గీతం. 8:45 నుండి ఆకాశవాణి విజయవాడ ఏమిటల ప్రసారాలు వింటారు. ప్రసార విశేషాలు విన్నారు.

సమయం 7:05 కావస్తోంది. మరికొద్ది క్షణంలో తెలుగులో వార్తా ప్రసారం వింటారు.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది కంభంపాటి లక్ష్మీప్రసూన. జపాన్ నైపుణ్యం, పెట్టుబడులు, భారత్ వేగం సామర్థ్యాలతో కలిసినప్పుడు మొత్తం ప్రపంచానికి ప్రయోజనం చేకూరుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. భారత్ జపాన్ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ముందుకు నడిపించడంలో పెట్టుబడులు అత్యంత కీలకమని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. దేశవ్యాప్తంగా గ్రామాల అభివృద్దిని వేగవంతం చేయడమే లక్ష్యంగా VBGRAMJI పథకాన్ని తీసుకువచ్చినట్లు కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. 5 నుంచి 18 ఏళ్లలోపు పిల్లలు సాధించిన అసాధారణ విజయాలను గుర్తించే ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ 2026 అవార్డుల కోసం కేంద్ర మహిళా శిశు అభివృద్ది మంత్రిత్వ శాఖ నామినేషన్లను ఆహ్వానించింది. భారత్ జపాన్ సంబంధాలు ఎంతో ప్రత్యేకమైనవని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. న్యూఢిల్లీలో ఈ సాయంత్రం జరిగిన భారత్ జపాన్ ఉమ్మడి ఆర్థిక ఫోరం సమావేశంలో నరేంద్ర మోదీ ప్రసంగించారు. జపాన్ దేశ నైపుణ్యం, పెట్టుబడులు, భారతదేశ వేగం సామర్థ్యం

0: దేశాలతో కలిసినప్పుడు మొత్తం ప్రపంచానికి ప్రయోజనం చేకూరుతుందని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. అంతకుముందు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, జపాన్ ప్రధానమంత్రి సనాయే తకైచి ఈ మధ్యాహ్నం ఢిల్లీలో వార్షిక శిఖరాగ్ర చర్చలు జరిపారు. ఇందులో భాగంగా ఆర్థిక, ఇంధన, భద్రత, ఫార్మాసూటికల్స్, రక్షణ, కృత్రిమ మేధ సహా పలు రంగాలలో ఇరు దేశాలు ఒప్పందాలను కుదుర్చుకున్నాయి. చర్చలనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ, భారత్ జపాన్ ద్వైపాక్షిక భాగస్వామ్యం పరస్పర నమ్మకంతో మరింత ముందుకు వెళుతుందని అన్నారు.
1: భారత్ జపాన్ సంబంధ వాకై బహుత్ స్పెషల్ హై. అభి అభి హమ్నే హర్యానాకే ఖర్ఖోదా మే మారుతి సుజుకీ కే నయే ప్లాంట్ కా ఉద్ఘాటన్ కియా. జబ్ జపాన్ కీ ఎక్స్పర్టీజ్ ఔర్ ఇన్వెస్ట్మెంట్ భారత్ కే స్పీడ్ ఔర్ స్కేల్ కే సాథ్ జుడ్తీ హై తో పూరీ దునియా కో ఫాయిదా హోతా హై.
0: భారత్, జపాన్ దేశాలు కృత్రిమ మేధా రంగంలో ఒక సంయుక్త ప్రకటనను విడుదల చేశాయని, జపాన్ సాంకేతికత భారతదేశ సాఫ్ట్వేర్ సామర్థ్యాల కలయిక ప్రపంచ ఏఐ అభివృద్ధికి కొత్త వేగాన్ని, బలాన్ని ఇస్తుందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. భారత్ జపాన్ బయోగ్యాస్ ఇనిషియేటివ్ ద్వారా భారతదేశంలో 1000 బయోగ్యాస్ సేంద్రీయ ఎరువుల ప్లాంట్లను ఏర్పాటు చేయనున్నామని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు భారతీయ గ్రామాలలో స్థిరత్వం, శ్రేయస్సు, గ్రామీణ జీవనోపాధికి కొత్త బలాన్ని ఇస్తుందని తెలిపారు. భారత్ జపాన్ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ముందుకు నడిపించడంలో పెట్టుబడులు అత్యంత కీలకమని, ఇవి ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేస్తాయని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. ఒక ప్రైవేట్ టెలివిజన్ ఛానల్ నిర్వహించిన ఇండో జపాన్ స్ట్రాటజిక్ డైలాగ్ ఆన్ షేపింగ్ ద ఏషియన్ సెంచరీ సదస్సులో ఆయన ప్రసంగించారు. భారతదేశంలో నైపుణ్యం కలిగిన శ్రామిక శక్తికి అనేక కొత్త అవకాశాలు లభిస్తున్నాయని చెబుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో అందరికీ సమానమైన అభివృద్ధిని అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని స్పష్టం చేశారు.
2: Japan has over the years been an important part of India's Acties. The Northeast is much closer to the ASEAN region, and linkages between the Northeast and this ASEAN region make it a very natural gateway for trade with ASEAN. And therefore Japan and India are working together to promote industry, to promote infrastructure in the Northeast.
0: దేశవ్యాప్తంగా ఉపాధిని పెంపొందించడం, గ్రామీణ జీవనోపాధిని బలోపేతం చేయడం, గ్రామాల అభివృద్ధిని వేగవంతం చేయడమే లక్ష్యంగా వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ్ VBG-RAMJI చట్టం 2025ను తీసుకువచ్చినట్లు కేంద్ర గ్రామీణాభివృద్ది వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో కలిసి కేంద్ర మంత్రి ఈరోజు తిరుపతి జిల్లా ముక్కవారిపల్లె గ్రామంలో నూతన చట్టాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో కేంద్ర మంత్రి మాట్లాడుతూ, పేదవారందరికీ ఉపాధి లభించాలనేదే ఈ పథకం ముఖ్య ఉద్దేశమని చెప్పారు. ఈ కార్యక్రమం కింద పని దినాలను 100 రోజుల నుంచి 125 రోజులకు పెంచినట్లు వెల్లడించారు. ఈ పథకాన్ని ప్రవేశపెట్టినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
3: వికసిత్ భారత్ జీ రాందీ యోజనా మే కేంద్ర నే జో అప్నా పైసా దియా హై వో హై 95,600 కరోడ్ రూపాయా ఔర్ రాజ్యో కా 40% షేర్ మిలేగా तो एक साल में ही खर्च होंगे 151,282 కరోడ్ రూపాయా.
0: ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్, కేంద్ర సహాయ మంత్రులు డాక్టర్ చంద్రశేఖర్ పెమ్మసాని, కమలేష్ పాస్వాన్, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. దేశం ఎలక్ట్రిక్ వాహనాల రంగంలోకి మారడం అనేది కేవలం ఒక సాంకేతికత స్థానంలో మరొకదాన్ని తీసుకురావడం మాత్రమే కాదని, ఇది పర్యావరణ హితమైన పారిశ్రామిక వ్యవస్థను నిర్మించడమేనని కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ అన్నారు. న్యూఢిల్లీలో జరిగిన ఎలక్ట్రిక్ మొబిలిటీ బిల్డింగ్ ఇండియా అండ్ ఎలక్ట్రిక్ మొబిలిటీ హబ్ ఫర్ వికసిత్ భారత్ జాతీయ సదస్సు ప్రారంభ సమావేశంలో ఆయన ప్రసంగించారు. అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ రెండింటినీ సమతుల్యం చేస్తూ ప్రభుత్వ విధానాలను రూపొందిస్తోందని చెప్పారు. పర్యావరణ అనుమతులను సరళీకృతం చేయడానికి, పరివేష్ పోర్టల్ ద్వారా ఆమోద ప్రక్రియలను డిజిటలైజ్ చేయడానికి ప్రభుత్వం అనేక సంస్కరణలు చేపట్టిందని మంత్రి వివరించారు. బొగ్గు గనుల కేటాయింపులకు మరింత ఆర్థిక వెసులుబాటు కలిగేలా, బొగ్గు రంగంలో వ్యాపార ప్రక్రియలను మరింత సులభతరం చేసేలా కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ ఒక కీలక సంస్కరణను ప్రవేశపెట్టింది. కోల్ బ్లాక్స్ అలొకేషన్ అమెండ్మెంట్ రూల్స్ 2026 ద్వారా మంత్రిత్వ శాఖ ఈ మార్పులను తీసుకొచ్చింది. గనులు, ఖనిజాలు అభివృద్ధి నియంత్రణ చట్టం 1957 కింద కేటాయించిన బొగ్గు గన్లకు సంబంధించి పెర్ఫార్మెన్స్

0: బ్యాంక్ గ్యారంటీల స్థానంలో ఇన్సూరెన్స్ ష్యూరిటీ బాండును ఉపయోగించడానికి అనుమతిచ్చింది. సవరించిన ఈ నూతన నిబంధనల ప్రకారం బొగ్గుగన్ల కేటాయింపుదారులు తమ సెక్యూరిటీ బాధ్యతల కోసం పెర్ఫార్మెన్స్ బ్యాంక్ గ్యారంటీ లేదా ఇన్సూరెన్స్ ష్యూరిటీ బాండ్లలో దేన్నైనా ఎంచుకునే అవకాశం లభిస్తుందని మంత్రిత్వశాఖ తెలిపింది. 5 నుండి 18 ఏళ్లలోపు పిల్లలు సాధించిన అసాధారణ విజయాలను గుర్తించే ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ 2026 అవార్డుల కోసం కేంద్ర మహిళా శిశు అభివృద్ది మంత్రిత్వశాఖ నామినేషన్లను ఆహ్వానించింది. ఈ అవార్డులకు దరఖాస్తులు సమర్పించడానికి ఈ నెల 31వ తేదీని ఆఖరి తేదీగా నిర్ణయించారు. ఆసక్తి గలవారు awards.gov.in అనే ఆన్లైన్ పోర్టల్ ద్వారా తమ నామినేషన్లను దాఖలు చేయవచ్చని మంత్రిత్వశాఖ తెలిపింది. దేశంలోని ఏ పౌరుడైనా, పాఠశాల, సంస్థ లేదా అసోసియేషన్ అయినా అర్హులైన పిల్లలను ఈ పురస్కారానికి నామినేట్ చేయవచ్చు. పిల్లలు తమకు తాముగా స్వయంగా కూడా నామినేషన్ దరఖాస్తులను సమర్పించుకునే వెసులుబాటుంది. అంతర్జాతీయ ఉగ్రవాదంపై సమగ్ర సదస్సు ఏర్పాటు చేయాలంటూ భారతదేశం దీర్ఘకాలంగా ప్రతిపాదిస్తున్న అంశానికి ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో మరోసారి మద్దతు లభించింది. ఐక్యరాజ్యసమితి గ్లోబల్ కౌంటర్ టెర్రరిజం వ్యూహం 9వ సమీక్షకు 140 ఓట్లతో ఆమోదం లభించింది. దాదాపు 3 దశాబ్దాల క్రితం భారతదేశం ప్రతిపాదించిన ఈ సదస్సును ఖరారు చేయడానికి అన్ని విధాలా కృషి చేయాలని ఐక్యరాజ్యసమితి సభ్యదేశాలను ఈ సమీక్ష కోరింది. ఐక్యరాజ్యసమితిలో భారత శాశ్వత ప్రతినిధి పి హరీష్ మాట్లాడుతూ, ఉగ్రవాదంపై అంతర్జాతీయంగా అంగీకరించిన చట్టపరమైన వ్యవస్థ లేకపోవడం వల్ల ప్రపంచ ఉగ్రవాద నిరోధక ప్రయత్నాలు బలహీనపడుతున్నాయని అన్నారు. 16వ ఆర్థిక సంఘం సిఫార్సులపై చర్చించడానికి కేంద్ర పంచాయతీరాజ్ శాఖ రేపు న్యూఢిల్లీలో రాష్ట్రాల పంచాయతీరాజ్ మంత్రుల జాతీయ సదస్సును నిర్వహించనుంది. కేంద్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ అధ్యక్షతన జరిగే ఈ సదస్సులో కేంద్ర సహాయ మంత్రి ప్రొఫెసర్ ఎస్పీ సింగ్ బఘేల్ కూడా పాల్గొంటారు. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ పరిధిలోని వ్యయ విభాగం విడుదల చేసిన 16వ ఆర్థిక సంఘం గ్రామీణ స్థానిక సంస్థల గ్రాంట్ల అమలుకు సంబంధించిన కార్యాచరణ మార్గదర్శకాలపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నారు. త్రిపుర రాజధాని అగర్తలలో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు భారీగా నిషేధిత దగ్గుమందు బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఒక గూడ్స్ రైల్లో తరలిస్తున్న ఈ మందులను అధికారులు పట్టుకున్నారు. స్వాధీనం చేసుకున్న దగ్గుమందు మార్కెట్ విలువ సుమారు 6.54 కోట్ల రూపాయలు ఉండవచ్చని డీఆర్ఐ అధికారులు తెలిపారు. డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్, అస్సాం రైఫిల్స్, రైల్వే భద్రతా దళం సంయుక్తంగా నిర్వహించిన ఈ ఆపరేషన్లో మొత్తం 55,626 ఎస్కఫ్ ఫెయిర్ డీల్ బ్రాండ్ల దగ్గుమందు సీసాలను జప్తు చేశారు. బీహార్, మధ్యప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాల్లోని 3 శాసనసభ నియోజకవర్గాల ఉప ఎన్నికల షెడ్యూల్ను ఎన్నికల సంఘం ఈరోజు విడుదల చేసింది. బీహార్లోని బంకీపూర్, మధ్యప్రదేశ్లోని దతియా, గుజరాత్లోని మంజల్పూర్ నియోజకవర్గాలకు ఈ నెల 30వ తేదీన పోలింగ్ జరగనుంది. వచ్చే నెల 3వ తేదీన ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను ప్రకటిస్తారు. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. జపాన్ నైపుణ్యం, పెట్టుబడులు, భారత్ వేగం సామర్థ్యాలతో కలిసినప్పుడు మొత్తం ప్రపంచానికి ప్రయోజనం చేకూరుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. భారత్ జపాన్ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ముందుకు నడిపించడంలో పెట్టుబడులు అత్యంత కీలకమని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. దేశవ్యాప్తంగా గ్రామాల అభివృద్ధిని వేగవంతం చేయడమే లక్ష్యంగా వీబీజీ రామ్జీ పథకాన్ని తీసుకువచ్చినట్లు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. ఆకాశవాణి వార్తల ఇంతటితో సమాప్తం. రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి 102.2 MHz పై కార్యక్రమం. ఇప్పుడు తెలుగు చిత్రగీతాలు వింటారు.

దానవీర సూరకర్ణ ఈ చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పిసుశీల పాడిన పాట విన్నారు. గీతరచన సీ నారాయణ రెడ్డి, సంగీతం పెండ్యాల.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో అసైన్మెంట్ పద్ధతిపై బ్రాడ్కాస్ట్ అసిస్టెంట్లుగా పనిచేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి. తెలుగు, ఆంగ్ల భాషల్లో మంచి ప్రావీణ్యం కలిగి ఉండాలి. ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్పాయింట్లలో ప్రావీణ్యం, ప్రాథమిక అకౌంటింగ్ పరిజ్ఞానం, మార్కెటింగ్, రికార్డుల నిర్వహణలో నైపుణ్యం కలిగిన అభ్యర్థులకు అవకాశం. డిజిటల్ ప్లాట్ఫామ్ల వినియోగంపై పరిజ్ఞానం ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వబడుతుంది. అభ్యర్థుల వయస్సు 35 సంవత్సరాల లోపు కలిగి ఉండి, ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ సర్టిఫికేట్ పొంది అన్ని విధాలా పూర్తి చేసిన దరఖాస్తును 31 జులై 2026 లోపల ఆకాశవాణి విజయవాడ కేంద్రంకు పని దినాలలో సమర్పించగలరు.
1: మీరు వింటున్నారు తెలుగు చిత్రగీతాల కార్యక్రమం. వినబోతున్న పాట జస్టిస్ చౌదరి. ఈ చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట వింటారు. గీత రచన వీటూరి.

మీరు ఇంతవరకు కీలుగురం చిత్రం నుంచి పాట విన్నారు. మీరు విన్న పాటతోటి చిత్రగీతాల కార్యక్రమం సమాప్తం. మరికొద్ది క్షణాల్లో వికసిత్ భారత్ వింటారు ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్ర సమర్పణ.

0: విజిట్ భారత్.
1: ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని రైతులకు చేరవేసి రైతుల ఉత్పాదకతను పెంపొందించడం కోసం పాటుపడుతోంది కృషి విజ్ఞాన కేంద్రం. ఈ కృషి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో పలు కేంద్ర ప్రభుత్వ పథకాలని సమర్థవంతంగా అమలు చేస్తూ రైతుల అభివృద్ధికి, రైతుల ఉత్పాదకతను పెంచేందుకు కృషి చేస్తోంది. మరి గడిచిన 12 ఏళ్ల కాలంలో చూసినట్లయితే ఏ ఏ పథకాలని కృషి విజ్ఞాన కేంద్రం ద్వారా అమలు చేస్తున్నారు, వాటిని రైతులకు ఏ రకంగా చేరవేస్తున్నారు అనే దాని గురించి వివరించడందుకు ఈరోజు మనతో పాటు ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఎం రఘువీర్ గారు ఉన్నారు. వారిని అడిగి ఆ వివరాలు తెలుసుకుందాం. నమస్కారం రఘువీర్ గారు.
2: నమస్కారం అండి.
1: ముందుగా కృషి విజ్ఞాన కేంద్రం ద్వారా అందుతున్న సేవల గురించి చెప్పండి.
2: ముఖ్యంగా ఇంతకుముందు మీరు చెప్పినట్టు ఏవైతే కొత్త టెక్నాలజీస్ ఉన్నాయో రైతుల యొక్క ఉత్పాదకతను

0: పరిశోధన స్థానాలకు మరియు రైతులకు మధ్యలో మేము ఒక బాటగా నిలుస్తామండి. సో ఈ టెక్నాలజీస్ని మేము మొదట ఏదైనా కొత్త టెక్నాలజీ వచ్చినప్పుడు దాన్ని ఎక్కువ విస్తీర్ణంలో కాకుండా ఫస్ట్ ఒక పావెకరంలో ఇలా ట్రై చేస్తుంటామండి. 3 నుంచి 5 రైతు పొలాల్లో చేన్లలో ట్రై చేస్తాం. అట్లా ఒక 2 సంవత్సరాలు చేసిన తర్వాత ఒకవేళ మనం డెవలప్ చేసిన టెక్నాలజీ ఏదైతే సాంకేతికత ఏదైతే సరిగ్గా ఉందో, దాంట్లో ప్రాబ్లం ఏం లేదంటే రైతులకు కూడా మంచి దిగుబడులు రావడము, లేదంటే ఆ సాంకేతికతను రైతు ఎప్పుడైతే అడాప్ట్ చేసుకుంటాడో, అడాప్ట్ చేసుకునే క్రమంలో ఎలాంటి ఇబ్బందులు లేవనుకోండి, దాన్ని మనం మళ్ళా ఒక ఎకరం విస్తీర్ణంలో 5 నుంచి 10 లొకేషన్లో చేస్తాం. అక్కడ కూడా అది ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉందనుకోండి, దాని తర్వాత మనము మన వ్యవసాయ శాఖకి ఇస్తే వాళ్ళు అధిక మొత్తంలో దాన్ని ప్రాచుర్యంలోకి తీసుకొస్తారు. అదే ఒక విధంగా ఫస్ట్ మనం 2 సంవత్సరాలు చేసినప్పుడు పావెకరాల్లో ఏదైనా సమస్యలు ఉన్నాయనుకోండి రైతులకు ఆ ట్రీట్మెంట్ కానివ్వండి, ఆ టెక్నాలజీ కానీ అడాప్ట్ చేయడంలో, మళ్ళీ మనము ఆ ఫీడ్బ్యాక్ ని రీసెర్చ్ వాళ్ళకి పంపించేసి ఈ ప్రాబ్లం వస్తుంది దీంట్లో అడాప్ట్ చేయడం, మళ్ళీ దానికి అనుగుణంగా తగిన మార్పులు చేసుకుని మళ్ళీ దాన్ని మన దగ్గరికి పంపిస్తారు. అప్పుడు మనం మళ్ళీ రైతుల దగ్గరికి తీసుకెళ్తాం. సో విధంగా ఏంటంటే రైతులకు ఉపయోగపడే టెక్నాలజీస్ మాత్రమే మనం ముందుకు తీసుకెళ్తాం. ఏవైతే రైతు చేయలేడు, కొన్ని టెక్నాలజీస్ ఎత్తుంటాయంటే బాగా ఉంటాయి, కాకపోతే అది రైతు స్థాయిలో చేయలేకపోవచ్చు, ఆ టైమింగ్ కుదరకపోవడమో, లేకపోతే ఆ మందు అనేది అందుబాటులో ఉండకపోవడమో, ఆ రకం యొక్క అందుబాటు లేకపోవడం, అలాంటి వాటిని మనం మళ్ళీ ఫిల్టర్ చేసేసి అందులో తగిన మార్పులు చేసి రైతులకు అందిస్తామండి. ఇది ఒక పద్ధతి. సో దీనివల్ల ఏంటంటే ఏవైతే టెక్నాలజీస్ డెవలప్ అయితాయో వాటిని మనం మళ్ళీ వ్యవసాయ శాఖకి అందించడం వల్ల వాళ్ళు బాగా ప్రాచుర్యం తీసుకెళ్తారండి.
1: అంటే వ్యవసాయ అనుబంధ వివిధ శాఖలకు రైతులకు మధ్య వారధిగా నిలుస్తూ మీరు ఈ సాంకేతికతను మార్పిడి చేస్తున్నారు. ఈ క్రమంలో కొన్ని కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారా కూడా కొన్ని సేవల్ని అందిస్తున్నారు. ఇప్పుడు వాటి గురించి మాట్లాడుకుందాం. ముందుగా ఈ నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ మిషన్, జాతీయ ఆహార భద్రతా పథకం ఏదైతే ఉందో దీనికి సంబంధించిన అమలు లేదా దీనికి సంబంధించి కృషి విజ్ఞాన కేంద్రం ద్వారా ఏ రకంగా సేవలు అందిస్తున్నారు?
0: మీరు అన్నట్టు NFSM స్కీమ్ అవుతుందండి, నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ మిషన్. దీన్ని మన కృషి విజ్ఞాన కేంద్రం ఆదిలాబాద్ తరఫున 2016 నుంచే దీన్ని అమలులోకి తీసుకురావడం జరిగిందండి. సో దీంట్లో ఏంటంటే 2 ఉంటాయండి, ఒకటి NFSM అండ్ పల్సెస్ అంటే పప్పు దినుసుల పంటలు, ఇంకోటి NFSM ఆయిల్ సీడ్స్ అని ఉండే, ఇప్పుడు దాని పేరు చేంజ్ చేసారు. సో ఈ పల్సెస్ ఎందుకంటే మన ఉత్పాదకత పప్పు దినుసు తక్కువగా ఉంది, అదేవిధంగా మనం తినడం కూడా తక్కువ తింటున్నాం, కాబట్టి దీన్ని అధిగమించడాని కోసం కేంద్ర ప్రభుత్వం అనేది ఈ NFSM స్కీమ్ అని తీసుకురావడం జరిగింది. సో దీంట్లో ఏంటంటే దేశం మొత్తంలో ఈ ప్రాజెక్ట్ నడుస్తుంటది, అక్కడక్కడ పండించే ఏవైతే పప్పు దినుసు పంట ఉంటే వాటిపైన. సో మన ఆదిలాబాద్కి వచ్చేసరికి మనకు ముఖ్యంగా ఖరీఫ్ సీజన్కి వచ్చేసరికి కందుల మీద, అదేవిధంగా రబీ సీజన్లో శనగల మీద మనము దీన్ని మనం అమలులోకి తీసుకురావడం జరిగిందండి. దీంట్లో ఏమవుతుందంటే మనం రైతులకు ఈ NFSM స్కీమ్ ద్వారా ఎకరాకు సరిపోయే సీడు, మంచి నాణ్యమైన అధిక దిగుబడినిచ్చే కొత్త వంగడాలు, అందులో కూడా మన వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి రిలీజ్ అయిన వెరైటీస్ మాత్రమే మనం ఇవ్వడం జరుగుతుంది. అది ఇచ్చిన తర్వాత అందులో మధ్య మధ్యలో మనం కొట్టుకోవడానికి మందులు లాంటివి, లేదంటే ఎరువులు లాంటివి, వాటిని కూడా మనం రైతులకు అందిస్తూ దాంతోపాటు సీజన్కి అనుగుణంగా 1 నుంచి 2 ట్రైనింగ్స్, అంటే పంటను ఎలా సాగు చేయడం దాని మీద ఒకటి, ఇంకోటి పంట అయిపోయిన తర్వాత దాన్ని ఎలా స్టోర్ చేసుకోవడం దాని మీద నిల్వ పైన కూడా మనము ట్రైనింగ్స్ ఇవ్వడం జరిగిందండి. సో ఈ విధంగా ఏమైతే క్వాలిటీ విత్తనం రైతులకు అందుబాటులో ఉంటుంది. దీంట్లో ఏంటంటే క్లస్టర్ మోడ్లో వేస్తాం, ఇది అంటే ఒక గ్రామానికి ఒక్కరికి ఇద్దరికి ఇవ్వడం కాకుండా ఒకే గ్రామంలో 20 నుంచి 25 ఎకరాలు, ఇంకో గ్రామంలో 20 నుంచి 25 ఎకరాలు, అంటే మనకు వచ్చిన టార్గెట్ ప్రకారం మనం ఇస్తుంటాం. సో దీంట్లో ఏం చేస్తాం అంటే ఇప్పుడు ఉదాహరణకు ఒక గ్రామంలో 100 మంది రైతుల వరకు ఉండొచ్చండి, అందులో మనం 20 నుంచి 25 మంది వరకు ఇవ్వగలుగుతున్నాం. సో ఇచ్చిన రైతులకు కూడా ఏం చెప్తామంటే మీరు సాగు చేసిన తర్వాత మీకు నిజంగానే ఆ వెరైటీ మంచి అనిపించింది అనుకోండి, దాన్ని మీరు వచ్చేసి దానికి మీ పక్క రైతులకు అమ్మండి, ఏదైతే బయట రేట్ నడుస్తుందో అదే రేట్కి అమ్మేస్తే వాళ్ళకు కూడా నాణ్యమైన విత్తనం దొరుకుతుంది. అదేవిధంగా ఇప్పుడు సాగు చేసిన రైతులు కూడా మొత్తం వచ్చిన దిగుబడిని మొత్తం అమ్మేయకుండా దాన్ని కొంచెం మనం నెక్స్ట్ ఎంతైతే టార్గెట్ అనుకుంటాం, 1 ఎకరాలు ఇద్దాం అనుకుంటామో దానికి అనుగుణంగా విత్తనాన్ని స్టోర్ చేసుకోవాలి. ఇందులో ఒకటి ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ మనం ఏదైతే రకం ఇచ్చినామో అది మిగతా రకాలతో కలవకుండా జాగ్రత్త పడాలి, ఎందుకంటే ఒక్కసారి ఒక్క విత్తనం కలిసినా కూడా, ఒక్క గింజ కలిసినా కూడా అది రెట్టింపు అయిపోయి తర్వాత ఈ మన ఒరిజినల్ ఏదైతే రకం క్యారెక్టర్స్ ఉన్నాయో అవి కలుషితమయ్యే అవకాశం ఉంటుంది, కాబట్టి మిక్సింగ్ అయ్యే అవకాశం ఉంటుంది, కాబట్టి అదొక్కటి జాగ్రత్తలు తీసుకోమని చెప్పినాం. సో ఈ విధంగా ఏంటంటే మనము 2016 నుంచి 2026 వరకు కంటిన్యూ 11-12 సంవత్సరాలు చేసినాం, కాబట్టి మనం ఆదిలాబాద్లో దాదాపుగా మేము ఒక 70 నుంచి 80 గ్రామాలు ఇప్పటి వరకు కవర్ చేసి ఉంటామండి. సో రైతులందరూ ఇప్పటి వరకు మేము ఇచ్చిన అంటే ఆ టైంలో మంచిగా దిగుబడినిచ్చే రకాలని మనం ప్రోత్సహిస్తున్నాం. ఇప్పుడు వరంగల్ కంది ఒకటని ఇస్తున్నాం, స్టార్టింగ్ లో అప్పుడు PRG 176, మధ్యలో WRG 93 వెరైటీ, TDRG 4, అంటే ఎప్పుడెప్పుడైతే మనకు మంచి మంచి వెరైటీస్ వస్తాయో ప్రామిసింగ్ వెరైటీస్ వాటిని మాత్రం మనం వాళ్ళకు సప్లై చేస్తాం.
1: అయితే ఇప్పుడు ఇది జాతీయ ఆహార భద్రత పథకానికి సంబంధించి, అయితే ఇప్పుడు కొన్ని ఈ గిరిజనులు షెడ్యూల్డ్ కులాల కోసం సంబంధించి ప్రత్యేకంగా ఉప ప్రణాళికలను అమలు చేస్తున్నారు కదా, ఇందులో ఈ గిరిజన ఉప ప్రణాళిక గురించి చెప్పండి.
0: సో మన ఆదిలాబాద్ జిల్లాలో చూసుకున్నట్టయితే మనకు సుమారు 33% వరకు మన గిరిజనులు ఉన్నారండి మన జిల్లాకు వచ్చేసరికి. సో ఈ టీఎస్పీ ట్రైబల్ సబ్ ప్లాన్ గిరిజన ఉప ప్రణాళిక ఫస్ట్ ఏంటంటే మేము

0: పిఆర్ఏ సర్వే, పార్టిసిపేటరీ రూరల్ అప్రైజర్ అనే సర్వే చేసుకొని, అంటే
1: ఓకే
0: ఇది కూడా ఏంటంటే 100% ట్రైబల్ విలేజ్ ఉన్న గ్రామాలని సెలెక్ట్ చేసుకుంటాం, ఐసోలేటెడ్ విలేజెస్ మనం ఎక్కువ ట్రై చేస్తాం. అంటే ఆల్రెడీ కనెక్టెడ్ డెవలప్ అయిన దగ్గరికి వెళ్తే ఇలా అంటే అంత ఇంపాక్ట్ ఉండకపోవచ్చు. కాబట్టి మనం ఎవరైతే కొంచెం తక్కువ పర్ఫార్మెన్స్ ఉంటారు రైతులు, వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి మనం ఈ గిరిజన ఉప ప్రణాళికని మేము అమల్లోకి తెచ్చామండి. ఇది కూడా మనకు 2016-17 నుంచి నడుస్తుందండి, కంటిన్యూ నడుస్తుంది. సో ఈ గిరిజన ఉప ప్రణాళిక కింద మేము ఇప్పటికీ ఒక 60 గ్రామాల వరకు సక్సెస్ఫుల్ గా మేము ట్రయల్ చేసినాము. సో దీంట్లో ఏంటంటే సేమ్ ఇదే విధంగా, కాకపోతే గిరిజన ఉప ప్రణాళికలో మనం ఒక పర్టికులర్ క్రాప్ అన్నట్టు కాకుండా వాళ్ళు సాగు చేసే ముఖ్యమైన పంటలు ఏవైతే ఉంటాయో, ఉదాహరణకు ఇప్పుడు పత్తి పంట సాగు చేస్తున్నాం అనుకోండి, దాంట్లో మనం వాళ్ళకు ఏమైనా లేటెస్ట్ టెక్నాలజీస్ అధిక సాంద్రత పద్ధతిలో పత్తి సాగు కోసం వివరించడమా, లేదు అంటే ఎత్తుమడుల పద్ధతి చేయడమా, అదేవిధంగా కందులు ఉంటే మంచి రకము, సోయా చిక్కుడేస్తే సోయా మంచి రకాలు ఇవ్వడము, అదే రబీలో ఏమైనా ఉంటే వాటి ఇవ్వడం, అదేవిధంగా కొన్నిసార్లు ఏంటంటే రైతులకు నీటి వస్తుంటే గానీ ఇరిగేషన్ పైప్ ఉండకపోవచ్చు, స్ప్రింక్లర్లు ఉండకపోవచ్చు, అలాంటివి ఇవ్వడము, లేదు అంటే ఈ తాడిపత్రి లాంటివి ఇవ్వడము, అదే విధంగా వర్మి కంపోస్ట్ ప్రొడక్షన్ కోసం వర్మి బెడ్స్ ఇవ్వడం జరిగింది. కొన్ని ఇప్పుడు మనకేందంటే ఈ ట్రైబల్ విలేజ్లలో వాళ్ళు మేకలు కానీ కోళ్ళు కానీ ఎక్కువ పెంచుకుంటారు, సో వాటిని కూడా మనం డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఒక్కొక్క రైతుకు 2 మేకలు చొప్పున అలా ఇవ్వడము, అదే విధంగా ఒక్కొక్క రైతుకు 5 నుంచి 10 కోడి పిల్లలు ఇవ్వడము, ఇలాంటివన్నీ మనం చేసి ఏంటంటే ఒక ఇంటిగ్రేటెడ్ సమీకృత వ్యవసాయ పద్ధతిలో మనం వాళ్ళకు డెవలప్మెంట్ అనేది చేయడం జరిగింది. సో అది అడాప్ట్ చేసి కూడా మంచి సక్సెస్ పొందిండ్రు. పాట కూడా రైతు ఒక అతను, మనం 2 మేకలు ఇస్తే అతను 100 మేకలు చేసుకొని తనకు ఉన్న ఒక 1.5 లక్షల అప్పును మొత్తం తీర్చేసిండండి. అంటే ఇలాంటి సక్సెస్ స్టోరీస్ మనకు చాలా ఉన్నాయి. సో ఎప్పుడైతే మనం ఇంటీరియర్ ప్లేసెస్కి వెళ్ళి ఇలాంటి ఉప ప్రణాళికలు చేసి మనకు సక్సెస్ ఉంటే, ఆ అడాప్షన్ అంటే మనము ఇచ్చే ఇన్పుట్స్ లాంటివి కానండి, వీటితో పాటు టైంకు కాలానుగుణంగా వాళ్ళకు ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఇవ్వడం జరుగుతుంది అండి. సో అదేవిధంగా కొందరికి స్కిల్ ట్రైనింగ్స్ కూడా ఇస్తుంటాయి మనం. స్కిల్ ట్రైనింగ్స్ అంటే ఏంది, ఇప్పుడు వర్మి కంపోస్ట్ ఉంది, సో వర్మి కంపోస్ట్ తయారు చేయమని చెప్తాం మనం, కాకపోతే దాంట్లో స్టెప్స్ ఉంటాయి, ఫస్ట్ ఏమేయాలా దాని తర్వాత, వాటిపైన కూడా మనము వాళ్ళకు స్కిల్ ట్రైనింగ్స్ అనేది ఇవ్వడం జరిగిందండి. ఇంకో విధంగా హోమ్ సైన్స్ మనకు ఇంత ముందు ఉంటుండే గృహ విజ్ఞానం, దానిలో భాగంగా మనము వాళ్ళకు ఈ మిల్లులు ఇవ్వడం జరిగింది, ఫ్లోర్ మిల్స్, అదేవిధంగా వాటిపైన కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది వాళ్ళకు. అంటే ఈ టమాటాలు మనది ఏంటంటే
1: ఆధారిత పదార్థాలను తయారు చేయాలి,
0: కూరగాయల ఆధారిత ఉత్పత్తి పదార్థాలు వాటిపైన కూడా ట్రైనింగ్ ఇవ్వడం, విలువను జోడించే విధంగా అవన్నీ ట్రైనింగ్స్ అనేది ఇవ్వడం జరిగిందండి.
1: అయితే ఇప్పుడు ఈ గిరిజన ఉప ప్రణాళిక లాగానే ఇప్పుడు ఈ షెడ్యూల్డ్ కులాల ఉప ప్రణాళిక కూడా కొనసాగుతుంది కదా, మరి దీనికి సంబంధించి ఎట్లా అంటే పురోగతి కనిపిస్తుంది?
0: ఇందులో కూడా అండి సేమ్ మనం ఎట్లనైతే ట్రైబల్ సప్లాన్ లో పూర్తిగా గ్రామంలో ఎట్లనైతే ట్రైబల్స్ ఉన్నానో, ఈ ఎస్ఎస్పీలో మినిమం 90% ఎస్సీలు ఉండేటట్టు మనం చూసుకుంటాం అండి. సో ఈ ప్రాజెక్ట్ కూడా మనకు 2019 నుంచి స్టార్ట్ అయింది. సో దీంట్లో కూడా మనం ఏంటంటే ఆ కంప్లీట్ ఎస్సీ ఫార్మర్స్ ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. చేసిన తర్వాత ఇందులో ముఖ్యంగా ఫస్ట్ మనం ఎస్సీ ఫార్మర్స్ లో అంటే ట్రైబల్స్ కూడా చేసినాం, ఎస్సీ ఫార్మర్స్ లో ఫస్ట్ మనం చేసింది ఏంటంటే భూసార పరీక్ష చేయించడం అండి. దాని ఆధారంగా వాళ్ళు వేసుకునే పంటలలో ఎంత పోషకాలు ఉన్నాయి, ఎంత ఇంకా పోషకాలు వేయాలా, అదేవిధంగా ఎప్పుడెప్పుడు వేయాలి, ఇలాంటి ట్రైనింగ్స్ ఇవ్వడం జరిగింది. మిగతా ఏ విధంగా అయితే ట్రైబల్ సప్లాన్లు ఇచ్చినామో అదేవిధంగా ఇలా వర్మి బెడ్స్ కానివ్వండి, మేకలు గొర్రెలు లాంటివి ఇవ్వలేదు, ఎందుకంటే మన ట్రైబల్ ఏరియాలో చేసినంతగా ఇప్పుడు మన మిగతా గ్రామాల్లో ఈ పశువుల పెంపకం మీద అంతా దృష్టి సాధించారు. కాకపోతే ఇలా వర్మి బెడ్స్ లాంటివి, తాడిపత్రిలు, అదేవిధంగా నాణ్యమైన విత్తనాలు, అదేవిధంగా వచ్చిన పంటను స్టోరేజ్ చేసుకోవడానికి స్టోరేజ్ బిన్లు ఇలాంటివి మనం ఇవ్వడం జరిగిందండి.
1: ఇక ఇంకో కార్యక్రమం పథకం నికర, ఇది వాతావరణ ఆధారితంగా చేసే ప్రణాళిక, అంటే వాతావరణ ఆధారితంగా రైతులు ఎట్లాంటి పంటలు ఎంపిక చేసుకోవాలి, ఏ సాగులో పాటించాల్సిన సాంకేతిక మేలుకోవాలని గురించి అందజేసే కార్యక్రమం కదా ఇది, మరి దీనికి సంబంధించి చెప్పండి వివరాలు.
0: నికర అండి మనకు 2022 నుంచి స్టార్ట్ అయింది. ఇందులో మన ఆదిలాబాద్ జిల్లా నుంచి 3 గ్రామాలు మాత్రమే తీసుకోవడం జరిగింది, ఒకటి లక్ష్మీపూర్, ఇంకోటి సగినాపూర్, ఇంకోటి పల్సికే. ఈ 3 గ్రామాల్లో మనం ఈ నికరా ప్రాజెక్ట్ అనేది ఇంప్లిమెంట్ చేయడం జరిగింది.
1: నికరాని అంటే సమగ్రంగా కొంచెం వివరిస్తారు.
0: నేషనల్ ఇనిషియేటివ్ ఆన్ క్లైమేట్ రిజిలియంట్ టెక్నాలజీస్, అంటే మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా మనం మంచి దిగుబడులు సాధించాలంటే ఏ విధమైన టెక్నాలజీస్ని వాడాలి. అందులో మన సక్సెస్ఫుల్ టెక్నాలజీ ఏంటంటే పత్తిలో ఎత్తుమడుల పద్ధతి. సో ఇది మనం 2022 స్టార్ట్ చేసినప్పుడు ఒక 3-4 రైతులు మాత్రమే వేసారు. సో వాళ్ళ దిగుబడి చూసిన తర్వాత గ్రామం అంటే ఇప్పుడు మనం ఇంతకుముందు చెప్పిన 3 గ్రామాల్లో ఆల్మోస్ట్ 100% ఈ ఎత్తుమడుల పద్ధతిలో సాగు చేస్తున్నారు. ఎందుకంటే మనకు ఎక్కువ వర్షాలు పడ్డప్పుడు పంట నీట మునిగిపోయి చనిపోవడం ఇలాంటివి జరిగినాయి. కాబట్టి ఈ ఎత్తుమడుల పద్ధతిలో ఉన్నప్పుడు ఏంటంటే ఆ నీటి ఉండకుండా మొక్క పైన ఉంటుంది కాబట్టి బతికిపోయింది. అదేవిధంగా వర్షాలు తక్కువ ఉన్నప్పుడు ఆ కాలువల్లో నిల్వ ఉన్న నీరు మొక్క తీసుకునే అవకాశం ఉంది. ఇది ఒకటి సక్సెస్ఫుల్ టెక్నాలజీ మనదండి. దాంతోపాటు చెరువు మట్టి కూడా వీళ్ళ కొట్టించడం జరిగింది. చెరువు మట్టి కొట్టించినప్పుడు సరాసరిగా పత్తిలో చూసుకున్నట్టయితే 4-5 క్వింటాల్ వచ్చే వాళ్ళకు కూడా 8-9 క్వింటాల్ ఎకరానికి పత్తి అనేది దిగుబడి రావడం జరిగింది. సో ఏంటంటే వీళ్ళకు మారుతున్న వాతావరణానికి అనుగుణంగా ఎలాంటి టెక్నాలజీస్ వాడాలా, ఏ వెరైటీస్ వాడాలా, ఏ విధంగా వాడాలా, ఈ వీటిపైన మనం ట్రైనింగ్స్ కానివ్వండి, ఇన్పుట్స్ కానీ ఇవ్వని అన్ని ఇవ్వడం జరిగింది. వీళ్ళతో పాటు మనం ఎనిమల్ హెల్త్ క్యాంప్ కూడా వాడుతుంటాం. అంటే ఉన్న పశువులకు పశువైద్య శిబిరాలు లాంటివి ఏర్పాటు చేసి వాటి ఆరోగ్యం పైన కూడా ఫోకస్ పెడుతుంటుంది. అదేవిధంగా ఇంతకుముందు మనము ఈ నిక్రా ప్రాజెక్ట్ రాకముందు ఈ మూడు గ్రామాల్లో లక్ష్మీపూర్ వదిలేయండి, ఎందుకంటే అక్కడ నీటి వస్తుంటుండే. ఈ పల్సికి కానివ్వండి, సకినాపూర్ కానివ్వండి, అక్కడ వాళ్ళు రబీలో పంటలు వేయలేకపోతుండే ఇంకా. సో మన ఈ నిక్రా ఇంటర్వెన్షన్ తర్వాత వాళ్ళు రబీలో కూడా వాళ్ళ పంట సాగు పెరిగింది, అంటే క్రాపింగ్ ఇంట్రెస్ట్ పెరిగింది వాళ్ళకు. సో ఇది మనం ఈ సాటిలైట్ మ్యాప్ ద్వారా కూడా మేము వాటి సర్వే చేసినాము. సేమ్ టైంలో ఫిబ్రవరి 2022లో వాళ్ళ గ్రామంలో ఎలా ఉన్నది సాగు వివరాలు సాటిలైట్ సర్వే ద్వారా, అదే ఇప్పుడు 2025 వచ్చినప్పుడు గణనీయంగా పెరగడం మనం అబ్జర్వ్ చేసినామండి. ఇదంతా ఎందుకంటే వాటర్ హార్వెస్టింగ్ టెక్నాలజీస్ వాళ్ళకు అవగాహన, ఫామ్ పాండ్స్ల గురించి చెప్పడం కానివ్వండి, టెత్తుమల్ల పద్ధతిలో సాగు చేయడము, అదేవిధంగా ఈ చెరువు మట్టి తీయడం వల్ల గ్రామాల్లో ఉన్న చెరువుల యొక్క నీటి నిల్వంచుకునే సామర్థ్యం పెరగడం వల్ల అదే నీటిని వాళ్ళు తిరిగి ఉపయోగించుకోవడం, ఇలాంటివి జరగడం వల్ల వాళ్ళ యొక్క క్రాపింగ్ ఇంటెన్సిటీ అనేది పెరగడం జరిగింది. సో ఈ విధంగా ఏంటంటే మారుతున్న వాతావరణం కనుగొన మన వాళ్ళకి టెక్నాలజీ ఇవ్వడం కూడా వాళ్ళకు మంచి లాభసాటి జరిగింది. ఇవన్నీ మన సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ అండి.
1: చాలా సంతోషం రఘువీర్ గారు. ముఖ్యంగా మారుతున్న కాలం వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా రైతులకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిస్తూ వారి ఉత్పాదకతను తద్వారా వారి ఆదాయాన్ని పెంపొందించే ప్రయత్నం కృషి విజ్ఞాన కేంద్రం ద్వారా జరుగుతున్నది. ఈ క్రమంలో మీరు అమలు చేస్తున్న ప్రభుత్వ పథకాలకు సంబంధించి వాటి ద్వారా రైతులకు కలిగే ప్రయోజనాలను గురించి సవివరంగా తెలియజేసారు, అందుకు మీకు ధన్యవాదాలు. నమస్కారం.
0: నమస్కారం అండి.
2: మీరింతవరకు కృషి విజ్ఞాన కేంద్రం ద్వారా రైతులకు అందుతున్న కేంద్ర ప్రభుత్వ పథకాలు ప్రయోజనాల గురించి ఆదిలాబాదు కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఎం రఘువీర్తో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త కట్టా లెనిన్ గారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్ర సమర్పణ. ఈ కార్యక్రమం ఈనాటి వికసిత్ భారత్ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది.
3: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

0: మీరు వింటున్నారు ఆకాశవాణి 102.2 మెగాహెర్ట్స్ పై కార్యక్రమం. ఇప్పుడు తెలుగు సాహితీ కార్యక్రమంలో డాక్టర్ సిహెచ్ఏ కళావతి గారి స్వీయ కవితలు వింటారు.
1: నా కవితా శీర్షిక మొక్క. మనకు పిల్లలెంత అవసరమో ప్రతి ఇంటికి ఓ మొక్క ఓ చెట్టు అవసరమే. నీవు కన్న పిల్లలు నిన్ను చూడరేమో గాని నీవు పెంచిన మొక్క నీ ఇంటికి ఈ సమాజానికి మేలు చేస్తుంది. ఓ మొక్కను పెంచబోయి నీ బిడ్డ కన్నా గొప్పగా ఎదుగుద్దు చూడబోయి. ఓ కుక్కను పెంచే కన్నా ఓ మొక్కను పెంచితే నలుగురికి నీడనిస్తుంది, అందరికీ పళ్ళనిస్తుంది, బ్రతికేందుకు ప్రాణవాయువునిస్తుంది. ప్రాణం ఉన్న మనం ఈ సమాజానికి చేయటమో గాని ప్రాణం ఉన్న ప్రతి మొక్క ప్రతి చెట్టు ఈ సమాజానికి మేలే. పిల్లలు లేరని 100 దేవుళ్లకు మొక్కే బదులు, పిల్లలు చూడలేదని తలచే బదులు, దిగులు పడే బదులు ఓ 2 మొక్కలు పెంచితే అవే నీ బిడ్డలు కావా? నీ పేరును నిలిపేవి, నీ ఉనికిని తెలిపేవి, ఈ సమాజానికి మేలును చేసేవి ఈ జగతిలో మొక్కే కదా. హోలీ పండుగ. హద్దులు ఎరుగుని ఆనందం, అవధలు దాటే సంతోషం, నవ్వులు విరిసే కాలం ఎప్పుడంటే నువ్వు నేను రంగులు పూసుకున్నప్పుడే. కల్మషం లేని ఆ ఆనందం, చిన్నపిల్లలైన ఆ కేరింతలు, అందరూ ఒక్కటై చేసుకునే రంగుల పండుగ ఈ హోలీ. తరతమ భేదం ఉందా? విభేదాల మాట ఉందా? కలిసి ఒక్కటిగా రంగులన్నీ ఏకమైనట్టు రంగులు హరివిల్లే ఈ భూలోకమంతా. నలుపో ఎరుపో తెలియని నువ్వు నేను ఒకటే. ప్రతి పండుగ పరమార్థం అందరూ ఒకటేనని ఈ

రోజులా ఎప్పుడూ ఉండాలి మనమంతా సోదరభావంతో. ఈ మానవ జాతి మనుగడ సాగాలి కలిసికట్టుగా. భావి భారత పౌరులకు కలిసి నడిచే సత్తువ మనమే కావాలి ఈ హోలీ పండుగలా. పిల్లలు, ఇంటికి ఇద్దరు ముగ్గురు పిల్లలంటే అయ్యే బాబోయ్ అని అనుకోకు, ఓ అమ్మ ఓ నాన్నలారా. పిల్లలు అంటే ఏమనుకున్నావు? వాళ్లే దేశ సంపద, నీవిచ్చే అతి విలువైన మానవ జన్మ. ఒక్క మానవుని ఆలోచన ముందు ఓ పెద్ద కొండైనా బద్దలు కాగలదు. దాని స్థానములో ఏదైనా నిర్మించగల సత్తా ఉన్నవాడు కదలని ఆ కొండలో అద్భుతాలు చేయగలడు. నేలపై ఉండి నింగిని తాగే లక్ష్యం ఉన్నవాడు ఒక్క మానవుని మేధస్సు ముందు ఏదైనా తలవంచవలసిందే. ఏఐ సృష్టించబడినది కూడా ఈ మానవుని తేజస్సు నుండే. దేశానికి, రాష్ట్రానికి, ఈ సమాజానికి చక్కని ఆర్థిక వనరు, మనం సృష్టించగల మానవ వనరు ఈ జనమే కదా. ఈ జనం తక్కువైనప్పుడు సమాజం పలుచనే, కొనుగోలు శక్తి పతనమే, ఉత్పాదక శక్తి పతనమే, శ్రమశక్తి తక్కువే, దేశ సంపదలోంచి రాష్ట్రానికి వచ్చే వాటా తక్కువే. ఇక పురోగతి ఎక్కడది? నీవు నేను ఒక్క పిల్లోడితోనో ఒక పిల్లతోనో సరిపెడితే పిల్లల్ని కందాం, దేశ అభివృద్ధిలో భాగస్వాములం అవుదాం. ఒక్కడు ఉన్న వెలితిని తీసేసి ఇద్దరు ముగ్గురు పిల్లల్ని కందాం, వెలితిగా ఉన్న ఈ సమాజాన్ని మన పిల్లలతో నింపేద్దాం. పిల్లల చదువుకి ప్రభుత్వాలు గొప్ప అండ ఉండగా వాళ్ల భవితకు బెంగెందుకు నీకు? ఆడపిల్ల, ఆడపిల్ల ఈ లోకంలో పుట్టడమే నేరమా? బలి పశువులకు బలి చేసే బదులు అసలు ఆడపిల్లే పుట్టలేదనుకుంటే పోలా? ఆడపిల్లకి జన్మనిచ్చి ఉన్న ఇంట్లోనూ పొరిగింట్లోనూ వెనకింట్లోనూ ఉన్న రాబందులకు నైవేద్యంగా ఇచ్చే బదులు అసలు ఆడపిల్లే పుట్టలేదనుకుంటే పోలా? స్కూలుకి వెళ్ళేటప్పుడు ఏ ఆటో వాడికో, ఏ రిక్షా వాడికో, ఏ తోటి విద్యార్థికో, పాఠాలు చెప్పే మాస్టారికో కర్పూర హారతల అర్పించే బదులు అసలు ఆడపిల్లే కనకుండా ఉంటే పోలా? ఇందరిని దాటుకుని ఓ ఇంటిదైనా, ఓ ఉద్యోగి అయినా, చివరికి అమ్మమ్మ నానమ్మగా మారినా ఆడదంటే రాబందులకు ఓ ఎరైపోయిందే. పీక్కు తినే రాబందులకు పక్షి కన్నా, జంతువు కన్నా, చివరికి గడ్డిపూస కన్నా ఎనమైపోయిందే ఆడదంటే. ఆడదాన్ని తోటి మనిషిగా చూడండి. ఈ లోకంలో అందరిలా బ్రతకనివ్వండి. ఆమె లేనిదే ఈ నేల మీద మానవ మొలకలు పెరగవని, కాపు కాసి కాయలుగా, పువ్వులుగా, పళ్ళుగా మారలేవని, ఏ ఒక్కరికి అవి దక్కలేవని, ఈ నేలంతా వీడేనని తెలుసుకుంటే చాలు. అలా నడుచుకుంటే ఆడవాళ్లకు మేలే మరి. పురోగతి నీవు నేను అనుకోలేమా? ఇలాలో ఓ వెలుగు వెలిగేద్దామని నీవు నేను అనుకోలేమా? 10 కాలాలు ఇక్కడ బ్రతికేద్దామని చెడు వ్యసనాలే మానేసి, చెడు తిరిగిల్లే ఆపేసి హాయిగా బ్రతికేద్దామని నీవు నేను అనుకోలేమా? కాలం పరిగెడుతోంది, దాని వెంట పరిగెత్తకపోతే జీవితం తెలియని దుర్భరమని నీవు నేను అనుకోలేమా? మన పిల్లలే బంగారమని, వారి బ్రతుక్కి తుదిమెరుగులు దిద్దేద్దామని, లేకుంటే చాలీ చాలని బ్రతికేనని నీవు నేను అనుకోలేమా? అమ్మా నాన్న ఇచ్చిన ఈ జీవితం ఇలలో ఓ వెలుగు వెలగాలని, కడదాకా బ్రతకాలని నీవు నేను అనుకోలేమా? తలకు మించిన అప్పులు చెయ్యొద్దని, తాహతకు మించి మెలగొద్దని, వాహనాలు తోలేటప్పుడు అతివేగం వద్దని, ప్లాస్టిక్ వాడకమే మానేద్దామని, పర్యావరణ పరిరక్షణే మన ధ్యేయమని, మొక్కల నాటి బ్రతికిద్దామని, సాటివారి మేలు కోరి నడిచేద్దామని నీవు నేను అనుకోలేమా? ఇళ్ళలో ఓ వెలుగు వెలిగేద్దామని, ఈ సమాజానికి ఓ మేలు చేసేద్దామని నీవు నేను అనుకోలేమా? అనుకుని అలా నడిచిపోలేమా? మనతో మరో నలుగురిని నడపలేమా? ప్రమాదాలు ముందెళ్ళిపోవాలి మనం. అన్నిటినీ దాటుకుంటూ అందరికన్నా ముందు ముందెళ్ళిపోవాలి మనం. ఏది అడ్డు వచ్చినా దాన్ని తప్పించుకుంటూ, ఏది వెనక వచ్చినా దానికి దారివ్వకుండా ముందెళ్ళిపోవాలి మనం. అన్నిటికన్నా ముందెళ్ళిపోవాలి మనం. సమయం ఎంతో విలువైనది, ప్రాణం అంతకన్నా విలువైనది. సమయం విలువ తెలిసేది ప్రాణంతో మనం ఉంటేగా. ఎక్కడైనా కానీ సమయాన్ని గాలికి

0: లేస్తాం గాని వాహనం తోలేటప్పుడు ఓ నిమిషమన్నా వృధాగా పోనియ్యం, బ్రేక్ మీద కాలియ్యం, యాక్సిలేటర్ కొంచెమన్నా తగ్గించం, ట్రాఫిక్ రూల్స్ అస్సలు పాటించం, ప్రక్కవాడి గోలు అస్సలు పట్టదు మనకు. మన గురించి మనమే ఆ నిమిషం ఆలోచించం, ముందెళ్ళి పోవాలి మనం. అలాగే పైలోకానికి కూడా ముందెళ్ళి పోవాలి మనం. మన వారినందరినీ దిక్కులేని వాళ్ళని చేసి ముందెళ్ళి పోవాలి మనం. ప్రమాదం జరిగితే ప్రాణం పోతుందేమోనని కానీ, వేరొకరికి మన వల్ల ప్రమాదమని కానీ కాస్తన్నా ఆలోచించరే. ఈ ప్రాణం మనలోకి ఒక్కసారి వస్తుంది, పోయిందంటే మరలా అది తిరిగి రాదు. ప్రాణాన్ని మనం నిలుపుకోవాలి, జాగ్రత్తగా వాహనం నడుపుకోవాలి, ముందెళ్ళిపోవాలి మనం. జాగ్రత్తగా అందరికన్నా ముందెళ్ళిపోవాలి నిదానంగా. మంచి మాట, మంచి మాట ఎప్పుడు చెడ్డగా ఉంటుంది, చెడ్డ మాట ఎప్పుడు తీయంగా ఉంటుంది, చెడ్డదారి ఎప్పుడు అందంగా కనబడుతుంది. మంచిగా నడవాలంటే, మంచిగా ఎదగాలంటే కష్టం అనుకుని చెడ్డ పనుల వైపు వెళ్ళారో మీ జీవితమే వృధా. ఎందుకు పనికిరాని మనుషులా మిగులుతారు ఈ లోకంలో. మత్తే మైకమనుకొని అందులోనే స్వర్గం ఉందనుకొని అది ఉంటే చాలని దాని వెంట పడ్డావనుకో, ఈ జన్మకు అర్థం లేదుగా. నీ ఒళ్ళు నీ ఇల్లు గుల్లేగా, నీ చదువు నీ బ్రతుకు దుర్భరమేగా. ఓ యువత మేలుకో, ఇది విని నడుచుకో, మంచిగా ఈ లోకంలో ఎదిగిపో. నీవు నీకు సాటి ఎవరూ లేరని విజయ తీరాల వైపు వెడలిపో. నీ మేలుకొని చెప్పేది అమ్మా నాన్నలే, వాళ్ల మాట విని నడిచావో నీకన్నీ విజయాలే, నీ బ్రతికే బంగారం. మంచి మాట ఎప్పుడూ చెడ్డగా ఉంటుంది, చెడ్డ మాట ఎప్పుడూ తీయంగా ఉంటుంది. తెలుగు వేదికల మీద ప్రసంగాలకే, వక్తలు చేసే వాగ్దానాల వరకే, కవులు వ్రాసే కాగితాల వరకే ఈ తెలుగు అమలవుతున్నది. ఎవరి ఇంట్లో వాళ్ళ పిలుపులకే అమలు చెయ్యని తెలుగు పిలుపులను వేదికల మీదే చర్చల వరక, తీరా మనం ఇంటికి వెళ్ళిన మరుక్షణం డాడీ మమ్మీల పిలుపులతో స్వాగతాలు చెబుతున్నవి ఇంగ్లీష్ పదాలు. సర్కారు బడుల్లో చదువు సరిగ్గా ఉండదని మనమే మన పిల్లల్ని కార్పొరేట్ ఇంగ్లీష్ బడుల్లో చేర్పిస్తున్నాం. ఈ ప్రసంగం అయిన మరునాడే నాన్నో అమ్మో తాతో ఎంతమంది తమ పిల్లల్ని కార్పొరేట్ బడుల దగ్గర దింపడం లేదు. చివరికి ప్రభుత్వ టీచర్లు కూడా ఉద్యోగులు ఆఫీసర్లు స్వయంగా వెళ్ళి తమ పిల్లల్ని కార్పొరేట్ బడుల్లో దింపి వాళ్ళ డ్యూటీలకు వెళుతున్నారు. అమ్మ భాష కమ్మనైన ఉగ్గిపాల భాష అని అంటున్నామే, ఆ అమ్మే నా పిల్లలకి చదువు బాగా రావాలని తొలి పలుకులు డాడీ మమ్మీలతో ప్రారంభిస్తూ ఉంటే ఎక్కడుంది అమ్మలో కమ్మనైన తీయని తెలుగు భాష, ఇంగ్లీష్ భాష వ్యామోహం తప్ప. ఇలాంటి గొప్ప సభల్లో పాల్గొన్న మనమన్నా తెలుగు వెలుగుల కొరకు కృషి చెయ్యాలి. ఇక్కడ అంటిన తెలుగు గుబాళింపు ఇంటి వరకు తీసుకెళ్దాం. మన మాటల్లో పాటల్లో తెలుగు వెలుగుల సాంప్రదాయాలను నిలుపుదాం. గుండె, ఆ గుప్పెట గాలి గుండెను పట్టి ఉండబట్టే నీవు ఏ ఆట ఆడినా నేను ఏ పాట పాడినా. అప్పుడప్పుడు చూస్తూ ఉండు నీలోని ఆ గాలిని, నేను నడిపిస్తున్న ఆ గాలిని. అది ఎంత ముఖ్యమో దాన్ని సరిచేసుకో ముందుగా. ఉన్నట్టుండి ఒక్కసారిగా తెలిసి తెలియనట్టుగా వెళ్ళిపోతుందే నిన్ను వీడి నిన్నే కాదంటూ. అది నీ ప్రాణమే, అది నా ప్రాణమే. అది లేకపోతే చలనం లేని రాయమే, ప్రాణం లేని బొమ్మమే. ఎన్నో ఆశల ఆ గాలి, ఎన్నో ఊసుల ఆ గాలి, ఎంతో కాలం మనదేనన్న ఆ గాలి, నిన్ను నన్ను వదిలి వెళ్ళిపోతే నీవెక్కడో నేనెక్కడో మనమందరం ఎక్కడో. అందుకే గమనిస్తూ ఉండు నీలోని నీ గుండెను. గుప్పెట ఆ గాలి గుండెను పట్టి ఉండబట్టే నీవు ఏ ఆట ఆడినా నేను ఏ పాట పాడినా. అప్పుడప్పుడు చూస్తూ ఉండు.
1: మీరు ఇంతవరకు డాక్టర్ సిహెచ్ కళావతి గారి స్వీయ కవిత విన్నారు. మీరు వింటున్నారు ఆకాశవాణి 102.2 MHz పై.

0: తెలుగు చిత్రగీతాలు వింటారు.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో అసైన్మెంట్ పద్ధతిపై బ్రాడ్కాస్ట్ అసిస్టెంట్లుగా పనిచేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి. తెలుగు ఆంగ్ల భాషల్లో మంచి ప్రావీణ్యం కలిగి ఉండాలి. ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్లలో ప్రావీణ్యం, ప్రాథమిక అకౌంటింగ్ పరిజ్ఞానం, మార్కెటింగ్, రికార్డుల నిర్వహణలో నైపుణ్యం కలిగిన అభ్యర్థులకు అవకాశం. డిజిటల్ ప్లాట్ఫామ్ల వినియోగంపై పరిజ్ఞానం ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వబడుతుంది. అభ్యర్థుల వయస్సు 35 సంవత్సరాల లోపు కలిగి ఉండి, ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ సర్టిఫికేట్ పొంది అన్ని విధాలా పూర్తి చేసిన దరఖాస్తును 31 జులై 2026 లోపల ఆకాశవాణి విజయవాడ కేంద్రంకు పని దినాలలో సమర్పించగలరు.
0: చిత్రగీతాలు కార్యక్రమంలో ముందు వినిపోతున్న పాట గోపాలరావు గారి అమ్మాయి చిత్రం నుంచి.
2: సుజాత, ఐ లవ్ యూ. సుజాత, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ సుజాత, ఐ లవ్ యూ. సుజాత, ఐ లవ్ యూ సుజాత, నిజంగా ఐ లైక్ యూ సుజాత. సుజాత,

మోగు మనసులో చిత్రం నుంచి ఘంటసాల పి సుశీల పాడిన పాట విన్నారు. గీత రచన అత్రయ అమీర్ విన్న పాటతోటి చిత్ర గీతాలు కార్యక్రమం సమాప్తం. మీరు వింటున్నారు ఆకాశవాణి 102.2 MHz పై. మరికొద్ది క్షణంలో తెలుగులో వార్తా ప్రసారం వింటారు.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. భారత్ జపాన్ దేశాలు రక్షణ రంగంలో ఉమ్మడి ప్రాజెక్టుపై మొదటిసారిగా చారిత్రాత్మక ఒప్పందం కుదుర్చుకున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ఉపాధి కల్పనతో పాటుగా గ్రామీణ జీవనోపాధిని పటిష్టం చేయడం ముఖ్యమైన లక్ష్యమని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. పెట్రోల్ డీజిల్ ధరలను ప్రభుత్వం నియంత్రణలో ఉంచిందని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి వెల్లడించారు. ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ అవార్డుల కోసం నామినేషన్లను కేంద్ర మహిళా శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆహ్వానిస్తోంది. వార్తల వివరాలు. భారత జపాన్ దేశాల మధ్య పరస్పర విశ్వాసం ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఆర్థిక, ఇంధన భద్రత, ఔషధ రంగం, రక్షణ, కృత్రిమ మేధస్సు, ఏఐ వంటి వివిధ రంగాలలో అనేక ఒప్పందాలను ఇరు దేశాలు ఈరోజు కుదుర్చుకున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జపాన్ ప్రధానమంత్రి సనాయి తకైచితో న్యూఢిల్లీలో 16వ వార్షిక శిఖరాగ్ర స్థాయి చర్చలు జరిపారు. అనంతరం జరిగిన సంయుక్త విలేకరుల సమావేశంలో నరేంద్ర మోదీ మాట్లాడుతూ, భారత్ జపాన్ దేశాలు రక్షణ రంగంలో మొట్టమొదటిసారిగా ఉమ్మడి ప్రాజెక్టుపై చారిత్రాత్మక ఒప్పందం కుదుర్చుకున్నాయని తెలిపారు. భారత్ జపాన్ ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో నేడు ఉన్నాయని, స్వేచ్ఛాయుత బహిరంగ ఇండో పసిఫిక్ ప్రాంతం అనేది రెండు దేశాలకు ఉమ్మడి ప్రాధాన్యతగా ఉందని ప్రధానమంత్రి పేర్కొంటూ,
1: భారత్ ఔర్ జపాన్ దోనో ఇకనామిక్ సెక్యూరిటీ ఔర్ ఎనర్జీ సెక్యూరిటీ కా మహత్వ అచ్చి తరహ సమజ్తే హై. ఇసి దిశా మే ఆజ్ హమ్నే ఇకనామిక్ సెక్యూరిటీ కే లియే ఏక్ జాయింట్ రోడ్ మ్యాప్ తయార్ కియా. ఇస్కే మాధ్యమ్ సే హమ్ సెమీకండక్టర్, క్వాంటమ్ ఔర్ అడ్వాన్స్ మటీరియల్ జైసే స్ట్రాటజిక్ క్షేత్రో మే సప్లై చైన్ రెజిలియన్స్ కో మజబూత్ కరేంగే. ఇండియా జపాన్ బయోగ్యాస్ ఇనిషియేటివ్ కే మాధ్యమ్ సే హమే భారత్ మే 1000 బయోగ్యాస్ ఔర్ ఆర్గానిక్ ఫర్టిలైజర్ ప్లాంట్స్ లగానే మే సహాయతా మిలేగి.
0: అంతకుముందు రాష్ట్రపతి భవన్ ప్రాంగణంలో జపాన్ ప్రధానమంత్రి తకేచికి లాంఛనప్రాయ స్వాగతం లభించింది. 3 రోజుల భారత పర్యటన కోసం జపాన్ ప్రధానమంత్రి నిన్న సాయంత్రం న్యూఢిల్లీ చేరుకున్నారు. గ్రామాలలో ఉపాధి అవకాశాలు గణనీయంగా పెంచేందుకు ఎన్డీఏ ప్రభుత్వం కృషి చేస్తోందని కేంద్ర గ్రామీణాభివృద్ధి, వ్యవసాయం, రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ అజీవికా మిషన్ గ్రామీణ్ వీబీజీ రామ్జీ చట్టం 2025 ద్వారా దేశవ్యాప్తంగా ఉపాధి కల్పనతో పాటుగా గ్రామీణ జీవనోపాధిని పటిష్టం చేయడం ముఖ్యమైన లక్ష్యమని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో కలిసి తిరుపతి జిల్లా ముక్కువారిపల్లె గ్రామంలో వీబీజీ రామ్జీ పథకాన్ని కేంద్ర మంత్రి ఈరోజు ప్రారంభించారు. అనంతరం జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతంలో అందరికీ ఉపాధి కల్పించడమే ఈ పథకం ఉద్దేశమన్నారు. ఈ పథకం కింద ఉపాధి కల్పన దినాలను 100 రోజుల నుండి 125 రోజులకు పెంచినట్లుగా కేంద్ర మంత్రి వెల్లడించారు. దీనికోసం కేంద్ర ప్రభుత్వం 95,600 కోట్ల రూపాయలు కేటాయించిందని, రాష్ట్రాలు కూడా తమ వాటాను అందించడంతో మొత్తం వ్యయం 151,282 కోట్ల రూపాయలకు చేరుకుందని ఆయన వివరిస్తూ,
2: 2,86,000 పంచాయతే హైన్ ఔర్ 5 సాల్ మే వికసిత్ భారత్ జీ రామ్ జీ యోజనా మే 7.5 లాఖ్ కరోడ్ రూపాయా ఖర్చా హోంగే. మత్లబ్ 5 సాల్ మే హర్ పంచాయత్ కో 2 కరోడ్ రూపాయా సే జ్యాదా మిలేంగే, హర్ సాల్ 2 కరోడ్ రూపాయా. ఔర్ యే పైసా ఠీక్ సే గాంవ్ మే ఖర్చ్ హో గయా తో మజ్దూరో కో రోజ్గార్ తో మిలేగా, లేకిన్ గాంవ్ కీ తస్వీర్ భీ బదల్ జాయేగీ ఔర్ వహాన్ కీ జనతా కీ తక్దీర్ భీ బదల్ జాయేగీ.
0: అమర్నాథ్ యాత్ర కోసం 4,822 మంది యాత్రికులతో కూడిన మొదటి బృందాన్ని లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ఈరోజు ప్రారంభించారు. జమ్మూలోని భగవతీ నగర్ యాత్రి నివాస్ బేస్ క్యాంపు నుండి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య 57 రోజుల పాటు ఈ యాత్ర కొనసాగనుంది. ఇదిలా ఉండగా అమర్నాథ్ క్షేత్ర దర్శనానికి బాల్తాల్ రూట్లో వెళ్తున్న భక్తుల తొలి బృందానికి జమ్మూ శ్రీనగర్ జాతీయ రహదారిపై ఉన్న చందర్కోట్ వద్ద ఘనస్వాగతం లభించింది. అమర్నాథ్ యాత్ర సాఫీగా, సురక్షితంగా సాగేందుకు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేపట్టింది. భారతదేశం ఎలక్ట్రిక్ మొబిలిటీ రంగం వైపు పయనించడం ద్వారా సుస్థిర పారిశ్రామిక పర్యావరణ వ్యవస్థకు బాటలు వేస్తోందని కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ పేర్కొన్నారు. భారతదేశాన్ని ఎలక్ట్రిక్ మొబిలిటీ హబ్గా నిర్మించడం అనే అంశంపై ఢిల్లీలో ఈరోజు జరిగిన జాతీయ సదస్సు ప్రారంభ ఉపన్యాసంలో కేంద్ర మంత్రి ప్రసంగిస్తూ, అభివృద్ధిని, సుస్థిరతను సమతుల్యం చేసే విధానాల ద్వారా పర్యావరణ పరిరక్షణ చర్యలు చేపడుతున్నట్లుగా వెల్లడించారు. పర్యావరణం, ఆర్థిక వ్యవస్థ రెండూ కలిసి అభివృద్ధి చెందాలన్నది కేంద్ర ప్రభుత్వ విధానమని ఆయన చెప్పారు. ఓవైపు దేశంలో వేగవంతమైన పారిశ్రామిక అభివృద్ధి జరుగుతున్నప్పటికీ దేశ అటవీ విస్తీర్ణం 2014లో 7,01,673 చదరపు కిలోమీటర్లు ఉంటే నేటికి 7,15,000 చదరపు కిలోమీటర్లకు అది పెరిగిందని కేంద్ర మంత్రి గుర్తు చేశారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. దేశంలో రాబోయే 6 నుండి 12 నెలల్లో దేశ వార్షిక చమురు శుద్ధి సామర్థ్యాన్ని 300 మిలియన్ మెట్రిక్ టన్నులకు పెంచనున్నట్లు పెట్రోలియం సహజవాయువు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి వెల్లడించారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ భారతదేశం తన చమురు శుద్ధి సామర్థ్యాన్ని వేగంగా విస్తరిస్తోందని తెలిపారు. 10 ఏళ్ల విరామం తరువాత మొదటి గ్రీన్ఫీల్డ్ రిఫైనరీని ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. పశ్చిమాసియా సంక్షోభ సమయంలో పరిస్థితులను భారత్ సమర్థవంతంగా నిర్వహించిన తీరు గురించి ప్రస్తావిస్తూ కేంద్ర ప్రభుత్వం చాలా కాలం పాటు పెట్రోల్ డీజిల్ ధరలను నియంత్రణలో ఉంచిందని గుర్తు చేశారు. అదేవిధంగా వాటిపై విధించే పన్నులను తగ్గించిందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ఎల్లప్పుడూ ప్రజల ప్రయోజనాలకే అత్యంత ప్రాధాన్యతనిచ్చిందన్నారు. గత 4 ఏళ్లలో పెట్రోల్ ధర కేవలం 5.58%, డీజిల్ ధర 6.23% మాత్రమే పెరిగాయని కేంద్ర మంత్రి పేర్కొంటూ
3: The energy situation in India, in my view, has to be on availability. And the second of those considerations is affordability. There has been no increase in prices for the consumer for the simple reason that the Honorable Prime Minister, on 3 occasions, he reduced the excise duty on petrol and diesel. So instead of passing the increase on to the consumer, our fiscal system, which absorbed that increase.
0: బీహార్లోని బంకీపూర్, మధ్యప్రదేశ్లోని దతియా, గుజరాత్లోని మంజల్పూర్ శాసనసభ నియోజకవర్గాలకు ఉప ఎన్నికల షెడ్యూల్ను కేంద్ర ఎన్నికల సంఘం ఈరోజు ప్రకటించింది. ఈ స్థానాలకు ఈ నెల 30న పోలింగ్ జరగనుంది. 3 ఆగస్టున ఓట్ల లెక్కింపు చేపడతారు. భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ రాజీనామా కారణంగా బంకింపూర్ నియోజకవర్గం ఖాళీ కాగా, కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజేంద్ర భారతి అనర్హత వేటుకు గురికావడంతో దతియా నియోజకవర్గం ఖాళీ అయింది. అలాగే బీజేపీ ఎమ్మెల్యే యోగేష్ భాయ్ నరందాస్ పటేల్ మరణంతో మంజల్పూర్ నియోజకవర్గం ఖాళీ ఏర్పడింది. ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ అవార్డుల కోసం నామినేషన్లను ఆహ్వానిస్తున్నట్లు కేంద్ర మహిళా శిశు అభివృద్ది మంత్రిత్వ శాఖ తెలిపింది. 5 నుండి 18 ఏళ్ల వయస్సు గల పిల్లల అసాధారణ విజయాలను గుర్తించేందుకు ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ 2026 అవార్డుల కోసం ఈ నామినేషన్లను ఆహ్వానిస్తోంది. క్రీడలు, సామాజిక సేవ, సైన్స్ అండ్ టెక్నాలజీ, పర్యావరణం, కళలు, సంస్కృతి రంగాలలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన బాలలకు ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ అవార్డులను ప్రదానం చేస్తారు. క్లిష్ట పరిస్థితుల్లో అసాధారణ ధైర్య సాహసాలు ప్రదర్శించిన వారికి కూడా ఈ అవార్డులను అందజేస్తారు. దరఖాస్తులు సమర్పించడానికి చివరి తేదీ జూలై 31గా పేర్కొంది. ఇక దరఖాస్తులను awards.gov.in అనే ఆన్లైన్ పోర్టల్ ద్వారా నామినేషన్లు సమర్పించవచ్చని మంత్రిత్వ శాఖ తెలిపింది. విబీజీ రామ్జీ పథకాన్ని మధ్యప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ప్రారంభించారు. గ్రామీణ ఉపాధి, జీవనోపాధిని పెంపొందించడమే ఈ పథకం లక్ష్యం. ఈ సందర్భంగా రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో బహిరంగ సభలు, పథకం గురించి అవగాహన కార్యక్రమాలను నిర్వహించారు. దీని కింద గ్రామీణ కుటుంబాలకు ఇప్పుడు 125 రోజుల పనికి హామీ లభిస్తుంది. అదేవిధంగా వేతనాలను కూడా పెంచారు. చెల్లింపులు 4 రోజుల్లోగా నేరుగా బ్యాంకు ఖాతాలకు జమ చేస్తారని అధికార వర్గాలు వెల్లడించాయి. వాతావరణం. దేశంలోని బీహార్, కర్ణాటక అంతర్గత ప్రాంతాలు, జమ్మూకాశ్మీర్, లడక్, జార్ఖండ్, కేరళం, మాహే, తెలంగాణ, ఉత్తరప్రదేశ్, ఈశాన్య ప్రాంతాలలో రానున్న 2 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం IMD అంచనా వేసింది. ప్రస్తుతం మహారాష్ట్రలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వీటి వల్ల ఆ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో జనజీవనం స్తంభించింది. ఈ నెల 7వ తేదీ వరకు మహారాష్ట్రలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నట్లుగా IMD పేర్కొంది. ఇదిలా ఉండగా నైరుతి ఋతుపవనాలు ఢిల్లీతో పాటు గుజరాత్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, హర్యానా, పంజాబ్, రాజస్థాన్లోని వివిధ ప్రాంతాలకు విస్తరించాయని IMD వెల్లడించింది. జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భారత్, జపాన్ దేశాలు రక్షణ రంగంలో ఉమ్మడి ప్రాజెక్టుపై మొదటిసారిగా చారిత్రాత్మక ఒప్పందం కుదుర్చుకున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ఉపాధి కల్పనతో పాటుగా గ్రామీణ జీవనోపాధిని పటిష్టం చేయడం ముఖ్యమైన లక్ష్యమని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. పెట్రోల్, డీజిల్ ధరలను ప్రభుత్వం నియంత్రణలో ఉంచిందని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి వెల్లడించారు. ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ అవార్డుల కోసం నామినేషన్లను కేంద్ర మహిళా శిశు అభివృద్ది మంత్రిత్వ శాఖ ఆహ్వానిస్తోంది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
4: ఆకాశవాణి 2.2 MHz పై కార్యక్రమం. ఇప్పుడు దేశభక్తి గీతం వింటారు.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఆపాత మధుర గీతాలు వింటారు. ముందుగా అద్దాల మేడ ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల గానం.

ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో అసైన్మెంట్ పద్ధతిపై బ్రాడ్కాస్ట్ అసిస్టెంట్లుగా పనిచేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి. తెలుగు, ఆంగ్ల భాషల్లో మంచి ప్రావీణ్యం కలిగి ఉండాలి. ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్పాయింట్లలో ప్రావీణ్యం, ప్రాథమిక అకౌంటింగ్ పరిజ్ఞానం, మార్కెటింగ్, రికార్డుల నిర్వహణలో నైపుణ్యం కలిగిన అభ్యర్థులకు అవకాశం. డిజిటల్ ప్లాట్ఫామ్ల వినియోగంపై పరిజ్ఞానం ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వబడుతుంది. అభ్యర్థుల వయస్సు 35 సంవత్సరాల లోపు కలిగి ఉండి, ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ సర్టిఫికేట్ పొంది అన్ని విధాలా పూర్తి చేసిన దరఖాస్తును 31 జులై 2026 లోపల ఆకాశవాణి విజయవాడ కేంద్రంకు పని దినాలలో సమర్పించగలరు.

ఆపాత మధుర గీతాలు వింటున్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం, సమయం 10 గంటలు కావస్తోంది. ఇప్పుడు జాతీయ లలిత మరియు జానపద సంగీత కార్యక్రమం వింటారు ఢిల్లీ నుండి. ఈ కార్యక్రమం న్యూస్ ఆన్ ఎయిర్ యాప్లో ప్రసారమవుతుంది.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు ఫిలిం గీతాలు వింటారు. పూజా చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, వాణి జయరామ్ గానం.

0: దసరా పుల్లోడు. ఈ చిత్రానికి ఘంటసాల, పీసుశీల గానం.
1: గట్టి కోసేటి పడుచు పిల్ల, నీ బయట కొంగు జారిందే గడుసు పిల్ల. పచ్చగట్టి కోసేటి పడుచు పిల్ల, నీ బయట

గులేబక్కావళి కథ. ఈ చిత్రానికి ఘంటసాల, పి సుశీల గానం.

ఆపాత మధుర గీతాలు విన్నారు. ఆకాశవాణి సమయం 10:30 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఐసీసీ మహిళల T20 క్రికెట్ వరల్డ్ కప్ 2026లో భాగంగా ఇంగ్లాండ్ దక్షిణాఫ్రికా జట్ల మధ్య ఇంగ్లాండ్లో జరిగే 2వ సెమీఫైనల్పై ప్రత్యక్ష వ్యాఖ్యానం రేడియో సెట్లలో ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. న్యూస్ ఆన్ ఎయిర్ యాప్లో మా కార్యక్రమాలు యథాతథంగా కొనసాగుతాయి.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం రేపటి ప్రసార కార్యక్రమాల్లోని కొన్ని ముఖ్యాంశాలు. రేపు ఉదయం 7:15 ఉదయరేఖలో కార్యక్రమంలో ముందుగా భగవద్గీత పారాయణం శ్లోక విశ్లేషణ వింటారు. సమర్పణ శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. అనంతరం పర్యావరణం, గాంధీజీ, దుగ్గరాజు శ్రీనివాసరావు గారి ప్రసంగం, ఆ తదుపరి గాంధీ మార్గం వినవచ్చు. 10:00 దేశ సాంకేతిక ప్రగతిలో డ్రోన్ల ఉపయోగం ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది. అతిథి ప్రొఫెసర్ ప్రణవ్ పెద్దింటి, పరిచయకర్త ఎన్ మణి. 1:30 వనితావాణి స్త్రీల కార్యక్రమంలో ముందుగా సామాజిక మాధ్యమాలు పిల్లలపై చూపిస్తున్న దుష్ప్రభావాలు, ఈ అంశం గురించి శ్రీమతి పరిమి విజయలక్ష్మి గారి ప్రసంగం, ఇంకా కరివేపాకులోని ఔషధ గుణాలకు సంబంధించిన విశేషాలు, లలిత గీతాలు వింటారు. 6:30 పల్లెసీమలో కార్యక్రమంలో రంగస్థలి శీర్షికన విశ్వనాయక విజయం నాటకం నుండి నాగమ నాయకుని పాత్ర పద్యాలు వింటారు. నిర్వహణ శ్రీ కె ప్రేమయ్య, హార్మోనియం శ్రీ మోదుగుల శ్రీనివాసరావు. 7:15 పంటసీమలో కార్యక్రమంలో ఈ క్రాప్ బుకింగ్ ఇన్సూరెన్స్ వివరాలు డాక్టర్ డి ప్రమిళా గారితో పరిచయం ప్రసారమవుతుంది. అనంతరం జానపద గీతం, చివరిగా పశువుల్లో పొదుగు వాపు జాగ్రత్తలకు సంబంధించిన విశేషాలు వినవచ్చు. 10:00 భక్త రామదాసు చరిత్ర హరికథాగానం వింటారు కథకులు కోట సచ్చిదానంద శాస్త్రి. ఇవి రేపటి ప్రసార కార్యక్రమాల్లోని ముఖ్యాంశాలు విన్నారు. న్యూస్ ఆన్ ఎయిర్ యాప్పై మా ప్రసారాలు సమాప్తం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు ఇంగ్లండ్లో జరుగుతున్న ఐసీసీ మహిళల T20 క్రికెట్ వరల్డ్ కప్ 2026లో భాగంగా ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరుగుతున్న 2వ సెమీఫైనల్పై ప్రత్యక్ష వ్యాఖ్యానం వింటారు ఢిల్లీ నుండి రిలే.
1: Has she been able to do that well? That is the question, and that is what TV umpire Claire Polosa

ఆకాశవాణి విజయవాడ కేంద్రం. మీరింతవరకు ఇంగ్లాండ్లో జరుగుతున్న ఐసీసీ మహిళల T20 క్రికెట్ వరల్డ్ కప్ 2026లో భాగంగా ఇంగ్లాండ్ దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరిగిన 2వ సెమీఫైనల్ మ్యాచ్పై ప్రత్యక్ష వ్యాఖ్యానం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు సమయం 2:44 దాటి 15 సెకండ్లు. ఈ ప్రసారం ఇంతటితో సమాప్తం. తిరిగి 5:50 ఉదయం ప్రసారం ప్రారంభం. అంతవరకు సెలవు. నమస్కారం. జై హింద్.